ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శాలివాహన శాఖ సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 15వ రోజు క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 5వ తేదీ శుక్రవారం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్ 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. సమయం 5:57. శ్రోతలకు నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం వింటారు. అనురాగం విరబూయుటే అనే బృందగానం వింటారు. రచన శ్రీ ఆర్ రాధాకృష్ణ, సంగీతం శ్రీ ఓరుగంటి శ్రీహరి.

0: దేశభక్తి గీతం విన్నారు. రచన శ్రీ ఆర్ రాధాకృష్ణ, సంగీతం శ్రీ ఓరుగంటి శ్రీహరి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:04 50 సెకండ్లు కావస్తున్నాయి. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: This is Akashwani, the news read by Ajay Kumar. Prime Minister Narendra Modi will visit Gujarat and Daman today. He will dedicate and lay the foundation stone of multiple development projects worth over 18,800 crore rupees in Surat across the road, power and industrial sectors. Mr. Modi will also inaugurate a 200-bedded ESIC hospital in Surat, providing modern secondary healthcare across key specialities. The Prime Minister will also inaugurate several important initiatives of the Government of Gujarat, including modern power distribution rates, advanced effluent disposal and treatment infrastructure at Dahej Petroleum. In the evening, Prime Minister Modi will travel to Daman and lay the foundation stone of development projects worth around 2,970 crore rupees. These projects span various sectors including healthcare, civil aviation, tourism, infrastructure, connectivity and public

మీరు ఇంతవరకు భక్తిరంజనిలో దుర్గా ఆపదుద్ధార స్తోత్రం, శ్రీ రాజరాజేశ్వరి అష్టకం విన్నారు. ఇప్పుడు నాతియా కలాం.

మీరు ఇంతవరకు నాతియా కలం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన కార్యక్రమంలో ఖురాన్ సూక్తులు వింటారు వ్యాఖ్యాత శ్రీమతి షంషద్ యాసిన్ ఖాన్.

0: కరుణామయుడు అపర కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభం. ఇప్పుడు నేను సర్వమానవాళి శ్రేయస్సు కొరకు మార్గదర్శకముగా పంపబడిన దైవ గ్రంథము ఖురానులోని 102వ అధ్యాయము అల్ తకాసుర్ పారాయణం చేశాను. ఈ సూరాలో ముఖ్యంగా అత్యాస, దాని దుష్ఫలితాలు గురించి చెప్పబడింది, మరియు అల్లాహ్ మనకు ప్రసాదించిన సౌఖ్యాలు వాటిని ఎలా వినియోగించుకోవాలి అనే దానికి జవాబు ఇవ్వవలసి ఉంటుందని కూడా చెప్పబడింది. ముందుగా అత్యాస లేక దురాస దుష్ఫలితాలు. మనిషి డబ్బు, పేరు ప్రతిష్టలు, హోదాలు సంపాదించడానికి దురాశకు పోయి ధర్మము అధర్మము గురించి ఆలోచించడు. పాపమార్గమున లేక మోసాలు చేసి ఏదో విధంగా అతిగా సంపాదించేయాలి అని తలుచుకుంటూ తన వయస్సు గురించి కూడా ఆలోచించడు. ఈ సంపాదన పేరు ప్రతిష్టల హోదాల వలయంలో పడి వయస్సు కరిగి చివరకు శ్మశానానికి చేరుకుంటాడు. అప్పుడు కానీ అతనికి తెలియదు, ఎందుకంటే మరణం తర్వాత అలాంటి వారికి నరకము చూపబడుతుంది. వారు జీవించి ఉన్నప్పుడు ఈ ప్రాపంచిక లోకమే సర్వము అని భావించి పరలోకములో తమ పాపాలకు శిక్షగా నరకంలో పడవేయబడతారు అనేది మర్చిపోతారు. అత్యాస మనిషిని స్వార్థపరుడిగా, లోభిగా, సంకుచిత మనస్సు గలవాడిగా మార్చివేస్తుంది. మీకు గనక నిజమైన ధర్మజ్ఞానము ఉండి ఉంటే మీరు అత్యాసకు పోరు, అధర్మమైన పనులు చెయ్యరు అని చెప్పబడింది. ఇక రెండవ విషయము, మీ సౌఖ్యాల గురించి ప్రశ్నించబడతారు అని చెప్పబడింది. మీ సంపాదన, మీ శక్తి సామర్థ్యాలు, మీ జ్ఞానము ఇవన్నీ అల్లా ఇచ్చిన సౌఖ్యాలే కదా. ఇక సంపాదన అంటే ధనము ఎలా కూడబట్టారు? ధర్మముగానా లేక అధర్మముగానా సంపాదించారా? లేక వారు మరియు వాటిని ఎలా, ఎవరిపైన ఖర్చు పెట్టారు అని కూడా అడగబడుతుంది. అంటే సత్కార్యాలపైన ఖర్చు పెట్టారా, దాన ధర్మాలు చేశారా, ఇతరులకు మంచి కొరకు వగైరా ఖర్చు పెట్టారా అనేది ఇందులో వస్తాయి. లేక విలాసాలు, జలసాలకు ఖర్చు పెట్టారా అని కూడా అడగబడుతుంది. రెండవది శక్తి సామర్థ్యాలు, వీటిని ఎలా మీరు వినియోగించారు, అంటే మీ శక్తిని నిస్సహాయుల కొరకు వారికి అండగా ఉండటానికి వినియోగించారా, లేక దౌర్జన్యానికి పాల్పడి మీ శక్తితో ఇతరులను అణిచివేశారా అని అడగబడుతుంది. ఇంకా మూడవది జ్ఞానము, ప్రాపంచిక జ్ఞానము, పరలోక జ్ఞానము రెండు ఇందులో వస్తాయి. మీరు ప్రాపంచిక జ్ఞానంతో డాక్టరు, కలెక్టరు, పెద్ద పోలీసు అధికారి ఏవైనా కావచ్చు, కానీ ఆ హోదాతో ఎంతమందికి నిజాయితీగా సహాయం చేశారు అనేది అడగబడుతుంది. ఇక పరలోక జ్ఞానం ఉంటే మీరు చెప్పే నీతులపైన ఎంతవరకు మీరు ఆచరించారు, ఇతరులకు ఈ ధర్మ సందేశాన్ని అందించారు అనేది కూడా అడగబడుతుంది. ఇంకా చివరగా అల్లాహ్ మనకు దురాశలకు దూరంగా ఉంచి నిజాయితీగా బ్రతికే బలమును ప్రసాదించమని అల్లాహ్ను వేడుకుందాం. ఆమీన్.
1: మీరు ఇంతవరకు చింతన కార్యక్రమంలో ఖురాన్ సూక్తులు విన్నారు. వ్యాఖ్యాత శ్రీమతి షంషద్ యాసిన్ ఖాన్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పొలం పనులు.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో విత్తను కొనుగోలులో జాగ్రత్తలు అనే అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే వివరాలు వింటారు.
1: ఋతుపవనాలు వస్తున్నాయి, పంట సీజన్ మొదలవుతుంది అనగానే మనము విత్తనాల కోసం పరిగెత్తూ ఉంటాం. మామూలుగా అయితే గతంలో మన పెద్దవాళ్ళంతా కూడా ఎవరు విత్తనాలు వాళ్ళు వాడుకోవటం కానీ, లేదంటే ఒకళ్ళ ఒకళ్ళు

విత్తనాలు మార్చుకోవటం కానీ చేసుకునేవాళ్ళు. గతంలో ఎక్కువగా రకాలు సాగు చేసేవాళ్ళు, సంకర రకాలు తక్కువ ఉండే. ఆ రకాలు ఎప్పుడైతే స్వచ్ఛమైన రకాలో, కేళీలు లేని రకాలో, ఇతర రకాలైనటువంటి సమస్యలు లేని రకాలు, తెగుళ్ళు రాని రకాలైతే మనము 3 సంవత్సరాల దాకా, లేకపోతే కనీసం 3 సీజన్ల దాకా మనం వాటిని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. ఈ వంగడాలు మనకి మంచి ఫలితాలు ఇస్తాయి. ఒకవేళ సంకర రకాలు వాడదలుచుకుంటే మటుకు ప్రతిసారి మనం కొత్త విత్తనాలనే వాడుకోవాలి. ఇది మటుకు మనం అవగాహన పెట్టుకోవాలి. సంకర రకాలకి ఖచ్చితంగా మనం విత్తనం మార్చుకుంటూనే ఉండాలి. కానీ రైతు సోదరులు ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారు, అది సంకర రకాలా మామూలు రకాలా అనే తేడా లేకుండా ప్రతిసారి కూడా కొత్త విత్తనం తెచ్చుకొని వాడుకుంటా ఉన్నారు. అది కూడా కొనుక్కొని వచ్చుకొని వాడుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మామూలు రకాలు మంచి రకాలైతే ప్రతి ఏడాది లేకపోతే ప్రతి సీజన్లో మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. సరే, బయట విత్తనం కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది, మనం బయటికి విత్తనం కోసం వెళ్తున్నాం, అప్పుడు మనం ఏమి మదిలో పెట్టుకోవాలి, ఏమి ఆలోచించుకోవాలి, ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశం గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ప్రధానంగా విత్తనాల్లో ఇందాక మనం అనుకున్నట్టుగా మామూలు వంగడాలు అలాగే సంకర వంగడాలు ఈ 2 రకాలు ఉంటాయి. అలాగే విత్తనం నాణ్యత ప్రకారం లేకపోతే విత్తనం ఉత్పత్తి చేసేటువంటి విధానం ప్రకారం మనం మాట్లాడుకుంటే, ముఖ్యంగా ధృవీకరించినటువంటి విత్తనం, మూల విత్తనం, అలాగే శాస్త్రవేత్తల స్థాయిలో ఉత్పత్తి చేసేటువంటి మనకి ఈ బ్రీడర్ విత్తనం, ఈ 3 రకాలు ఉంటాయి. సాధారణంగా విత్తనంగా మనం బయట మార్కెట్లో కొనుక్కునేటప్పుడు ఎక్కువగా రైతువారీగా పంట పండించడానికి ధృవీకరించినటువంటి విత్తనం, సర్టిఫైడ్ విత్తనం అంటాం, ఆ విత్తనాన్ని కొనుక్కొచ్చుకుంటాం. దానికి మనకి గుర్తుగా నీలిరంగు ట్యాగు దానికి కుట్టుంటుంది. అదే శాస్త్రవేత్తలు కొంతమంది అభ్యుదయ రైతులకి, ఆదర్శ రైతులకి ఇచ్చి కొంత విత్తనాన్ని వాళ్ళ చేత విత్తనం ఉత్పత్తి చేయించి ఆ విత్తనాన్ని మళ్ళీ ఈ సర్టిఫైడ్ విత్తనం ఉత్పత్తికి వాడేటట్లయితే దాన్ని మనం మూల విత్తనం అంటాం. దీనికి మనము ఈ శాస్త్రవేత్తల దగ్గర పరిశోధనా కేంద్రాల్లో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే బ్రీడర్ విత్తనం శాస్త్రవేత్త స్థాయిలో మరి పరిశోధనా కేంద్రంలో ఉత్పత్తి చేసేటువంటి విత్తనాన్ని బ్రీడర్ విత్తనం అంటాం. ఇక మనం విత్తనం మార్కెట్లో ప్రైవేటు వాళ్ళ దగ్గర కొనుక్కునేటప్పుడు ముఖ్యంగా మనం జాగ్రత్త పడాల్సినటువంటి అంశాలు ఏమిటి అంటే, ఎక్కడ విత్తనం కొనుక్కున్నా మనము రసీదు తీసుకోవాలి, తేదీ రాసుండాలి, అమ్మిన అతను సంతకం పెట్టుండాలి, అలాగే మనం ఎవరైతే కొంటామో ఆ కొన్న రైతు పేరు రాయాలి, ఏ పంట విత్తనం కొన్నాము అలాగే ఏ రకం కొన్నాము అది కూడా ఖచ్చితంగా బిల్లులో రాయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా లాటు నెంబరు దాంట్లో రాయాలి. ఇవన్నీ రాసినటువంటి రసీదు మనం తీసుకోవాలి. ఆ రసీదు మీద లైసెన్స్ నెంబర్ ఖచ్చితంగా ఉండుండాలి. ఇది మనం గనక తీసుకుంటే తర్వాత ఏదన్నా విత్తనం కల్తీ అయితే మనము ఏదన్నా నష్టపరిహారం పొందటానికి అడగటానికి అవకాశం ఉంటుంది. దానితోడు మనం ఇంకొక పని చేయాలి. మనం తెచ్చుకున్నటువంటి ఈ విత్తనం సంచి ఉంది కదా, ఆ సంచికి ఒక నీలిరంగు అట్ట కుట్టుంటారు కదా, దాన్ని ఆ సంచిని అలాగే ఆ విత్తనాల్లో కొంత మనకి శాంపుల్గా మనకి భవిష్యత్తులో ఏదన్నా సమస్య వస్తే ఈ విత్తనం మంచిదా కాదా అనేది పరిశోధనా స్థానాల్లో కానీ పరీక్షా కేంద్రాల్లో కానీ పరీక్షించడానికి అనువుగా కొంత విత్తనం మనం నిలవ పెట్టుకోవాలి పంట అయిపోయిన దాకా. ఇవి ఉంటే మనం ఏదైనా సమస్య వస్తే వ్యవసాయాధికారి ద్వారా, వ్యవసాయ శాఖ ద్వారా నష్టపరిహారం పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే విత్తనం కొనేటప్పుడు మనము ఏం చేయాలి, ఎలా ఎంచుకోవాలి అనేది ఆలోచిస్తే, మన ప్రాంతంలో మనం వరి సాగు చేసేటప్పుడు వర్షాభావ పరిస్థితుల్ని తట్టుకునేటువంటి రకం కావాల్సి ఉంటే అలాంటి రకాన్ని ఎంచుకోవటం, మన ప్రాంతం గనక లోతట్టు ప్రాంతం నీటి ముంపుకు గురైనటువంటి ప్రాంతం అయితే నీటి ముంపును తట్టుకునేటువంటి రకాలు కూడా మన శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు, ఆ రకాల్ని మనం

0: ఖచ్చితంగా అడిగి తెలుసుకొని కొనుక్కోవాలి. అలాగే మనం సాగు చేసేటువంటి విత్తనం స్వల్పకాలిక రకమా మధ్యకాలిక రకమా, ముఖ్యంగా వరిలో, అది మనం తెలుసుకొని దాన్ని బట్టి తీసుకోవాలి. ఇకపోతే నీటి వసతి తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం చోళ్ళు సాగు చేస్తున్నామా, సజ్జలు సాగు చేస్తున్నామా, వేరుశనగ, నువ్వుల అనేది నిర్ణయించుకొని దాన్ని బట్టి మనం మన ప్రాంతంలో ఉన్నటువంటి మన నేలలకు ఉపయోగపడేటువంటి రకాలని, ఉదాహరణకి ఎలమంచిలో పరిశోధన స్థానం ఉంది, అక్కడి నుంచి మంచి నువ్వుల రకాలు తెచ్చుకోవచ్చు. ఇలా మనం అవగాహన పొందాలి. ఇకపోతే ఏజెన్సీ ప్రాంతాల్లో రాజ్మా కానీ పప్పుధాన్యాలు కానీ ఇవన్నీ మనకి ఐటీడీఏ వాళ్ళ ద్వారా కొంత సబ్సిడీ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. దాని వివరాలు తెలుసుకొని మరి ఆ విత్తనం తెచ్చుకున్నట్టయితే మంచి అవకాశం ఉంటుంది. అలాగే కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉంటాయి మనకి సామలు, కొర్రలు, ఆరికలు, ఊదలు ఇలాంటివి సాగు చేస్తుంటాం. ఇవి కూడా మనం అవగాహన పెట్టుకొని ఏ రకం మనము తెచ్చుకోవాలనేది తెలుసుకోవాలి. ఇక ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు దేశవాళీ రకాల్ని మరి తెచ్చుకొని వాటిని సాగు చేస్తే మనకి ఈ రోగాలు, తెగుళ్ళు, పురుగులు ఎన్ని రాకుండా పంటను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా ముఖ్యంగా విత్తనం ఏది తెచ్చుకున్నా సరే ముందు మొలక శాతం కట్టుకొని ఆ తర్వాత విత్తన శుద్ధి చేసి ఆ విత్తనాన్ని వేసుకున్నట్లయితే మనకు సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి.
1: మీరు ఇంతవరకు విత్తన కొనుగోలులో జాగ్రత్తలు అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి అందించే వివరాలు విన్నారు.
2: వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లా ప్రాంత వ్యవసాయదారులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో ప్రాంతంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు జల్లులు కానీ, ఉరుములతో కూడిన జల్లులు కానీ ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. భారీ వర్ష సూచన అయితే ఏమీ లేదు. అలాగే రాగల 2 రోజుల వరకు వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ లేదు. ఇక ఆంధ్రా తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టే వారికి ఈ రోజు నుండి రాగల 3 రోజుల వరకు, అంటే ఈ నెల 8వ తేదీ వరకు సముద్రంలో చేపలు పట్టే వారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఈ ప్రసారంలో ఈరోజు రాత్రి 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ మాదిన ప్రసాదరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని మనకు తెలియజేస్తారు. అనంతరం జీడి తోటల్లో యాజమాన్య పద్ధతులు, పునరుద్ధరణ వల్ల అధిక దిగుబడులు పొందుట, ఈ అంశంపై సీతంపేట ఉద్యానాధికారి పి జయశ్రీ గారి ప్రసంగం ఉంటుంది.
1: మీరు ఇంతవరకు పొలం పనులు కార్యక్రమం విన్నారు. పొలం పనులు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:44:50 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026 రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాల ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈరోజు జరిగే ప్రారంభ

0: సమావేశానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, కింజరపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ది, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా సముద్ర ఆహార ఎగుమతులపై జరగనున్న జాతీయ సదస్సుకు హాజరు కానున్నారు. అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొక్కను నాటనున్నారు. అనంతరం మధ్యాహ్నం విశాఖ ఆర్థిక ప్రాంతం విఈఆర్పై సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేసి నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ జలాశయం వరకు కృష్ణా జలాలు చేరేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా సోమశిలలో ఉమ్మడి పాలమూరు జిల్లా నీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, మిగిలిన పునరావాస పనులను 2 నుంచి 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న రాష్ట మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలను రాష్ట సమాచార ప్రజాసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి వీబీజీ రామ్జీ పథకం అమలుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. తిరుపతిలోని శ్రీ సిటీలో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలియజేస్తూ,
1: శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పేరిట నూతన ప్రైవేటు విశ్వవిద్యాలయాన్ని గ్రీన్ఫీల్డ్ కేటగిరీ కింద స్థాపించడానికి వీలుగా ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2016 షెడ్యూల్ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడ ఉన్న ఏదైతే మంచి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో దాంట్లో పనిచేయటానికి కూడా అవకాశం, అంటే వాళ్ళు చదువుకుంటూనే హై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్కిల్స్ నేర్చుకుంటానికి కూడా ఉపయోగపడే విధంగా మరి ఆ సిసిటి వాళ్లే ఈ యూనివర్సిటీని ప్లాన్ చేశారని చెప్పేసి మనం చేస్తున్నాం.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రకృతి స్ఫూర్తితో వాతావరణం కోసం, మన భవిష్యత్తు కోసం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకృతిని పరిరక్షించవలసిన ఆవశ్యకత పట్ల ప్రజలలో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. అడవుల నరికివేత, వాహనాలను ప్లాస్టిక్ను ఎక్కువగా వినియోగించడం, పంట భూముల్లో ఎరువుల వాడకం వంటి కారణాల వల్ల వాతావరణం కలుషితమై పర్యావరణ సమతూకం దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను విరివిగా పెంచి, వాహనాలను, విద్యుత్ను పరిమితంగా వినియోగించి ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలని, ఈ దిశగా అందరూ కృషి చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ సంకల్పబద్దంగా ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈరోజు సైకిళ్లు, ఈ సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కోరారు. భూమి ప్రకృతి జీవనాధారమని పేర్కొన్న ముఖ్యమంత్రి పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పచ్చదనం పెంపుతో పాటు ఇంధన వనరులను పొదుపుగా వినియోగించడం అవసరమని చెప్పారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి పర్యావరణ హిత కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 2026 కి థీమ్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అని UNEP అని.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల NDA ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు

0: రాబోతున్న సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నిన్న సమీక్ష జరిగింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ వివరాలను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వెల్లడిస్తూ,
1: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటిపైన కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకి చేరే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ జరబోయే కార్యక్రమాల్లో భాగంగా 3 బహిరంగ సభలు, 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖు

0: సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఒక బాధ్యతతోటి పాల్గొనాలి.
1: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆసుపత్రుల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, నీటి సంరక్షణ, ఇంధన పొదుపు, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని నిన్న ఒక ప్రకటనలో సూచించారు. సిబ్బంది, విద్యార్థులు, రోగులు, సందర్శకులకు మొక్కలను పంపిణీ చేయాలని కూడా సూచించారు. తెలంగాణలో రిజిస్టేషన్ ఛార్జీలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేపడుతున్నామని తెలిపారు. భూముల విలువలను శాస్త్రీయ విధానంలో సవరించామని, ప్రజలపై అదనపు భారం పడకుండా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. భూముల విలువలపై అభ్యంతరాలు, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 599 4788, వాట్సాప్ నంబర్ 8247619983ను సంప్రదించాలని సూచించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అలాగే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో నిన్న అత్యధికంగా 44.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోని పశ్చిమ, దక్షిణ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: अपि च अस्य प्रदेशस्य आर्थिकवृद्धिः च सुकरा भविष्यति। भारतीय रिजर्व बैंक इत्येतत् द्वैमासिक्याः मौद्रिकनीत्याः घोषणां करिष्यति। आरबीआई इत्यस्य प्रमुखः संजय मल्होत्रा अद्य प्रातः मौद्रिकनीतिसमित्या कृतानां निर्णयानाम् उद्घोषणं करिष्यति। एसबीआई रिसर्च रिपोर्ट इत्यस्य अनुसारं वर्धमान मुद्रास्फीतिः, क्रूड मूल्यानि, अवमूल्यन रूप्यकाणि, संभाव्य दुर्बलं वर्षाकालम् इत्यादीनां समस्यानां निवारणार्थं रेपो इत्यस्य मितौ वृद्धि समुचितोपायः न भविष्यति। तद्विहाय आरबीआई अल्पकालिकलाभांशमिति साधनानि, द्रव्यता उपायाञ्च उपयुज्य विपण्याः विकृति परिहर्तुं, वित्तीयस्थिरतां च समर्थयितुं शक्नोति। एसबीआई इत्यनेन संसूचितं यत् भारतं सापेक्षकरूपेण प्रबलं समष्टि आर्थिकमूल्यं निरन्तरम् अनुभवति, तथा च वर्तमान मुद्रास्फीति प्रतिसन्धि बहुधा बाह्यकारणानां, विशेषतः पश्चिम एशियायाः भूराजनैतिकसमस्यया अशोधित मूल्यानां वर्धनेन च प्रेरिता अस्ति। लोकसभायाः पूर्वमहासचिवः संवैधानिक विशेषज्ञः च सुभाष सी कश्यपः दीर्घकालं यावत् अस्वस्थतायाः अनन्तरं गतदिने राजधान्यां नवदिल्ल्यां निधनम् उपगतः। असौ 97 वर्षीयः आसीत्। एकं राष्ट्रम् एक निर्वाचनम् इति विधे निर्माणाय संघटितायाः उच्चस्तरीय समित्याः सदस्यः अपि आसीत् डॉक्टर कश्यपः। अधिकपुस्तकानां लेखकः सः गतशताब्दस्य 83 तमाब्दात् 90 तमशताब्दं यावत् लोकसभायाः महासचिवरूपेण कार्यं कृतवान्। प्रवर्तन निदेशालयेन मिजोरम राज्यस्य चम्पाई क्षेत्रे 9 परिसरेषु अन्वेषणं कृतम्। एतत् अन्वेषणं धनशोधनसम्बद्धस्य प्रकरणस्य सन्दर्भे वर्तते, यत्र 70 अधिक 900 कोटि रूप्यकाणाम् अपराधस्य आयः सम्मिलितः अस्ति। प्रवर्तन निदेशालयेन उक्तं यत् अन्वेषणेन ज्ञातं यत् बर्मा देशस्य नागरिकाः जोखावथर चम्पाई नगरयोः माध्यमेन सीमा शुल्कं विना ती औ नद्याः पारं भारते शुष्कवृक्षाणां तस्करणं विधाय सीमायां स्थानीय सुगमकर्ताभ्य च वस्तुवाहनानि समर्पयन्ति स्म। विदेशमंत्री डॉक्टर जयशंकरः यः नवदिल्ल्यां वेनेजुएला देशस्य कार्यवाहक राष्ट्रपतिना डेल्सी रोड्रीज इत्यनेन सह अमिलत्। द्वावेव नेतारो भारत वेनेजुएला देशयो संबंध विषये चर्चां कृतवन्तो। ऊर्जा व्यापार निवेश स्वास्थ्य सेवा वाहन च इत्यादि क्षेत्राणि अधिकृत्य सहयोगं वर्धयितुं नूतनान् अवसरान् च अन्विष्यताम् इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈనాటి కార్యక్రమాల్లో 7:15 ఉదయ సమీరాల కార్యక్రమం ఉంటుంది. 8 హిందీలో వార్తలు, అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 శ్రీ వై రామకృష్ణ గారి మాటలు అనకాపల్లి జిల్లా సమాచార లేఖ వింటారు. అనంతరం 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం శ్రీ బోనాల శంకర వరప్రకాష్ వీణావాదన వింటారు. వీరికి మృదంగ సహకారం శ్రీ వంకాయల నరసింహం. 8:59 పాటల పల్లకి, ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు వినవచ్చు. 10:00 ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం శీర్షికన పునరాగమనం అనే నాటిక వింటారు. రచన శ్రీ రొక్కల గణపతిరావు, నిర్వహణ శ్రీ బేతా రామసూర్య ప్రకాశ్రావు, సహకారం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. 11:00 మధురిమ, పాత తెలుగు చలనచిత్ర గీతాల కార్యక్రమం. 12:00 హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం వింటారు. 12:10 మధుమంజరి తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 12:40 హిందీ చలనచిత్ర గీతాలు వింటారు. 1:20 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 1:33 మహిళావాణి, మహిళావాణిలో ప్రకృతితోనే మన భవిష్యత్తు అనే అంశంపై సంభాషణ వింటారు. 2:00 ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2:15 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 2:30 వాతావరణ సమాచారం. 2:31 కర్ణాటక సంగీతం శ్రీ బోనాల శంకర ప్రకాష్ వీణావాదన వింటారు. వీరికి మృదంగ సహకారం శ్రీ వంకాయల నరసింహం. ఈనాటి సాయంత్ర ప్రసారాల్లో

5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం ఉంటుంది. అనంతరం 5:30 సంధ్యారాగాలు తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. 5:50 ఉద్యోగ సమాచారవాణి, 6 గంటలకు సమాచారవాణి, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, 6:30 సాయం సమీరం. సాయం సమీరంలో శ్రీ సవరపు నాగకొండలరావు డోలు లైవ్ విన్యాసం వింటారు. వికాసం ఇంకా 90 ఏళ్ల ఆకాశవాణి ఎక్స్ సుబేదార్ రచయిత శ్రీ మేడ మస్తాన్ రెడ్డి గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని తెలియజేస్తారు. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం. మొదటి అంశంగా 90 ఏళ్ల ఆకాశవాణి పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ మాదిని ప్రసాదరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని మనతో పంచుకుంటారు. అనంతరం జీడి తోటల్లో యాజమాన్య పద్ధతులు పునరుద్ధరణ వలన అధిక దిగుబడులు పొందుట అంశంపై సీతంపేట ఉద్యానాధికారిణి పి జయశ్రీ గారి ప్రసంగం, ఇంకా విశాఖపట్నం ఎఫ్ఎస్ఐ అందించిన తీరంలోని మత్స్యవనరుల వివరాలు వ్యవసాయ సమాచారం తెలుసుకుంటారు. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో శ్రీమతి ముట్నూరి జలజాక్షి గారి గానం వింటారు. వీరికి వయలిన్ సహకారం శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి, మృదంగ సహకారం శ్రీ ధన్వాడ ధర్మారావు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. యోగాసనాలు ఆరోగ్య నివారణ కోసం, ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో జరిగిన ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ పోటీలకే పరిమితం కాకుండా యోగాపై విస్తృత అవగాహన కల్పించడంలో సహాయపడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను ప్రధానమంత్రి కోరారు.
2: హర్ బడా స్పోర్ట్ అప్నే సాత్ ఏక్ పూరా ఇకోసిస్టమ్ లేకర్ ఆతా జైసే జైసే యోగాసనా స్పోర్ట్స్ కా విస్తార్ హోగా వైసే వైసే ఇస్సే జుడీ నయీ సంభావనాయే భీ బడేగీ యే ఖిలాడియో కే లియే నయీ కెరియర్ ఆపర్చునిటీస్ లేకర్ ఆయేగా.
1: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

0: ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. ఈవెట్ నుంచి 8వ తేదీ వరకు జరుగుతున్న ఈ కార్యక్రమం యోగాసనాలను ఒక క్రమబద్ధమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ధి చేసేందుకు ఒక మైలురాయి అని పరిగణిస్తున్నారు. యోగా ఆకర్షణ కేవలం శారీరక దృఢత్వానికి పరిమితం కాదని, అది ముందస్తు ఆరోగ్య రక్షణకు ఒక ఆచరణాత్మక విధానమని మోదీ అన్నారు. ఈ ఛాంపియన్షిప్ కేవలం ఒక క్రీడా పోటీగా మాత్రమే చూడకుండా యోగా విస్తృత సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి గొప్ప అవకాశంగా భావించాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా యోగా విస్తరించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ముందంజలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా యోగాసనాలను ప్రోత్సహిస్తున్న క్రీడా అధికారులు, నిర్వాహక సంస్థలతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి కూడా వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్కు పూర్తి మద్దతు లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఈ మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీగా ఊతమిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశానికి అంకితం చేస్తారు. గుజరాత్, మహారాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని ఈ ఎక్స్ప్రెస్వే గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటిస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ఉదయం వెల్లడిస్తారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు, రూపాయి విలువ తగ్గడం, బలహీనమైన ఋతుపవనాల వంటి సవాళ్లు ఎదుర్కోవడానికి రెపో రేటు పెంచడం సరికాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక తెలియజేసింది. మార్కెట్ అస్థిరతను సరిచేసేందుకు ఆర్థిక స్థిరత్వానికి మద్దతుగా ఆర్బీఐ స్వల్పకాలిక వడ్డీ రేటు సాధనాలను లిక్విడిటీ చర్యలకు ఉపయోగించవచ్చునని నివేదికలో సూచించారు. భారత్ ఇప్పటికే ఇతర దేశాలతో పోలిస్తే బలమైన స్థూల ఆర్థిక పునాదులు కలిగి ఉందని, ప్రస్తుతం ద్రవ్యోల్బణం సవాళ్లు ప్రధానంగా అంతర్జాతీయ కారణాల వల్ల, ప్రత్యేకించి పశ్చిమాసియాలో రాజకీయ ఉధృతకరణ వల్ల పెరుగుతున్న ముడి చమురుల వల్ల సంభవిస్తోందని స్టేట్ బ్యాంక్ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యూకే విదేశాంగ మంత్రి వైవిట్ కూపర్తో నిన్న న్యూఢిల్లీలో ఇండియా యూకే విజన్ 2035 పురోగతిని సమీక్షించేందుకు మొదటి వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాతావరణం, స్వచ్ఛమైన ఇంధనం, విద్యతో సహా ఇండియా యూకే విజన్ 2035లోని మొత్తం 5 మూల స్తంభాల కింద సాధించిన ప్రగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను కూడా మంత్రులు స్వాగతిస్తూ ఇది త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
1: Our relationship has moved from being a historical and perhaps cultural connection, forward-looking highway of shared economic ambitions and high technology, to the India-UK Vision 2035 and all the 5 pillars of growth, technology and innovation, defense and security, climate and clean energy, as well as education.
0: కృత్రిమ మేధస్సు, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా ఇండియా యూకే టెక్నాలజీ సెక్యూరిటీ ఇనిషియేటివ్ పరిధిలోని వివిధ కార్యక్రమాల్లో సాధించిన ప్రగతి పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహాదారుగా 1987 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తరుణ్ కపూర్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ప్రధానమంత్రి కార్యాలయంలో తరుణ్ కపూర్ పొడిగించిన పదవీ కాలం ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, ఇది 1 సంవత్సరం పాటు కొనసాగుతుందని తెలియజేసింది. అలాగే వాషింగ్టన్ డీసీలో ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నీలకంఠ

0: మిశ్రాను 3 ఏళ్ల కాల పరిమితికి నియమిస్తూ కూడా కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. భూమిపై జీవాన్ని రక్షించేందుకు అవగాహన పెంచే లక్ష్యంతో యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపీలో భాగంగా 1973 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతిని భూగ్రహాన్ని రక్షించడానికి సానుకూల పర్యావరణ చర్యలు చేపట్టేలాగా అంతర్జాతీయంగా అవగాహన పెంపొందించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా దేశ రాజధానిలోని మైదాన్గఢ్లో ఉన్న నమో ఆక్సిజన్ పార్క్లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ సి కశ్యప్ నిన్న న్యూఢిల్లీలో కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. దేశంలో జమిలి ఎన్నికలపైన చట్టపరమైన ముసాదాను రూపొందించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీలో డాక్టర్ కశ్యప్ సభ్యుడిగా ఉన్నారు. 100కు పైగా పుస్తకాలు రచించిన డాక్టర్ సుభాష్ కశ్యప్ 1983 నుండి 1990 వరకు లోక్సభ సెక్రటరీ జనరల్గా సేవలందించారు. డాక్టర్ సుభాష్ కశ్యప్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళను తాకాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాహే, పుదుచేరి, కరైకల్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట్ర, సిక్కిం, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జపాన్లో ఈరోజు జరగనున్న పురుషుల అండర్18 ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ సెమీఫైనల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. మహిళల అండర్18 ఏషియా కప్లో గ్రూప్ దశలో అజయంగా నిలిచిన భారత జట్టు సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. అనేక ఇతర ప్రాంతాల్లో కూడా దేశంలో వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట, అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత రచయిత అయిన డాక్టర్ కె సత్యనారాయణ ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేస్తారు. అనంతరం ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థిరమైన భవిష్యత్ కోసం ప్రకృతిని పునరుద్ధరించుకుందాం అనే అంశంపై డాక్టర్ షారా పాలపర్తి గారి ప్రసంగం వింటారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
6: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
5: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
6: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
7: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఉదయ సమీరాల్లో ఇప్పుడు నేటి మాట వింటారు. ముందుగా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కోసం

0: మాట్లాడుకుందాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది మనం ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన జరుపుకుంటాం. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచడం అనేది ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. మన జీవనానికి ఆధారమైన గాలి, నీరు, నేలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. నేటి కాలంలో కాలుష్యం, అడవులను నరకడం, ప్లాస్టిక్ వినియోగం వంటి కారణాల వలన పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుంది. దీని ప్రభావం మన ఆరోగ్యంపై కూడా పడుతుంది. చెట్లు నాటడం, నీటిని వృధా చేయకుండా వినియోగించడం, ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, శుభ్రత పాటించడం వంటి చిన్న చిన్న చర్యలు తీసుకోవడం వలన మనం పర్యావరణాన్ని రక్షించవచ్చు. ప్రకృతి మనకు ప్రాణవాయువును, నీటిని, ఆహారాన్ని ఇచ్చి కంటికి రెప్పలా కాపాడుతుంది. అందుకే మనం మన వంతుగా కాలుష్యాన్ని తగ్గించి మొక్కలను నాటడం ద్వారా పర్యావరణాన్ని రక్షిద్దాం. పర్యావరణాన్ని కాపాడితేనే భవిష్యత్తు సురక్షితం అనే సందేశాన్ని మనం ప్రతి ఒక్కరికి చేరవేద్దాం. నేటి మాటలో 2వ అంశంగా ఈనాడు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆచార్య కుబేరనాథ్ రాయ్ గారి వర్ధంతి. భారతీయ హిందీ సాహిత్య రంగంలో ధృవతారగా నిలిచిన ఆచార్య కుబేరనాథ్ రాయ్ గారు 1933లో ఉత్తరప్రదేశ్లో జన్మించి కలకత్తా విశ్వవిద్యాలయంలో నుండి ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆంగ్ల ప్రొఫెసర్గా పనిచేస్తూనే హిందీ మరియు సంస్కృత భాషలపై ఉన్న పట్టుతో అద్భుతమైన రచనలు చేశారు. భారతీయ పురాణాలు, వేదాలు, పల్లెటూరు సంస్కృతి ఇంకా ఆధునిక ఆలోచనలు ముడిపెడుతూ లలిత వ్యాసాలు రాయడంలో ఈయన దిట్ట. వీరు చేసిన సాహిత్య సేవకుగాను ప్రతిష్టాత్మకమైన భారతీయ జ్ఞానపీఠ వారి మూర్తిదేవి పురస్కారం దక్కింది. భారత ప్రభుత్వం వీరి గౌరవార్థం 2019లో ఒక ప్రత్యేక తపాల బిళ్ళను విడుదల చేసింది. సాహిత్యం ద్వారా దేశ సంస్కృతిని కాపాడిన మహానుభావులను స్మరించుకోవడం మన బాధ్యత. ఉదయ సమీరాల్లో అనంతరం ఈనాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉదయ సమీరాల్లో అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత రచయిత అయిన డాక్టర్ కె సత్యనారాయణ గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేస్తారు.
1: నా పేరు సత్యనారాయణ కనకాల. నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్ని. రేడియో వినటం, తెలుగు ఆంగ్ల భాషలో ప్రసంగాలు చేయటం నా హాబీ. 90 వసంతాలు జరుపుకుంటున్న మన ఆకాశవాణికి శుభాకాంక్షలతో నేను ప్రస్తుతం 75 వసంతాలు పూర్తి చేసుకున్నాను. హై స్కూలు, కళాశాల, విశ్వవిద్యాలయం విద్యార్థిగా ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ పెరిగాను. తరచూ ఉత్తరాల ద్వారా నా అభిప్రాయాలను ఆకాశవాణికి ఇప్పటికీ పంచుకుంటున్నాను. కార్యక్రమంపై నా ప్రశంసలు, కొన్ని సలహాలు, కొన్ని విమర్శలు కూడా తెలియచేస్తూ ఉంటాను. నేను రేడియో వినటం మా తండ్రి గారి దగ్గర నుంచి అలవాటు చేసుకున్నాను. అతను ఒక రైతు. ముఖ్యంగా గ్రామీణ కార్యక్రమాలు, పసిడి పంటలు, రైతులకు వాతావరణం వింటూ వ్యవసాయం చేసేవారు. అతడు అభ్యుదయ రైతుగా గుర్తింపు కూడా పొందారు. ఆ రోజుల్లో ఆదివారం ప్రసార కార్యక్రమాలు చాలా బాగుండేవి. అప్పటి సంక్షిప్త శబ్ద చిత్రాలు, నాటికలు, నాటకాలు వినటం, ప్రత్యక్ష ప్రసారాలు వింటూ మా కళ్ళతో చూసినట్లుగా ఆనందించేవాళ్ళము. విజయనగరంలో మా ఇంట్లో రేడియో లేనప్పుడు పబ్లిక్ పార్కులకు వెళ్ళి రేడియో ముఖ్యంగా సాయంత్ర సమయంలో వినేవాళ్ళం. అప్పట్లో చైనా పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించి వార్తలు వినేందుకు కొన్ని వందల సంఖ్యలో శ్రోతలు పార్కుకు వచ్చేవారు. నా మొట్టమొదటి రేడియో ప్రసంగం 1976 ప్రాంతంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి యువవాణిలో ప్రసారం జరిగింది. విషయం వరకట్న నిర్మూలనలో యువత పాత్ర. ప్రస్తుత స్పీడ్ యుగంలో ఆకాశవాణికి ఆదరణ తగ్గకపోవటానికి కారణం ఇది అవకాశవాణి కాకపోవటం. నిబద్ధత, నిజాయితీ, నాణ్యత, నైతికత, ముఖ్యంగా పంక్చువాలిటీ అనేవి ఆకాశవాణి సొంతం. ఇప్పటికీ రేడియో కార్యక్రమాలను అనుసరించి తమ గడియారాలను సెట్ చేసుకోవటం ఒక ఆనవాయితీ. ఆకాశవాణి కార్యక్రమాలు గుణాత్మకంగాను పరిమాణాత్మకంగాను ఉంటూ వినోదాన్ని, విజ్ఞానాన్ని ఇస్తున్నాయి. విశాఖ కేంద్రం ద్వారా ఆధ్యాత్మిక

0: ఆధ్యాత్మిక ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలను దృశ్య కార్యక్రమాలుగా అందిస్తున్నాయి అనటంలో అతిశయోక్తి లేదు. నేటి సమాజానికి మార్పుగా అనుగుణంగా కార్యక్రమాల రూపకల్పన చేస్తున్న విశాఖ కేంద్రం వారికి అభినందనలు. నా అభిప్రాయాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారికి నా ధన్యవాదాలు.
1: ఇంతవరకు మీరు 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత రచయిత అయిన డాక్టర్ కె సత్యనారాయణ గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థిరమైన భవిష్యత్ కోసం ప్రకృతిని పునరుద్ధరించుకుందాం అనే అంశంపై డాక్టర్ శారా పాలపర్తి గారి ప్రసంగం వింటారు.
2: అందరికీ ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP ఆధ్వర్యంలో 1973 నుంచి జూన్ 5వ తేదీన ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ప్రకృతి పరిరక్షణ, వాతావరణ మార్పులపై అవగాహన, కాలుష్య నియంత్రణ, జీవ వైవిధ్య సంరక్షణ దీని యొక్క ప్రధాన లక్ష్యం. 2026వ సంవత్సరానికి గాను థీమ్ ఏమిటంటే స్థిరమైన భవిష్యత్తు కోసం ప్రకృతిని పునరుద్ధరించుకోవటం. ఈ థీమ్ ప్రధానంగా ప్రోత్సహించే అంశాలేమిటంటే అడవుల పరిరక్షణ, చెట్లు నాటటం, జలవనరుల సంరక్షణ, మట్టి పరిరక్షణ, పునర్వినియోగం మరియు వ్యర్థాల తగ్గింపు, పునరుత్పాదక శక్తుల వినియోగం వంటి అంశాలు 2026వ సంవత్సరం పర్యావరణ దినోత్సవం కోసం వస్తున్నాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం మన భూమిపై ఉన్న ప్రతి ఇంటి నుంచి 400 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మనం వినియోగించే ఆన్లైన్ షాపింగ్, వీటి ద్వారా 2.7 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒక ముఖ్యమైన గ్రీన్ హౌస్ వాయువు. సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే వేడిని ఇది భూమి ఉపరితలంపై నిలిపి గ్రహం వెచ్చగా ఉండేలా చేస్తుంది. ఈ వాయువు పరిమాణం ఎక్కువైతే ఇది భూమి నుంచి అంతరిక్షంలోకి వెళ్లేటువంటి వేడిని మరింతగా బంధిస్తుంది. దీని ఫలితంగా భూమి సగటు ఉష్ణోగ్రత క్రమంగా పెరిగిపోతుంది. దీని ప్రభావం వల్ల ధ్రువ ప్రాంతాల్లో మంచు కరిగి సముద్రమట్టాలు పెరిగిపోతాయి. కరువులు, వరదలు మరియు తీవ్రమైన తుఫానులు వంటి వాతావరణ మార్పులు సంభవిస్తాయి. మనందరికీ తెలిసినటువంటి విషయమే గాలి నాణ్యత దెబ్బతింటుంది, ఆమ్లవర్షాలు కురుస్తాయి, సముద్రాల ఆమ్లీకృతం జరిగి సముద్ర జీవులకు మరియు పగడపు దిబ్బలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. క్లౌడ్ బరస్ట్ మీకు తెలిసిన విషయమే. పరిమిత ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురవటం, సాధారణంగా గంట వ్యవధిలో 10 నుంచి 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఒకే చోట నమోదైతే దాన్నే క్లౌడ్ బరస్ట్ అని పిలుస్తారు. ఈ క్లౌడ్ బరస్ట్కి ముఖ్యమైన కారణాలేంటంటే గాలిలో తేమ లేదా నీటి ఆవిరిని మోసుకెళ్లే మేఘాలు ఒక నిర్దిష్ట ప్రాంతానికి చేరుకుంటాయి. అంతేకాకుండా ఈ అధిక ఉష్ణోగ్రతల వల్ల వర్షపు చినుకులు క్రింద పడే బదులుగా పైకి కదులుతాయి. అయితే దీనివల్ల మేఘాల యొక్క సాంద్రత విపరీతంగా పెరిగిపోయి ఒకేసారి ఆ మేఘాల బరువును మోయలేక విస్ఫోటనం చెందుతాయి. ఈ క్లౌడ్ బరస్ట్లకు ముందుగా అంచనా వేయటం వాతావరణ శాఖ కూడా కష్టమైన పనని చెప్పవచ్చు. అయితే జీవ వైవిధ్య పరిరక్షణ మన బాధ్యత. ప్రతి పౌరుడు చిన్న చర్యల ద్వారా పర్యావరణాన్ని రక్షించొచ్చు. అవేంటో మనం చూద్దాము. మనందరికీ చాలా సులభవంతమైన విషయాలే ఇవన్నీ. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలి, అలాగే నీటిని ఆదా చెయ్యాలి, చెట్లు నాటాలి, విద్యుత్ని పొదుపు చెయ్యాలి, పక్షులు మరియు సహజ వనరులను సంరక్షించుకోవాలి, పరిశుభ్రత పాటించాలి. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాన్ని సగానికి తగ్గించడానికి కావలసిన చర్యలు UNEP చేపట్టింది. ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రస్తుతం ఉన్న వాటికంటే 3 రెట్లు 2040 సంవత్సరం కల్లా పెరుగుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. 2026వ సంవత్సరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఆతిథ్యం ఇస్తున్న దేశం రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజాన్. 2015 నుంచి 2025 సంవత్సరాలు సుమారు 11 సంవత్సరాలను అతి ఎక్కువ ఉష్ణోగ్రతలు గల సంవత్సరాలని పిలుస్తున్నారు. ఎల్నినో ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల వల్ల వర్షాలు అన్ని ప్రాంతాల్లో ఒకేలా కురవట్లేదు. ఒక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుంటే మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు కాస్తున్నాయి. దీనికి

ప్రధాన కారణం ఎల్నినో ప్రభావం అని నిపుణులు చెప్తున్నారు. వ్యవసాయం నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు చాలా అంశాలు ఋతుపవనాలపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే వర్షాలు దేశానికి ప్రాణాధారం. ఈ వర్షపాతం కేవలం స్థానిక వాతావరణం వల్ల మాత్రమే కాకుండా ప్రపంచస్థాయి సముద్ర వాతావరణ మార్పుల్లో వచ్చే ఈ యొక్క మార్పులపై ముడిపడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందులో ముఖ్యమైనది ఎల్నినో అనే పరిణామం. 2026 అజర్బైజాన్ సమీక్షిస్తున్న అంశాలేమిటంటే, 1990 స్థాయిలతో పోలిస్తే 2031 నాటికి కార్బన్ ఉద్గారాలను 40% తగ్గించాలి, 2030 30% పునరుత్పాదక విద్యుత్ను సాధించాలి, 2030 7 GW పైగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు చేపడుతుంది. ప్రస్తుతం ఉన్న పునరుత్పాదక ఇంధన వనరులు ఏమిటంటే, 65 జలవిద్యుత్ కేంద్రాలున్నాయి, 6 పవన విద్యుత్ కేంద్రాలున్నాయి, 9 సౌర విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. అనేక హైబ్రిడ్ మరియు బయోప్లాంట్స్ను నిర్మించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన అస్దార్ సంస్థలో కలిసి అభివృద్ధి చేసిన గరాడగ్ సోలార్ పవర్ ప్లాంట్ 230 MW ద్వారా సుమారు 500 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల 2,00,000 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు తగ్గుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్బన్ ఉద్గారాలను తగ్గించటానికి మరియు పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంది. సమగ్రమైన గ్రీన్ ఎనర్జీ పాలసీలు, విద్యుత్ వాహనాల విస్తరణ, గ్రీన్ కవర్ పెరుగుదల మరియు ఇంధన ఆదా, భవన నిర్మాణం వంటి కీలకమైన సంస్కరణలను అమలు చేస్తోంది. రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు అమరావతి, కాకినాడ కేంద్రాలుగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులను ప్రోత్సహిస్తున్నారు. అయితే కర్నూలులో భారీ సోలార్ ప్రాజెక్ట్స్ ద్వారా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని వేగవంతం చేశారు. APSRTC ద్వారా 1,050 ఎలక్ట్రిక్ బస్సులు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి నగరాల్లో ప్రవేశపెట్టే చర్యలు చేపట్టారు. ఇంధన ఆదా భవనాలు ప్రభుత్వం తప్పనిసరి చేయటంతో దేశంలోనే ఏపీ ప్రభుత్వం మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అటవీ ప్రాంతాన్ని, పచ్చదనాన్ని 50% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించటానికి మరియు భూతాపం తగ్గించటానికి ప్రపంచవ్యాప్తంగా అనేక వినూత్న ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాయి. ప్లాస్టిక్ నియంత్రణకు ఆవిష్కరణలు ఏమిటంటే, బయోప్లాస్టిక్ అంటే మొక్కజొన్న, పీచు, ఆల్గే మరియు కాఫీ గింజలు వంటి పర్యావరణంలో కరిగిపోయే ప్లాస్టిక్ తయారు చేస్తున్నారు. ఇవి నీటిలో కలిసాక జలచరాలకు ఆహారంగా మారిపోతాయి. ప్లాస్టిక్ను తినే ఎంజైమ్స్ ప్లాస్టిక్ను విచ్ఛిన్నం చేయటానికి జపాన్ శాస్త్రవేత్తలు ఇడియోనెల్లా సకాయెన్సిస్ వంటి బ్యాక్టీరియాను అభివృద్ధి చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాల పునర్వినియోగం, రోడ్ల నిర్మాణంలో వాడిన ప్లాస్టిక్ను రీసైకిల్ చేసి తారుతో కలిపి రోడ్లు వేస్తున్నారు. దీనివల్ల రోడ్ల మన్నిక పెరగటమే కాక ప్లాస్టిక్ కాలుష్యం తగ్గుతుంది. విశాఖపట్నం వంటి నగరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు రీసైకిల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీనికి మొబైల్ యాప్స్ను కూడా వినియోగిస్తున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గించడానికి వివిధ ఆవిష్కరణలు ఏమిటో పరిశీలిద్దాం. అయితే భవనాలపై సూర్యకాంతి పరావర్తనం చెందించే ప్రత్యేకమైన తెల్లటి పూతలు, కూల్ పెయింట్స్ వంటివి వేయటం జరిగింది. దీని ద్వారా ఇంటి లోపల ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతుంది. అయితే పచ్చటి కప్పులు, వర్టికల్ గార్డెన్స్ ఇలాంటి విధానాల ద్వారా కాంక్రీట్ భవనాలపై వేడిని తగ్గించవచ్చు. నగరాల్లో నీటి వనరుల పెంపకం, అలాగే కృత్రిమ చెరువుల ద్వారా చల్లని సూక్ష్మ వాతావరణాన్ని సృష్టించవచ్చు. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి కరెంటు లేదా ఇంధనాన్ని తయారు చేయటం అనేది పర్యావరణ పరిరక్షణలో మరియు ఇంధన ఉత్పత్తిలో ఒక గొప్ప ముందడుగని చెప్పవచ్చు. ఈ ప్రక్రియను సాధారణంగా ప్లాస్టిక్ వేస్టేజ్ నుంచి ఎనర్జీ అంటే వేస్ట్ టు ఎనర్జీ, ప్లాస్టిక్ పైరాలసిస్ అని పిలుస్తారు. ప్లాస్టిక్ పైరాలసిస్ అంటే ప్లాస్టిక్ను ఆక్సిజన్ లేని వాతావరణంలో 400 నుంచి 500 డిగ్రీలకు వేడి చేస్తారు. దీనివల్ల ప్లాస్టిక్ పూర్తిగా కరిగి ఆవిరే ద్రవ ఇంధనంగా మారుతుంది. ఈ ఇంధనాన్ని నేరుగా విద్యుత్ జనరేటర్స్లో ఇంధనంగా ఉపయోగిస్తారు. గ్యాసిఫికేషన్ ఈ పద్ధతిలో ప్లాస్టిక్ వ్యర్థాలను పరిమిత ఆక్సిజన్లో అధిక ఉష్ణోగ్రతల వద్ద సింథటిక్ గ్యాస్గా మారుస్తారు. ఈ సింథటిక్ గ్యాస్ను

0: టర్బైన్స్కు పంపి నేరుగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. ప్లాస్మా గ్యాసిఫికేషన్ ద్వారా ప్లాస్టిక్ను ప్లాస్మా టార్చ్ ద్వారా వేడి చేస్తే హానికర వాయువులు లేకుండా క్లీన్ గ్యాస్ మరియు విద్యుత్ తయారవుతుంది. అలాగే హైదరాబాద్లో ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ను రీసైకిల్ చేసి లీటర్కు దాదాపు 3 రూపాయల ఖర్చుతో డీజిల్ను ఉత్పత్తి చేసే అప్గ్రేడెడ్ పైరోలిసిస్ విధానాన్ని విజయవంతంగా అభివృద్ధి చేశారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్, అంటే చెత్తను మండిస్తే విద్యుత్ శక్తి ఉత్పత్తి అయినప్పటికీ ఈ విద్యుత్తును చెత్తల నుంచి ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. అయితే పర్యావరణాన్ని కలుషితం చేసే ప్లాస్టిక్ను ఈ విధంగా కరెంటుగా మార్చటం వల్ల చెత్త సమస్య పరిష్కారం అవటమే కాకుండా పునరుత్పాదక ఇంధనం కూడా లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జపాన్ వంటి దేశాలు ఈ టెక్నాలజీని పెద్ద ఎత్తున వాడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ చాలా కష్టమైన ప్రక్రియ. అయినప్పటికీ నేటి తరం యువత నూతన ఆవిష్కరణలతో ప్లాస్టిక్ రీసైక్లింగ్కి దోహదపడటం విశేషం. కేరళకు చెందిన అమలా డోజ్ ఈమె బయోడిగ్రేడబుల్ పెన్ని ఆవిష్కరించడం జరిగింది. అయితే కేరళ గవర్నమెంట్ ఈమెకి ఆర్థికంగా కూడా సహాయం చేయడం జరిగింది. సౌరవ్ మెహతా 100% బయోడిగ్రేడబుల్ బాల్ పెన్ను తయారు చేశారు. అయితే ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ అయినటువంటి లక్ష్మి గారు, ఈమె విశాఖపట్నం వాసురాలే, ఈమె వ్యవసాయ వ్యర్థాలతో బయోడిగ్రేడబుల్ ప్లేట్స్ను తయారు చేశారు. కార్తిక్ కుమార్ గారు విజయవాడకు చెందిన ఈయన ఒక బిజినెస్ మ్యాన్. అయినప్పటికీ వరి పొట్టు వ్యవసాయ వ్యర్థాలతో ఫర్నిచర్ను రూపొందించారు. దీనివల్ల అడవులను అంటే కలపను వ్యర్థం చేయటం తగ్గిపోతుంది. గుర్రపు టెక్క నుంచి వస్త్ర పరిశ్రమ బాగా వృద్ధి చేస్తున్నారు. గుర్రపు టెక్క అమెరికా నుంచి మన ఇండియాకు వచ్చిన ఒక కలుపు మొక్క. దీనిని నివారించడానికి మనం ఒక ఉపయోగకరమైన పని అంటే వస్త్ర పరిశ్రమను మనం ఇక్కడ వృద్ధి చేసుకుంటున్నాము. అయితే ముఖ్యంగా ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటే ప్రకృతిని ప్రేమించడం అంతేకాకుండా మన యొక్క భవిష్యత్తు తరాలను కాపాడవలసిన బాధ్యత మన యొక్క జీవనశైలిలోనే ఆధారపడుంది. అయితే ప్రకృతి ఉంటేనే మన జీవితం ఉంటుంది. మన దైనందిన జీవితం అంతా ప్రొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా మనం ప్రకృతిపైనే ఆధారపడతాం. కాబట్టి మనం పర్యావరణాన్ని సంరక్షించుకొని మనల్ని మనం కాపాడుకుంటూ మనం భావితరాల్ని కూడా కాపాడాలి. ఈ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం రోజున నేను చెప్పిన అంశాలన్నీ కూడా అందరూ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరం కూడా క్రమశిక్షణతో మన పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.
1: మీరింతవరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థిరమైన భవిష్యత్ కోసం ప్రకృతిని పునరుద్ధరించుకుందాం అనే అంశంపై డాక్టర్ సారా పాలపర్తి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

ఏడంతస్తుల మేడ ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు గాంధీ మార్గం.

గాంధీజీ స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న గాంధీ మార్గం వింటారు. బాపూజీకి ప్రకృతిని అంటే ఎంతో ఇష్టం. ప్రకృతిని ఆయన ఎంతో ప్రేమించేవారు. మొక్కలు, చెట్లు మన జీవితానికి ఎంతో అవసరమని ఆయన నమ్మేవారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో ముఖ్యమని ప్రజలకు తెలియజేస్తూ ఉండేవారు. ఆశ్రమాలలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చెట్లు నాటడం, తోటలను పెంచడం వంటి కార్యక్రమాలను ప్రోత్సహించేవారు. బాపు దృష్టిలో ప్రకృతిని కాపాడటం అంటే మన జీవితాన్ని మనం కాపాడుకోవడమే. మొక్కలు మనకు ఆక్సిజన్, ఆహారం, ఔషధాలు అందిస్తాయని ఆయన చెప్తూ ఉండేవారు. ప్రకృతి వనరులను వృధా చేయకుండా అవసరమైనంత మాత్రమే వినియోగించాలని ఆయన సూచిస్తూ ఉండేవారు. అలాగే ఊరుకూరికనే మొక్కలను తుంచడం, మొక్కలను నరకడం వంటి పనులు చేయరాదని ఆయన తరచూ తన ఆశ్రమవాసులకు చెప్తూ ఉండేవారు. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఒకరోజు రాత్రి బాపుకి నిద్ర సమయం అయ్యింది. కానీ కొంత పత్తి కోసి, గింజలు తీసి మన్నాటికి కావలసిన ఏకులు చేసుకొని నిద్రపోదామని ఆయన అనుకున్నారు. మీరాబెన్ వత్తి చేసే రాట్నం బాగు చేయడానికి ఆశ్రమ వాలంటీర్ ఒకరిని రమ్మని పిలిచారు. ఆ రాట్నం తాడుకి రాయడం కోసం తుమ్మ ఆకులు కొన్ని తెమ్మని పంపింది మీరాబెన్. ఆ వాలంటీరు ఒక కొమ్మను విరుచుకొని వచ్చాడు. ముడుచుకుని ఉన్న ఆకులను చూసి మీరాబెన్, "చూడండి బాపు, ఈ ఆకులు ఎలా ముడుచుకుని నిద్రపోతున్నాయో" అని చూపించింది. బాపుకి ఒకంత కోపం వచ్చింది. వాటిని సానుభూతితో చూస్తూ, "అవును, అవి కూడా మనలాగా ప్రాణమున్నవే. అవి కూడా గాలిని పీలుస్తాయి, తిండి తింటాయి, నీళ్లు తాగుతాయి. మనలాగే అవి కూడా నిద్రపోతాయి. అవి నిద్రపోతున్నప్పుడు వాటి కొమ్మలు విరవడం తప్పు. పైగా ఆ కొమ్మ అంతా ఎందుకు విరిచారు? కొన్ని ఆకులైతే సరిపోయేవి కదా" అని బాపూజీ మందలించారు. మీరాబెన్ ఒకంత సిగ్గుపడి, "నేను ఆలోచన లేకుండా ఈ పని చేశాను. ఇక ముందెప్పుడు నేను మొక్కల నిద్ర పాడు చేయను. నేనే వెళ్ళి కొద్ది ఆకులు తీసుకుని వస్తాను" అని సమాధానమిచ్చింది. బాపూజీకి మొక్కల పట్ల అపారమైన ప్రేమ, శ్రద్ధ. మొక్కల పట్ల బాపు చూపిన ప్రేమ మనకు కూడా ఆదర్శం. ఆయన ఆశయాలను అనుసరించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. అలా చేస్తే పచ్చని, ఆరోగ్యకరమైన భవిష్యత్తు మన అందరి సొంతం. ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనందరం కూడా వీలైతే ప్రతి ఒక్కరం ఒక మొక్క నాటడానికి ప్రయత్నిద్దాం.

0: గాంధీ మార్గం విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు.

లక్ష్మీ పూజ చిత్రం నుంచి ఎస్ జానకి ఆల్పించిన భక్తిగీతం విన్నారు. చివరగా అన్నమయ్య చిత్రం నుంచి పూర్ణచందర్ శ్రీరామ్ అనురాధ పాడిన గీతం వింటారు.

పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. ఈనాటి ఉదయ సమీరాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 8 గంటలు కావస్తుంది. సమాచార ప్రభాత్, హిందీలో వార్త ప్రసారం వింటారు. అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి అనకాపల్లి జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ వై రామకృష్ణ.
1: అచ్యుతాపురం బ్రాండిక్స్లో కేంద్ర మంత్రి పర్యటన, సిరిసపల్లిలో బీడీఎల్ యూనిట్ శంకుస్థాపన, పర్యావరణ దినోత్సవ ఏర్పాట్లు, ఎంఎస్ఎంఈ పార్క్ పెన్షన్ల పంపిణీ తదితర అంశాలతో కూడిన అనకాపల్లి జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. ఆంధ్రప్రదేశ్లో వస్త్ర పరిశ్రమకు అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర జౌళీశాఖ మంత్రి గిరిరాజు సింగ్ అన్నారు. అచ్యుతాపురం సెజ్లోని బ్రాండిక్స్ సంస్థను సందర్శించిన మంత్రి వస్త్ర ఉత్పత్తులు ఎగుమతుల ప్రక్రియను పరిశీలించారు. కార్మికులకు కల్పిస్తున్న వసతులను అభినందించారు. వ్యవసాయం తరువాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రంగం టెక్స్టైల్స్ అని, ప్రతి కోటి పెట్టుబడికి 50 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి తెలిపారు. బ్రాండిక్స్ రాకతో గ్రామీణ మహిళలు ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా స్థిరపడుతున్నారని, మహిళా సాధికారత పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. ఇంట్లో మహిళ బలోపేతమైతే కుటుంబమంతా వృద్ధి చెందుతుందని, ఇదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మునగపాక మండలం సిరసపల్లిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ యూనిట్కు శంకుస్థాపన జరిగింది. 489 కోట్ల రూపాయలతో ఆధునిక తయారీ, అసెంబ్లీ, పరీక్షా సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, మంత్రి లోకేష్ దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయకుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ యూనిట్ ద్వారా 500 మందికి ప్రత్యక్షంగా, 2000 మందికి పరోక్షంగా, ఎంఎస్ఎంఈల ద్వారా మరో 2500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. దేశ రక్షణ రంగంలో స్వదేశీ తయారీ బలోపేతం అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జూన్5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో మొక్కల పెంపకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నెట్ జీరో హెల్తీ క్యాంపస్ ప్రాజెక్టులో భాగంగా డీపీఎంయూ సభ్యులు హార్ట్ఫుల్నెస్ వాలంటీర్లతో కలెక్టర్ విజయకృష్ణన్ సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో పర్యావరణ పరిరక్షణ, హరిత కార్యక్రమాలపై సమీక్షించారు. గుంతల తవ్వకం కార్యక్రమం నిర్వహించి వృక్షారోపణ చేపడతామని తెలిపారు. కార్బన్ ఉద్గారాలను లెక్కించి తగ్గించే చర్యలు చేపట్టాలని సూచించారు. భూ సమస్యలు, రెవెన్యూ వివాదాల పరిష్కారం

0: నిర్మాణంపై అధికారులు శ్రద్ద పెట్టాలని కలెక్టర్ విజయకృష్ణన్ స్పష్టం చేశారు. చోడవరంలో ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమాన్ని శాసనసభ్యులు కెఎస్ఎన్ రాజుతో కలిసి ప్రారంభించారు. రీసర్వేలో విస్తీర్ణం తగ్గడం, పేర్లు తప్పుగా నమోదు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ రికార్డులను సరైన ధృవీకరణ చేసిన తర్వాతే భద్రపరచాలన్నారు. వీఆర్ఓలు, సర్వేయర్లు క్షేత్రస్థాయికి వెళ్లి స్పష్టత ఇవ్వాలని ఆదేశించారు. ఇళ్ల స్థలాల లబ్దిదారులకు వారం రోజుల్లో స్థలాలు చూపించాలని, జల్జీవన్ మిషన్, సీసీ రోడ్ల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తే 90% సమస్యలు పరిష్కారమవుతాయని అభిప్రాయపడ్డారు. ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంగా బుచ్చయ్యపేట మండలం ఆర్ భీమవరంలో 4.8 కోట్ల రూపాయలతో 32.43 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కుకు కలెక్టర్ శంకుస్థాపన చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక పార్కు ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 35 కేంద్రాలలో శంకుస్థాపనలు జరిగాయని తెలిపారు. 100% అక్షరాస్యత కోసం అక్షర ఆంధ్ర 2వ దశలో 1,01,086 మందిని నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఒక వాలంటీర్కు 10 మంది అభ్యాసకులతో 15 రోజుల్లో పూర్తి చేయాలని, 100 గంటలు తరగతులు నిర్వహించాలని సూచించారు. గత ఏడాది 100,000 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దామని, జిల్లాను అక్షర అనకాపల్లిగా మార్చాలని పిలుపునిచ్చారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారుల సేవలో పథకం కింద జిల్లాలోని 13,661 కుటుంబాలకు 27.32 కోట్ల రూపాయలు ఖాతాల్లో జమ చేశారు. ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు అందించామని కలెక్టర్ తెలిపారు. పెందుడుతిలో 960 మందికి 1.92 కోట్ల రూపాయలు, ఎలమంచిలో 4,352 మందికి 8.7 కోట్ల రూపాయలు, పాయకరావుపేటలో 8,349 మందికి 16.69 కోట్ల రూపాయలు జమ చేశామని చెప్పారు. నక్కపల్లిలో హోంమంత్రి వంగలపూడి అనిత సైనింగ్ స్టార్స్ కార్యక్రమంలో 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన 115 మంది విద్యార్థులకు 5,000 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. బాలికలే అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కొనియాడారు. విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన ఉండాలని, యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో 2,52,328 మంది లబ్దిదారులకు 107.56 కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కలెక్టర్ స్వయంగా నక్కపల్లిలో పంపిణీ చేశారు. ఉదయం 5 గంటల నుంచే 24 మండలాల్లో పంపిణీ ప్రారంభించామని, 100% పూర్తి చేయాలని ఆదేశించారు. అనకాపల్లి జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన అనకాపల్లి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి యద్ల రామకృష్ణ, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరు ఇంతవరకు అనకాపల్లి జిల్లా సమాచారాలకు విన్నారు. రచన
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో శ్రీ బోనాల శంకర ప్రకాష్ గారి వీణావాదన మృదంగంపై శ్రీ వంకాల నరసింహం. కార్యక్రమంలో ముందుగా మీనాక్షి మేముదం దేహి, పూర్వీ కళ్యాణి రాగంలో ఆదితాళం, రచన శ్రీ ముత్తుస్వామి దీక్షితారు.

0: మీరు ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో శ్రీ బోనాల శంకర ప్రకాష్ గారి వీణావాదన విన్నారు, మృదంగంపై శ్రీ వంకాయల నరసింహం. ఈ ప్రసారం తిరిగి మధ్యాహ్నం 2:30 మళ్ళీ వినవచ్చు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, పాటల పల్లకి. ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన తెలుగు చలనచిత్ర గీతాలు వినవచ్చు. దీనికోసం శ్రోతలు డైల్ చేయవలసిన నంబర్లు 2727244 2727288, జత చేయవలసిన కోడ్ 0891.

0: హలో పాటల పల్లకి. హలో చెప్పండి.
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి.
1: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను సార్.
0: అలాగేనండి. మీకు ఏ సినిమా
1: గోపాలుడు
0: నుంచి?
1: భూపాలు సినిమా నుంచి
0: గోపాలుడు భూపాలుడు చిత్రం నుంచి.
1: వేటకు వచ్చావు పాట కావాలండి.
0: అలాగేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట ప్రసారం అవుతుంది. వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో, పాటల పల్లకి.
1: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం అండి, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి?
1: కాకినాడ జిల్లా పరిషత్ నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు రాజు అండి.
0: ఓకేనండి, మీకు ఏ పాట కావాలి, ఏ సినిమా నుంచి?
1: రౌడీ వెళ్దండి, సిలుకో సేమో అన్న పాట కావాలి.
0: అలాగేనండి, అలాగే మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో పాటల పల్లకి.
1: హలో, నమస్తే అండి. నేను రవి ప్రసాద్ మాట్లాడుతున్నాను.
0: నమస్తే అండి రవిప్రసాద్ గారు. మీరు
1: అనకాపల్లి నుంచి అండి? నేను
0: అనకాపల్లి నుంచి. ఏ పాట కావాలి మీకు?
1: అన్నయ్య గారు, పెద్ద అన్నయ్య గారు సినిమా నుంచి కుటుంబం అనక.
0: అలాగేనండి, అలాగే అలాగే. మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే సార్, నమస్తే.
0: నమస్తే.

0: పాటలు పలికి కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడొక చిన్న వాణిజ్య విరామం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: పాటలు పల్లకి, హలో.
3: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి?
3: నేను ఆకుండి ప్రస్తుతం శశికళ, రేణుకా నగర్, విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: అలాగేనండి. మీకు ఏ సినిమా, ఏ పాట కావాలండి?
3: నాకు ఇంటింటి రామాయణ చిత్రంలో టైటిల్ సాంగ్ అండి, ఇంటింటి రామాయణ వింతైన ప్రేమ ఆయన.
0: అలాగేనండి,
3: కావాలి సార్.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
3: థ్యాంక్ యూ సార్. నమస్తే.
0: నమస్తే అండి.

0: హలో పాటల పల్లకి.
1: హలో, నమస్కారం సార్.
0: నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి?
1: మా పేరు కాకిఅప్పారావు, చెంగల్పేట, తమ్మడిపల్లి వారి.
0: అలాగేనండి. మీరు, మీకు ఏ పాట కావాలండి?
1: శ్రీకృష్ణ పాల నుంచి బలాబలి నా బండి.
0: అలాగేనండి, తప్పకుండా.
1: అమ్మా
0: మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఎక్కడ

ఆకలి కట్టురా, పప్పుతోటి ముద్ద కలిపి పచ్చడితో అనుపానమేసి, పప్పుతోటి ముద్ద కలిపి పచ్చడితో అనుపానమేసి బక్క

ఏకచక్రపురవాసుల బెడద నేటితోనే పడి మారునులే తల్లి రుణమ్మును తీర్చద నా ధర్మమ్మును నెరవేర్చద ఓ ఆత్మబంధు ఓ ఆత్మబంధుని అండ ఉంటే ఎవడట్టమైన పరిమార్చద.

0: పాటల పల్లకి వింటున్నారు. ఇప్పుడు ఒక చిన్న వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హలో, పాటల పల్లకి. నమస్తే అండి. నమస్తే అండి. హలో, చెప్పండి. మీకు ఏ సినిమా నుంచి ఏ పాట?
3: నా పేరు అన్మల మోహన్, మాది ముండ్రాయి గ్రామం, వరంగల్ జిల్లా.
0: ఓకే అండి,
3: చెప్పండి. దేవుడు చేసిన మనుషుల సినిమా నుండి ఒక పాట.
0: దేవుడు చేసిన మనుషుల నుంచి. ఓకే.

0: పేరు కళ్యాణి, వైజాగ్ మురళి నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి
0: సార్,
1: కళ్యాణ్ గారు.
0: నాది వచ్చిన మనవి, పెద్ద పాటలు అయితే స్మార్ట్ ఫోన్ డిస్కనెక్ట్ అయిపోతాయి సార్, ఎవరు పెద్ద పాటలు అడగకూడదని నా మనవి సార్.
1: చెప్పండి, ఏ సినిమా, ఏ పాట?
0: ప్రేమలు పెళ్లిళ్ళు, నమస్తే శుభోదయం సార్. నా
1: శుభోదయం,
0: ప్రేమలు
1: చెప్పండి సార్.
0: పెళ్లిళ్ళు మన సెల్లు మురిసే సమయం ఇది, తనువులు
1: అలాగే
0: మరిసే
1: అలాగే,
0: తరుణమది పాట వేయండి సార్.
1: తప్పకుండా
0: థ్యాంక్ యూ,
1: తప్పకుండా,
0: థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
1: అలాగే.

0: నమస్తే అండి.
1: నా పేరు ఉమా, ఏటికొప్పటి నుంచి మాట్లాడుతున్నాను.
0: అలాగేనండి, చెప్పండి,
1: నా
0: మీకు ఏ
1: పేరు
0: సినిమా ఏ
1: భాగ్యశ్రీ.
0: పాట?
1: వందే మాతరం సినిమా నుంచి ఆకాశమా నీవెక్కడన్నా సాంగ్ కావాలి సార్.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ఓకే సార్.

0: శ్రోతలు పాటలు పలికి వింటున్నారు. ఇప్పుడు ఒక చిన్న వాణిజ్య విరామం.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
5: తెలివిగా ఆలోచించండి.

0: అప్రమత్తంగా ఉండండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: హలో, పాటల పల్లకి.
5: హలో,
4: చెప్పండి. ఏ సినిమా నుంచి? ఏ పాట?
5: హోలీ సినిమా నుంచి. అవునని అంటావో మరి కాదని అంటావో?
4: అలాగేనండి, తప్పకుండా. మీరు అడిగిన పాట వస్తుంది.
5: అవునండి.

0: హలో పాటలపల్లికి.
1: నమస్కారం అండి. నా పేరు మణికంట అండి. సీతాపూర్ నుంచి మాట్లాడుతున్నాయండి.
0: నమస్కారం అండి. మీకు ఏ సినిమా నుంచి ఏ పాట?
1: ముగ్గురు మనగాళ్ళు అండి.
0: ముగ్గురు మనగాళ్ళు చెప్పండి, పాట చెప్పండి. సరే అండి.
1: పువ్వు బంతి పువ్వులు అడగట్టండి సార్.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది.
1: అలాగే.

0: పేరు మణికంట అండి, పిఠాపురం నుంచి మాట్లాడుతున్నాయండి.
1: నమస్కారం అండి. మీకు ఏ సినిమా నుంచి ఏ పాట?
0: ముగ్గురు మనగాళ్ళు అండి.
1: ముగ్గురు మనగాళ్ళు చెప్పండి, పాట చెప్పండి. సరే,
0: బంతిపూలు అడగట్టండి స్వామి.
1: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది.
0: అలాగే
1: పాటలు పలికి వింటున్నారు. పాట వినే ముందు ఒక ప్రకటన.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం. వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, ప్లాస్టిక్ కాలుష్యం, జీవ వైవిధ్య క్షీణత వంటి సవాళ్ల నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకోవడం ఇప్పుడు అత్యవసర బాధ్యతగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అటవీ సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, భారీ వృక్షారోపణ కార్యక్రమాలు, మిషన్ లైఫ్ వంటి పర్యావరణహిత కార్యక్రమాల అమలుపై మనతో మాట్లాడేందుకు చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్తే అండి.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతతో పాటు ఈ ఇయర్ థీమ్ కి సంబంధించిన వివరాలు సార్.
1: వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటే ప్రైమర్లీ ఇప్పుడు ప్రతిరోజు మనం యాజ్ అ కామన్ పర్సన్ మోస్ట్ ఆఫ్ అస్ మనం డే టు డే మనం ఏదో ఒక యాక్టివిటీస్ చేస్తుంటాము, కానీ అల్టిమేట్లీ మనం ఎన్విరాన్మెంట్ మీదే ఆధారపడి ఉంటాము. బట్ మనం ఎప్పుడు ఎన్విరాన్మెంట్ కి ఆ గ్రాటిట్యూడ్ అయినా గుర్తించుకోవడం అయినా అది చేయము. ఇప్పుడు ఎన్విరాన్మెంట్ డే వల్ల మనము మన ఏం స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఉందో, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉందో, ఆ ఎన్వైరన్మెంట్ నికి మనం అది అర్పించినట్టు, అట్ ది సేమ్ టైం మన తరఫు నుంచి ఏమేమి మనం యాక్షన్ తీసుకోవాలి, ఏమేమి రెమెడియల్ మెజర్స్ తీసుకోవాలి దాన్ని కాపాడుకోవడానికి, ఇదంతా కమెమరేట్ చేయడానికి ఒక ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్ డే ఇది, వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే అనేది. సో ఇయర్ థీమ్ ఫర్ ద వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 2026 ఈజ్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫార్ క్లైమేట్ ఫార్ అవర్ ఫ్యూచర్. ఈ థీమ్ అయితే ఏమైతే ఉందో ఇది యునైటెడ్ నేషన్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ నుంచి ప్రతి ఇయర్ ఇస్తారు. బేస్డ్ ఆన్ ఆ ఇయర్ కి ఏమేమి నీడ్ ఉంటుందో, జనాలకి ఏమేమి మోటివేట్ చేయాలి అని వాళ్ళు అనుకుంటారు ఇంటర్నేషనల్ లెవెల్లో, దాన్ని బట్టి వాళ్ళు ప్రతి ఇయర్ ఒక కొత్త కొత్త థీమ్ ఇస్తారు. సో ఈ ఇయర్ నేచర్ నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకొని క్లైమేట్ చేంజ్ కోసం మనం పాడాలి అండ్ ఎకోసిస్టమ్స్ ని రిస్టోర్ చేయాలి అనేది ఇయర్ థీమ్.
0: సార్, పర్యావరణ పరిరక్షణలో అడవుల పాత్ర ఎంత ముఖ్యమైనదని అంటారు?
1: ఇప్పుడు క్లైమేట్ చేంజ్ లో నేచర్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో, సో నేచర్ లో ఫారెస్ట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నేచర్ అంటే ఇప్పుడు బ్రాడర్ టర్మ్, దాంట్లో ఫారెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద పాయింట్. సో ఇప్పుడు మనందరికి తెలిసినట్టు ఇప్పుడు ఒక చెట్టు, ఏ చెట్టు గ్రో అవ్వాలన్నా కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్ మూలకం కార్బన్ డైఆక్సైడ్ ని అట్మాస్ఫియర్ నుంచి ట్రాప్ చేసి ఏదైనా చెట్టు యూజువల్లీ గ్రో అవుతుంది. ఆ పచ్చతనం అనేది వచ్చేది దానివల్ల. ఈ కార్బన్ డైఆక్సైడ్ ని అట్మాస్ఫియర్ నుంచి సిక్వెస్టర్ చేయడం అంటే దాన్ని అక్కడ నుంచి ట్రాప్ చేసి ఒక సింక్ లాగా, కార్బన్ సింక్ లాగా యాక్ట్ చేస్తాయి ఆల్ ట్రీస్. మనకిప్పుడు డిఫారెస్టేషన్ అవుతుంటే, మనం చెట్టుని నరుకుంటూ పోతే ఏమైతే కార్బన్ సిక్వెస్ట్రేషన్ అవుతుందో, ఈ పర్యావరణంలో

0: హీట్ కాకుండా గ్లోబల్ వార్మింగ్ ఆపడానికి ఏమైతే రోల్స్ ప్లే చేస్తున్నాయో ఫారెస్ట్ అది లేకుండా అవుతుంది. సో అప్పుడు ఇంకా ఎక్కువ టెంపరేచర్స్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంకా చాలా వర్సన్ అవుతుంది. అందుకే ఫారెస్ట్ కన్జర్వేషన్ అండ్ ప్రొటెక్షన్ ఇస్ వెరీ సెంట్రల్ టు క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్.
1: సరే, మనం చూస్తే కనుక ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో అడవులు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏంటి?
2: ఆంధ్రప్రదేశ్ లో జస్ట్ లైక్ ఫారెస్ట్ ఎల్స్వేర్ ఇన్ ద కంట్రీ, మెయిన్ ఛాలెంజ్ ఇస్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ వల్ల రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ ఇర్రెగ్యులర్ అవుతుంది, దీని వల్ల ఫారెస్ట్ గ్రోత్ అండ్ రీజనరేషన్ ఎఫెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఫారెస్ట్ ఫైర్స్ ఇంక్రీజ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎక్స్ట్రా హీట్ కంటెంట్ ఏమైతే ఉందో అట్మాస్ఫియర్ లో అది ఎక్కువ ఉంది, దీని వల్ల ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కువగా అవుతున్నాయి. ఇంతకు ముందు ఎంత అయ్యేది దానికంటే ఎక్కువ ఫారెస్ట్ ఫైర్స్ అవుతున్నాయి. దీని తర్వాత మనము రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఫారెస్ట్ మీద ఆధారపడి ఏమైతే కమ్యూనిటీస్ ఉన్నాయి లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏమైతే అవుతున్నాయి వీటన్ని వల్ల రిసోర్స్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఏం చేస్తున్నామో అది అన్సస్టైనబుల్ లెవెల్ రీచ్ అయింది ఇప్పుడు, నాట్ జస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ కంట్రీ. సేమ్ టైం ఎన్క్రోచ్మెంట్స్ అవ్వచ్చు, ఇల్లీగల్ మైనింగ్ అవ్వచ్చు, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ అనేది కూడా ఒక ఛాలెంజ్ ఫారెస్ట్ ఫారెస్ట్ కన్జర్వేషన్ కి. సో దీస్ ఆర్ మెయిన్ ఛాలెంజెస్ ఆంధ్రప్రదేశ్ కంటెక్స్ట్ కి.
1: సార్, ఇటీవల రాష్ట్రంలో చేపడుతూ ఉన్న భారీ వృక్షారోపణ కార్యక్రమాల లక్ష్యం ఏంటి?
2: ప్రైమరీ లక్ష్యం ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్ ని ఇంప్రూవ్ చేయడం. ఈ అన్ని కార్యక్రమంలో పబ్లిక్ ఏమైతే పార్టిసిపేట్ చేస్తారో దానివల్ల బాగా సక్సెస్ అయితే ఆ మెసేజ్ ఏమైతే ఉంటుందో ఆ కన్జర్వేషన్ మెసేజ్ అది యాక్చువల్లీ రూటింగ్ బాగా అవుతుంది. ఎందుకంటే అల్టిమేట్లీ బ్యూరోక్రసీ నుంచి అయినా ప్రభుత్వం తరఫు నుంచి అయినా మనం ఏమైతే చేయాలనుకుంటున్నామో దానికి పబ్లిక్ సపోర్ట్ లేకపోతే మనం అల్టిమేట్లీ అది సక్సెస్ అవ్వదు. ఏ స్కీమ్ అయినా ఏ కార్యక్రమం అయినా ఇనిషియేటివ్ అయినా పబ్లిక్ సపోర్ట్ కావాలి. సో ఈ పబ్లిక్ ని పిలిచి ఎన్విరాన్మెంట్ డే రోజు అందరికి మనం మన ముక్కల్ని డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళ ద్వారా నాటిస్తే వాళ్ళకి ఆ ఒక ఓనర్షిప్ వస్తుంది, ఇది మన ముక్క, మనం దీన్ని కాపాడుకోవాలి, ఒక సెన్సిటివిటీ వస్తుంది ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. అందుకే ఈ యొక్క ప్రోగ్రామ్ మనం చేస్తాం.
1: సార్, మన అందరికీ తెలుస్తుంది మిషన్ లైఫ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో ఈ కార్యక్రమంలో మన అటవీ శాఖ పాత్ర ఏంటి?
2: మిషన్ లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎండెవర్ ఇనిషియేటివ్. దీంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రైమర్లీ జనాలు ఏమైతే ఉన్నారో వాళ్ళది వే ఆఫ్ లైఫ్ ఏమైతే ఉందో దాన్ని మోర్ ఎన్వైరాన్మెంటల్లీ రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనేది ప్రమోట్ చేయడం. ఇది బేసికలీ లైఫ్ స్టైల్ కాంపోనెంట్. అంటే మనం ప్రతిరోజు దీంట్లో చాలా పెద్దగా ఏం చేయాల్సి ఉండదు. డే టు డే లైఫ్ లో మీరు ఎంత నీళ్ళు కన్జ్యూమ్ చేస్తారు, మీరు ఒక ఎలక్ట్రిసిటీని స్విచ్ ఆఫ్ చేయడము, మీరు ఎప్పుడైతే దాన్ని వాడరో ఒక కరెంట్ ట్యూబ్ లైట్ ని ఆఫ్ చేయడము, ఎలక్ట్రిక్ ఫ్యాన్ ని ఆఫ్ చేయడము, ఇది కూడా మీ తరఫ్ నుంచి ఎన్వైరాన్మెంట్ కి చూపిస్తున్న ఒక కన్సర్న్ అనొచ్చు. ఇది దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ మిషన్ లైఫ్. సో ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ని కండక్ట్ చేయడం స్కూల్స్ లో, కాలేజెస్ లో, లోకల్ కమ్యూనిటీస్ లో, దీని వల్ల ఒక రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్ అనేది జనాల్లో పాటించేలాగా అవేర్నెస్ ఇవ్వడం, ఇదే మన మెయిన్ మోటో ఫ్రమ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్.
1: సార్, అడవులలో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తూ ఉన్నాయంటారు?
2: ప్లాస్టిక్ వేస్ట్ వల్ల చాలా రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ కి, ప్రైమర్లీ వైల్డ్ లైఫ్ కి. ఇప్పుడు మనం ఏదైనా యూజువల్లీ టూరిస్ట్ లొకేషన్స్ వెళ్తుంటాము, ఎకో టూరిజం లొకేషన్స్ యూజువల్లీ ఫారెస్ట్ ఏరియాస్ లో, అక్కడ మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ యూజువల్లీ వచ్చి మందు బాటిల్ అవ్వచ్చు, ప్లాస్టిక్ కవర్స్, పేపర్స్, బ్యాగ్స్ అవ్వచ్చు, వాళ్ళు తినే ప్లేట్ అవ్వచ్చు, అలాగే యూజువల్లీ దాన్ని వేసి వెళ్ళిపోతారు. సో దీనివల్ల అక్కడున్న లోకల్ వైల్డ్ లైఫ్ అయితే ఏమైతే ఉంటాయో వాటికి అర్థం అవ్వదు ఇది తిన్నాలా తినకూడదు అనేది. సో దాన్ని కన్జ్యూమ్ చేస్తాయి, దానివల్ల అవి చనిపోతాయి. సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది. అండ్ కొన్ని స్టడీస్ వేరే కంట్రీస్ లో ఈ ప్లాస్టిక్ కన్జంప్షన్ వల్ల లాంగ్ టర్మ్ బిహేవియరల్ చేంజెస్ కూడా వస్తున్నాయి. వైల్డ్ ఎనిమల్స్ ఎలా బిహేవ్ చేయాలో ఆ బిహేవియర్ కూడా మారుతుంది. సో ఇది మనం యూజువల్లీ కోతిల్లో చూడొచ్చు. మనం ఏ టూరిస్ట్ లొకేషన్ వెళ్ళినా యూజువల్లీ కోతిల్ ఉంటాయి, దానికి ఆహారం మనం తినిపిస్తూ దాంతోపాటు ప్లాస్టిక్ కూడా అవి సేవిస్తున్నాయి. సో అదొకటి. అట్ సేమ్ టైం ప్లాస్టిక్ వల్ల సాయిల్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ కూడా అవుతుంది. ఈ ప్లాస్టిక్ ఏమైతే మనం ఫారెస్ట్ ఏరియాస్ లో వేస్తామో అక్కడ పక్కన ఉన్న వాగు అయితే, ఏదైనా కాలువ అయితే దాంట్లో వెళ్ళి కలుస్తాయి, కంటామినేషన్ అవుతుంది. లాంగ్ టర్మ్ లో దీని వల్ల సీరియస్ డిసీజ్ రావచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, సాయిల్ అండ్ వాటర్ కంటామినేషన్ కూడా అవుతుంది ప్లాస్టిక్ డిస్పోజల్ వల్ల ఇన్సైడ్ ఫారెస్ట్ ఏరియాస్.
1: సార్, మనం చూస్తూ ఉన్నాము అడవులలో

0: జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంతో కృషి చేస్తూ ఉంది. సో ఎందుకు సార్ ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడటం ముఖ్యమంటారు?
1: సో ఇప్పుడు ఫారెస్ట్ లో ఫారెస్ట్ అంటే ఇట్స్ అ ప్లేస్ ఫర్ లైఫ్. ఫారెస్ట్ అంటే వెరైటీ వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఉంటాయి, మ్యామల్స్, రెప్టైల్స్, అంఫిబియన్స్, కుక్క అవ్వచ్చు, ఏదైనా ఒక పామ్ అవ్వచ్చు, ఆర్ పులి అవ్వచ్చు, ఏనుగు అవ్వచ్చు, వెరైటీ వెరైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఉంటాయి యూజువల్లీ ఒక ఫారెస్ట్ లో. ఈ డైవర్సిటీ వల్ల ఆ రెసిలియన్స్ ఉంటుంది ఫారెస్ట్ కి. ఫారెస్ట్ కి ఏమైనా ఒక థ్రెట్ వచ్చినా ఆ తట్టుకోగలిగే రెసిలియన్స్ ఉంటుంది. ఆ రెసిలియన్స్ బయోడైవర్సిటీ వల్ల వచ్చేది. అండ్ ఈ బయోడైవర్సిటీ వల్ల వెరైటీ ఆఫ్ ఎకలాజికల్ ఫంక్షన్స్ అవ్వు, లైక్ పాలినేషన్ అనొచ్చు. అంటే మనం అన్ని చేసి తీసుకోండి, ఇప్పుడు ఏమైతే మనం పంట పండుతామో అదంతా అది పాలినేట్ అయ్యేదే ఒక అడవిల్లో వాసి వాసించే ఒక అనేది అవ్వచ్చు, వెరైటీ ఆఫ్ బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ అవ్వచ్చు. ఈ బయోడైవర్సిటీ వల్ల సీడ్ డిస్పర్సల్ అవుతుంది. ఆ ఒక బర్డ్ అవ్వచ్చు, సమ్ అదర్ మ్యామల్ అవ్వచ్చు, ఏదో ఒక పండు తిని దాంట్లో ఉన్న సీడ్ ని వేరే సదర్ ప్లేసెస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. దానివల్ల ఇంకా చెట్లు పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం న్యూట్రియంట్ సైక్లింగ్ అనేది ఒకటి ఉంటుంది. అట్మాస్ఫియర్ లో న్యూట్రియంట్ సైక్లింగ్ కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది ఈ బయోడైవర్సిటీ అనేది. అట్ సేమ్ టైం ఈ బయోడైవర్సిటీ వల్ల కొన్ని కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది, మెడిసినల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో అందుకే ఆ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కూడా వెరీ ఇంపార్టెంట్.
0: సార్ వన్య ప్రాణుల సంరక్షణలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
1: ప్రైమర్లీ ఏంటంటే, ఎప్పుడైనా ఏ టూరిస్ట్ లొకేషన్స్ వెళ్ళినా, ఏదో ఒక సఫారీకి వెళ్ళినా, మీరు ఎప్పుడూ వైల్డ్ లైఫ్ ని డిస్టర్బ్ చేయకండి. వాటికి ఫీడింగ్ అయితే ఎప్పుడు చేయకూడదు. ఇక్కడ మీరు యూజువల్లీ జనాలకు అనిపిస్తుంది ఆ కేర్ అండ్ కన్సర్న్ వల్ల ఏదో ఒకటి తినిపిస్తాము అనేది, అది ఎప్పుడూ మనం చేయకూడదు వైల్డ్ అనిమల్స్ కి. వాటి ఆహార వాటితే వెతుకుంటాయి. అండ్ మనం తినే ఆహారాలు, బిస్కెట్, కుక్కీస్, బ్రెడ్ ఎటువంటి ఏమి కూడా మనం వైల్డ్ అనిమల్స్ డిస్టర్బ్ చేయకూడదు. అండ్ దాన్ని ఒక సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా చూడకూడదు. వాటికే ఒక ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది. వాటిని మనం ప్రొటెక్ట్ చేయాలి, రెస్పెక్ట్ చేయాలి, వాటి డిగ్నిటీని కూడా మనం అప్హోల్డ్ చేయాలి. రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఎవర్ యూ గో టు ఎనీ టూరిస్ట్ లొకేషన్స్. దీనివల్ల చాలా వరకు వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్
0: సార్, ఎకో టూరిజం మరియు పర్యావరణ పరిరక్షణ మధ్య ఉన్న సంబంధం గురించి మీరు వివరిస్తారా?
1: సో ఎకో టూరిజం అంటే ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ట్రావెల్ ఇన్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిచ్ ఏరియాస్, ఇదే ఎకో టూరిజం అంటే సింపుల్ కాన్సెప్ట్ లో. సో ఇది ప్రాపర్ గా మనం మేనేజ్ చేయగలిగితే, సక్సెస్ చేయగలిగితే ఎకో టూరిజం ని, అక్కడ ఉన్న లోకల్ కమ్యూనిటీస్ కి అండ్ అట్ ద సేమ్ టైం ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రెండుకు ఒక విన్ విన్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. చాలా మంది ట్రైబల్స్ ఉంటారు, ఆదివాసులు ఉంటారు, వాళ్ళకి దానివల్ల ఇన్కమ్స్ ఎక్కువ వస్తాయి. అట్ ద సేమ్ టైం బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఉంటుంది, సెన్సిటివిటీ పెరుగుతుంది ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ సంబంధించి. అట్ సేమ్ టైం లోకల్ ఎకనామీ బూస్ట్ అవుతుంది, అండ్ బికాస్ ఆఫ్ విచ్ బ్రాడర్ స్టేట్ ఎకనామీ ఆర్ నేషనల్ ఎకనామీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అల్టిమేట్లీ ఎకో టూరిజం వల్ల బోత్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ట్రైబల్ లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ లోకల్ ఎకనామీ కూడా బూస్ట్ అవుతుంది.
0: సార్, వాతావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్ ఈ యొక్క అడవులపై వాటి ప్రభావాన్ని ఎలా చూపుతాయి?
1: సో క్లైమేట్ చేంజ్ అనేది ఏమైతే ఉందో అది ఫారెస్ట్ ఎకో సిస్టమ్స్ అక్రాస్ ద వరల్డ్ చాలా పెద్ద ఇంపాక్ట్ ఏర్పడుతుంది దానివల్ల. ఇప్పుడు ఈ రైజింగ్ టెంపరేచర్ వల్ల అండ్ రెయిన్ఫాల్ ప్యాటర్న్స్ లో వస్తున్న మార్పు వల్ల ఈ డ్రాట్స్ అవి ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల చెట్లకి కరెక్ట్ టైంకి రెగ్యులర్ పీరియడ్ రెయిన్ పడట్లేదు. ఎందుకంటే ఈచ్ ట్రీ స్పీసీస్ కి, ఈచ్ వైల్డ్ లైఫ్ కి ఇదే టైంలో వర్షం పడితేనే అది రీజనరేట్ అవుతుంది అనే ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్ ఉంటుంది. సో అది టైమ్లీ రెయిన్ఫాల్ రాకపోవడం వల్ల స్పీసీస్, మనం ఇప్పుడు ముందే మాట్లాడుకున్నప్పుడు ఆ బయోడైవర్సిటీ ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ ద సేమ్ టైం ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, ఇప్పుడు సైక్లోన్స్ అవ్వచ్చు, సడన్ గా చాలా ఎక్కువ హెవీ రెయిన్ఫాల్ అవ్వడం అవ్వచ్చు, రెయిన్ఫాల్ రావడం అవ్వచ్చు, వీటి వల్ల కూడా ఫారెస్ట్ కి నెగటివ్ ఇంపాక్ట్ అవుతుంది. అండ్ సేమ్ టైం ఫారెస్ట్ ఫైర్ అనేది ఒకటి, ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల, గ్లోబల్ వార్మింగ్ వల్ల. సో ఫారెస్ట్ ఫైర్స్ అయితే ఏమైతే ఉన్నాయో అవి ముందుకంటే ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నాయి.
0: సార్, మీరు ఇప్పుడే చెప్పడం జరిగింది అటవీ అగ్ని ప్రమాదాలకు సంబంధించి. సార్, మరి ఈ యొక్క అటవీ అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలు ఏంటి సార్?
1: దీంట్లో ప్రైమరీలీ ఎకో టూరిజం అనేది ఒక కాన్సెప్ట్. ఈ చర్యలు అంటే ఎకో టూరిజం ద్వారా చాలా మందికి ఒక సెన్సిటివిటీ వస్తుంది, ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వస్తుంది. అండ్ దీంతో పాటు గ్రేట్ గ్రీన్ వాల్ అనే ఒక కాన్సెప్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ తీసుకుంటున్నాము. అంటే కోస్టల్ ఆల్ అలాంగ్ ద కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లో ఒక 956 కిలోమీటర్ కోస్ట్ లైన్ ఉంది. ఆ ఎంటైర్ కోస్ట్ లైన్ కి మనం ప్లాంటేషన్ చేయబోతున్నాము. అక్కడ సూటబుల్ అయ్యేంత ఇండిజినస్ స్పీసీస్ ని మనం ప్లాంట్ చేసి ఈ సైక్లోన్

0: ఫ్లడ్స్, సునామీస్ వీటినంతా రాకుండా చూసుకోవడానికి, వచ్చినా వాటి వల్ల పక్కన్న సిటీస్ కి ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి గ్రేట్ గ్రీన్ వాల్ అనే ఒక కాన్సెప్ట్ ని మనము లీడ్ చేస్తున్నాము. అండ్ అట్ సేమ్ టైం 50% గ్రీన్ కవర్ అని, ఎంటైర్ కంట్రీలోనే 50% గ్రీన్ కవర్ అచీవ్ చేయాలని ఏ స్టేట్ కూడా ఇంతవరకు టార్గెట్ పెట్టుకోలేదు. ఏ స్టేట్ లో 50% కంటే ఎక్కువ గ్రీన్ కవర్ ఉందో అది నాచురలీ ఉంది, ఏ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఎఫర్ట్స్ వల్ల కాదు. సో ఆంధ్రప్రదేశ్ అటు శాఖ ఆ డైరెక్షన్ లో కూడా ఇప్పుడు ఎదురు చూస్తుంది 50% గ్రీన్ కవర్ ఆంధ్రప్రదేశ్ లో రావాలని.
1: సార్, మనం చూస్తే కనుక మన రాష్ట్రంలో మడ అడవులు, ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి కదా సార్, సో ఇవి తీర ప్రాంతాల రక్షణలో ఏ విధంగా సహాయపడతాయంటారు?
0: మ్యాంగ్రోవ్స్ వల్ల కోస్టల్ కమ్యూనిటీస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లీహుడ్స్ దొరుకుతాయి, చాలా మంది ఫిషింగ్ చేస్తారు. ఈ మ్యాంగ్రోవ్స్ వల్ల లోకల్ ఫిష్ బైడర్స్ కి చాలా బాగుంటది, ష్రింప్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు, ప్రాన్, క్రాబ్స్, వెరైటీ వెరైటీ ఆఫ్ బర్డ్స్ ఇవంతా మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్ లో థ్రైవ్ అవుతుంది. సో ఈ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్స్ వల్ల లోకల్ కమ్యూనిటీస్ డెఫినెట్లీ బెనిఫిట్ అవుతుంది, టూరిజం పెరుగుతుంది, సో ఇన్కమ్స్ జనరేట్ అవుతుంది. అండ్ ఫ్రమ్ కోస్టల్ ప్రొటెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాంగ్రోవ్స్ వల్ల చుట్టుపక్కల ఉన్న ఏదైనా సిటీస్ అవ్వచ్చు, ఏమైనా టౌన్స్ అవ్వచ్చు, వాటికి మ్యాంగ్రోవ్స్ ఈ సైక్లోన్స్ సునామీస్ తో రక్షణ ఇస్తుంది. అండ్ అట్ సేమ్ టైం న్యూట్రియంట్ రీసైక్లింగ్ అనేది అండ్ కార్బన్ సెక్వెస్ట్రేషన్, చాలా వరకు మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అట్మాస్ఫియర్ లో ఉన్నంత కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జార్బ్ చేయడానికి చాలా వరకు హెల్ప్ చేస్తాయి. సో ఇదంతా మా మ్యాంగ్రోవ్ మడ ఫారెస్ట్ లో చేసే కాంట్రిబ్యూషన్ అని చెప్పచ్చు.
1: సార్, సాంకేతికత పెరుగుతున్న ఈ రోజులలో డ్రోన్స్ కానివ్వండి, రిమోట్ సెన్సింగ్ కానివ్వండి, సో ఇటువంటివి అటవీ సంరక్షణలో ఎలా ఉపయోగపడుతూ ఉన్నాయి?
0: ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇప్పుడు గ్రీన్ కవర్ ఇంత గ్రీన్ కవర్ అవ్వాలనుకుంటున్నాము, ఇంత ఫారెస్ట్ ఉందని చెప్పగలుగుతున్నాము. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఆల్మోస్ట్ 23% ఫారెస్ట్ కవర్ ఉంది. ఈ ఫారెస్ట్ 23% అనేది మనం ఎలా కనుక్కున్నామంటే రిమోట్ సెన్సింగ్ వల్లనే, సాటిలైట్స్ ద్వారా, వాటి వల్లనే మనం చెప్పగలుగుతున్నాము ఎంత ఫారెస్ట్ ఉంది, ఎక్కడ ఫారెస్ట్ ఉంది, ఎక్కడ లేదు, ఎక్కడ మనం పెంచొచ్చు, ఎక్కడైతే ఫారెస్ట్ డిగ్రేడ్ అయ్యాయి, ఇదంతా మనం టెక్నాలజీ ద్వారా చెప్పగలము. సేమ్ టైం డ్రోన్స్ ని మనం ఎక్స్టెన్సివ్లీ ఫారెస్ట్ ఫైర్ మేనేజ్మెంట్ కి, వైల్డ్ లైఫ్ మానిటరింగ్ కి, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా జరుగుతుంటే ఫారెస్ట్ ఏరియాలో దీన్ని మానిటర్ చేయడానికి, వీటన్ని దాంట్లో మనం టెక్నాలజీని ఎక్స్టెన్సివ్ గా వాడతాం.
1: సార్, అడవుల విస్తీర్ణాన్ని పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు ఏంది సార్?
0: ఇప్పుడు ప్రైమరీలీ ఇదే మన మెయిన్ ప్రోగ్రామ్స్ మనం ఇప్పుడు చేయబోతున్నది, గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇంక్రీజింగ్ ద గ్రీన్ కవర్ టు 50% ఆఫ్ ఎంటైర్ స్టేట్ ఏరియా. దీంతో పాటు దీనికి ఈ కంటెక్స్ లో మనం సీడ్ డిస్పర్సల్ ప్రోగ్రామ్ అనేది ఒకటి చేయబోతున్నాము విత్ ద గైడెన్స్ అండ్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్. దీంట్లో మనం మోర్ దెన్ 2.5 crore సీడ్ బాల్స్ ని వేరియస్ ఓపెన్ ఏరియాస్ అండ్ డిగ్రేడెడ్ ఫారెస్ట్ లో వేసి దీని వల్ల రీజనరేషన్ ని ప్రమోట్ చేయడానికి కూడా మనం ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు రేపు వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే కి చాలా హ్యూజ్ నంబర్స్ లో మనం సీడ్ బాల్స్ ని ఫారెస్ట్ ఏరియాలో అండ్ నాన్ ఫారెస్ట్ ఏరియాస్ లో వేయడం జరుగుతుంది.
1: సార్, హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించడానికి ప్రజలు ఎలా సహకరించాలి?
0: హరిత ఆంధ్ర దానికి గ్రీన్ కవర్ ఫస్ట్ ఇంక్రీజ్ టు 50% ఆఫ్ ద ఎంటైర్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక టార్గెట్ అండ్ ఇనిషియేటివ్. సో దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా వరకు ప్లాంటేషన్స్ జరుగుతున్నాయి. వేరే వేరే డిపార్ట్మెంట్స్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, వేరియస్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా దీన్ని కోఆపరేట్ చేస్తున్నాయి అండ్ ఇంకా కోఆపరేట్ చేస్తారు కూడా. సో దీంట్లో గ్రీన్ కవర్ ని పెంచడం ఒక ఆస్పెక్ట్, ఎగ్జిస్టింగ్ గ్రీన్ కవర్ ని ప్రొటెక్ట్ చేయడం ఇంకో ఆస్పెక్ట్. సో ప్రజలు అట్లీస్ట్ వాళ్ళు వాలంటీర్ గా వచ్చి అటవీ శాఖ నియరెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుంచి ఏదో ఒక నర్సరీ నుంచి ఏదో ఒక ముక్క తీసుకుని, వాళ్ళు దాన్ని తీసుకుని వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ ఫార్మ్స్ లో వాళ్ళు నాటి దాన్ని వాళ్ళు కాపాడుకున్నా వాళ్ళ ద్వారా కూడా స్టేట్ కి ఇంక్రీజ్ అయ్యే గ్రీన్ కవర్ కి ఒక చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది.
1: సార్, కార్యక్రమంలో చివరిగా విద్యార్థులు మరియు యువతకు మీరు ఇవ్వాలనుకునే సందేశం ఏంటి సార్?
0: విద్యార్థులు, యూత్ ఏమైతే ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ లో అండ్ ఇన్ ఎంటైర్ కంట్రీ, మీరే మన ఫ్యూచర్ కస్టోడియన్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్. ఎనర్జీ, క్రియేటివిటీ అండ్ కమిట్మెంట్ వల్ల ఒక మీనింగ్ఫుల్ చేంజ్ ని మనం తీసుకురాగలము ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ లో. కన్సర్న్, డీప్ కన్సర్న్ చూపిస్తే ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ కి, అప్పుడే ఏమైనా ప్రొటెక్ట్ చేసుకోగలము. జస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లోన్ ప్రొటెక్ట్ ఏమి చేయలేము జనాల సపోర్ట్ లేకుండా. సో జనాల్లో ప్రైమరీ కాంట్రిబ్యూషన్ ప్లే చేసేదే మన యూత్. సో బిగిన్ విత్ సస్టైనబుల్ హ్యాబిట్స్, మీ రెస్పాన్సిబుల్ బిహేవియర్ ని వాళ్ళ డే టు డే లైఫ్ లో అడాప్ట్ చేసుకోవచ్చు. ఈ చిన్న చిన్న కాంట్రిబ్యూషన్ వల్లే ఒక పెద్ద మార్పుని మనం తీసుకురాగలము.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి సంబంధించిన పూర్తి సమాచారం

మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్. ఇంతవరకు ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఫోన్ ఇన్ లైవ్ పాటల పల్లకి కార్యక్రమం, చెప్పండి.
1: మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్తే అండి, చెప్పండి. ఏ సినిమా నుంచి ఏ పాట
1: సార్? చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపూరుపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి మాట్లాడుతున్నాను సార్.
0: అలాగేనండి, చెప్పండి
1: సార్. అన్న తమ్ముడు సినిమాలో మృగింపవే హృదయ వీణ అనే పాట కావాలి సార్.
0: అలాగేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు సార్.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమంలో భాగంగా పునరాగమనం అనే నాటిక వింటారు. ఈ నాటికకు రచన శ్రీ రొక్కల గణపతిరావు, నిర్వహణ శ్రీ బేతారామ సూర్య ప్రకాశరావు, సహకారం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. వినండి పునరాగమనం నాటిక.
1: ఆకాశవాణి పునరాగమనం నాటిక. రచన శ్రీ రొక్కాల గణపతిరావు, నిర్వహణ శ్రీ బేతారామసూర్య ప్రకాశరావు. వినండి పునరాగమనం నాటిక.

నేను కఠోర ధ్యాన సాధన ద్వారా సాధించిన కొత్త ధమ్మాన్ని ప్రచారం చేయుటయా, లేక నాతోనే అంతరించిపోవుటయా? ఏమి చేయవలే, ఏమి చేయవలే? ఆ స్ఫురించింది. మొట్టమొదటిగా నా ధమ్మ మార్గాన్ని నా మొదటి గురువులైన అలార కాలాముడు ఉద్దకరామపుత్రులకు బోధించాలి. కానీ వారు ఎప్పుడో తనువు చాలించినట్లున్నారే. ఇక మిగిలింది నాతో ధ్యాన సాధన చేస్తూ నాపై కోపించి నన్ను విడిచిపోయిన 5 సన్యాసులు సారనాథ్ వద్దనున్న ఖుషీ పట్టణంలోని జింకల వనంలో ఉన్నట్టు తెలిసింది. వారు నాకెన్నో విధాలుగా ధ్యాన సాధనలో తోడ్పడ్డారు, సేవ కూడా చేశారు. అందువల్ల ముందుగా వారికే నా నూతన ధమ్మాన్ని బోధిస్తాను.

0: మిత్రులారా, అదిగదిగో సిద్ధార్థ గౌతముడు ఇటే వస్తున్నట్లున్నాడే.
1: అవును కౌండిన్యా, సిద్ధార్థ గౌతముడే.
2: మన పూర్వాశ్రమంలో ఉన్నప్పుడు ఆహార నియమాలు పాటించక హాయిగా గడిపాడు కదా సుజిత్తు.
3: అవునవును కాశ్యప, అతను మహాపాపం చేశాడు.
0: మహానామా, మనం అతన్ని కుశల ప్రశ్నలు అడగవద్దు, నీళ్లు కూడా ఇవ్వవద్దు.
3: అటులనే భద్రక.
0: మిత్రులరా వినండి, మనము గౌతముని పట్ల మర్యాదగా ప్రవర్తించడం కానీ అతడి అంగవస్త్రాన్ని భిక్షక పాత్రను అందుకోవటం కానీ చేయకండి.
3: అటులనే కౌండిన్య.
4: మిత్రులారా, కుశలమా?
0: ఆశ్చర్యంగా ఉంటే ఇతను గౌతమ సిద్ధార్థుడేనా?
1: అద్భుతం కౌండిన్య, అద్భుతం. ఆ ముఖవర్చస్సు నుండి ఆ తేజస్సు ఏమిటి?
0: అవునవును, మిరుమిట్లు గొలుపుతున్నట్లున్నాయి. గౌతమ స్వాగతం, శాక్యమునికి స్వాగతం.
5: సాధు సాధు సాధు.
4: క్షేమమా కౌండిన్య?
0: క్షేమమే గౌతమ.
6: తమ అంగవస్త్రాన్ని దయచేయండి.
4: తథాస్తు భద్రక.
1: తమ భిక్షాపాత్రంలా ఇవ్వండి.
4: అవశ్యం అశ్వజిత్తు.
3: పాదక్షాలను

0: కై నీళ్లు తీసుకోండి.
1: అటులనే మహానామ,
2: రండు రండు ఈ ఆసనంపై ఆసీనులు కండు.
1: అవశ్యం అవశ్యం.
3: గౌతమ, ఆనాడు మేము ఐదుగురం మిమ్మల్ని విడిచిపోయిన తరువాత తమ క్రియాకలాపాల గురించి విన్నవించగలరా?
1: తప్పకుండా కౌండిన్య. ముందుగా నేను గయవైపుకు ప్రయాణించాను. ఆ తరువాత ఒక వటవృక్ష ఛాయలో 6 సంవత్సరాల 4 వారాల పాటు ధ్యాన సాధనలో నిమగ్నమై ఉండడం, దాని ఫలితంగా నాలో జ్ఞానోదయం కలిగి సంబుద్ధుడనయ్యాను. తద్వారా మధ్యే మార్గాన్ని కనుక్కున్నాను.
2: మధ్యే మార్గమా అంటే?
1: చెబుతా కాంస్యప, చెబుతాను. మిత్రులారా, ప్రాపంచిక సుఖాల కోసం గాని స్వర్గ సుఖాల నాశించి గాని ఎంతో తాపత్రయపడుతూ కఠోర నియమాలను ఆచరించడం నిరర్థకం కాదా? వీటికి సమాధానం ఏమిటి చెప్పండి.
4: మీరు చెప్పింది వాస్తవమే.
1: కనుక స్వార్థాన్ని పూర్తిగా జయించాలి. ప్రాపంచిక సుఖాల కోసం ప్రాకులాడకూడదు.
5: ఆహా, మీ అమూల్య వాక్కులకు మా మనస్సులు పులకరించిపోతున్నాయి. మరికొన్ని విషయాలు సెలవివ్వగలరా?
1: అవశ్యం అశ్వజిత్తు. పరివ్రాజకులారా, మానసిక వాంఛలకు లోనై కామక్రియలకు ప్రాకులాడడం కూడదు. అలాగే తపశ్చర్య, కఠోర నియమాలను అవలంబిస్తూ శరీరాన్ని బాధాకరంగా కృషింపజేసుకోవడం కూడా సమర్థనీయం కాదు. అందుకే వీటికి ప్రత్యామ్నాయంగా మధ్యే మార్గాన్ని తెలుసుకున్నాను. నేను కనుగొన్న నూతన ధమ్మ సిద్ధాంతంలో ముఖ్యంగా మానవులు జీవించి ఉన్నంతకాలం సోదరభావంతో మెలగాలి. ప్రపంచం దుఃఖపూరితమై ఉన్నది కనుక ఆ దుఃఖాన్ని తొలగించడమనేదే నా ధమ్మం యొక్క ముఖ్యోద్దేశం.
0: మునివర్యా, దుఃఖ నివారణకు మార్గమేమిటో వివరించగలరా?
1: మహానామ, దుఃఖానికి కారణం అమిత కోరికలు. వీటిని విడనాడాలి. అందుకు పంచశీల, అష్టాంగ మార్గాలను అవలంబించాలి.
2: అవేమిటో కాస్త వివరించగలరా?
1: అటులనే కాంస్యప, ముందుగా పంచశీలాల గురించి చెబుతాను. సావధాన మనస్కులై వినండి. జీవహింస చెయ్యకూడదు, దొంగతనం చెయ్యకూడదు, వ్యభిచారము చెయ్యకూడదు, అబద్ధమాడకూడదు, మత్తు పదార్థాలు సేవించకుండా ఉండాలి. అలాగే అష్టాంగ మార్గాల గురించి కూడా చెబుతాను, శ్రద్ధగా వినండి. మొదటిది సరి అయిన దృష్టి, రెండవది సరి అయిన సంకల్పం, ఇక మూడవది సరి అయిన వాక్కు, నాలుగవది సరి అయిన కర్మ, ఐదవది సరి అయిన ఆర్జన, ఆరవది సరి అయిన ప్రయత్నము, ఏడవది సరి అయిన స్మృతి, ఆఖరిది 8వది సరి అయిన సమాధి.
3: ఆహా, మీ అమూల్య పంచశీల, అష్టాంగ మార్గాలు మానవాళికి మార్గదర్శకాలు కాగలవని నమ్ముతున్నాము. ఆహా మునివర్యా, మమ్ములను మీ సంఘంలో చేర్చుకోగలరా?
1: అవశ్యం.
6: గురుదేవా, మీరిప్పుడు మునీంద్రులు కారు, బుద్ధ భగవానులే.
1: సాధు సాధు సాధు. బుద్ధం శరణం గచ్చామి,
4: బుద్ధం శరణం గచ్చామి,
1: ధమ్మం శరణం గచ్చామి,
4: ధమ్మం శరణం గచ్చామి,
1: సంఘం శరణం గచ్చామి,

శ్రావస్తిలోని అంగుళీమాలుడు సాగిస్తున్న హింసాకాండ గురించి విన్న బుద్ధభగవానుడు అతన్ని సన్మార్గునిగా మార్చాలని నిర్ణయించుకుని ఒకనాడు అంగుళీమాలుడుంటున్న అడవి మార్గం వైపుకు ఒంటరిగా ప్రయాణం సాగిస్తున్నాడు బుద్ధభగవానుడు.

0: ఈరోజుతో నా కోరిక నెరవేరుతుంది. నా కత్తికి తెగిపడిన కుత్తుకలు 999, నా మెడలో ఏలాడుతున్న 999 సేతియాల దండ వలనే కదా నన్ను అంగుళీమాలుడని పిలుస్తున్నారు. ఇక ఒక్క ఏలు మిగిలింది. ఏళ్ళ దండతో నా మెడ ఎలిగిపోయే రోజు వచ్చేసి ఇంకొక్కటి సాలు నా కత్తికి బలివ్వడానికి. ఈ కోసల దేశ రాజు ప్రసేనుడే కావచ్చు, సకల బల సంపన్నుడు మగధ దేశాధిపతి బింబిసారుడే కావచ్చు, సర్వసంగ పరిత్యాగ శ్రమణ సన్యాస ఎవడైతేనేటే అదెవడైనా కావచ్చు, ఎవడైనా సరే ఈ అంగుళిమాలుని చేతిలో సవ్వాల్సిందే, ఆడేళ్ళు తేగి నా కంఠహారంలో సరాల్సిందే.
1: బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, బుద్ధం శరణం.
2: అయ్యో అయ్యో, ఓ శ్రమణుకుడా, ఓ బాటసారి, ఓ సన్యాసి, ఒంటరిగా ఆ దారిన వెళ్ళకండి. అది భయంకర అరణ్యమార్గం. అక్కడ అంగుళీమాలుడనే కిరాతకుడు ఉన్నాడు. వాడు పరమ దుర్మార్గుడు, దారి దోపిడీగా. వాడి చేతికి చిక్కి ప్రాణాలు పోగొట్టుకో. నా మాట విను. వద్దు వద్దు, ముందుకు వెళ్ళొద్దు. ఎంతమంది కలిసికట్టుగా వెళ్ళినా బ్రతకలేదు. వెళ్ళిపోండి, తిరిగి వెళ్ళిపోండి.
1: సంఘం శరణం గచ్చామి.
0: మిట్ట మధ్యాహ్నం అయింది, ఇంకా ఎవడు ఇటువైపు రావడం లేదు.
1: బుద్ధం శరణం గచ్చామి,
0: అడుగు ఎవడో ఒంటరిగా ఇటే వస్తున్నాడు.
1: శరణం
0: 50 మంది కూడా కలిసి రావడానికి భయపడతారు. ఇదేంటి, ఇదెవడు? ఆశ్చర్యంగా ఉందే. పరుగు పరుగుని ఎదురేగి నా కత్తికి పని కల్పించి కోరిక తీర్చుకుంటాను. ఒరే శ్రమణ కూడా, ఆగరా, ఆగల. నేను ఎంత పరుగునొత్తన్నా నిన్ను అందుకోలేకపోతున్నాను. ఏటి, నువ్వు వెనకకు పరుగు తెస్తున్నావు. ఆగా ఆగా, నిజంగా ఆశ్చర్యంగా ఉందే. నేను ఎంతవరకు ఏనుగులు, గుర్రాలు, రథాలు, చివరకు లేటి పరుగులను సైతం అందుకోగలిగిన వాడినే. ఇప్పుడేంటి ఈ చిత్రం? మామూలుగా నడిచొత్తు నీ సన్నాసిని చేరుకోలేకపోతున్నాను. ఐ ఐ సన్నాసి, ఆగా ఆగా ఆగల్లా.
3: ఓ అంగుళీమాలుడా, నేను నీవైపే నెమ్మదిగా నడిచి వస్తున్నాను. నీవు చెప్పినట్లే ఇదిగో ఆగాను. మరి నేను చెప్పినట్లు వింటావా?
0: ఓయ్, ఈ కత్తితో ఒక్క దెబ్బ అయితే నీ పేనలు వెంటనే పోతాయి. ఏ సరే, ఏం చెప్పుకుంటావో చెప్పుగా.
3: మంచిది అంగుళీమాలుడా, మంచిది. నీలో మంచి ఇంకా చావలేదు. నీ గురించి తెలుసుకొని నిన్ను కలవాలనే ఇంత దూరం వచ్చాను. నీలో మంచితనానికి ఒకే ఒక్క అవకాశం ఇస్తాను.

0: చేస్తావని నేను ఆశిస్తున్నాను.
1: సరే, అదే తొందరగా చెప్పబోయే.
0: చూడు నాయన, నీ కత్తి చాలా పదునైనది, నీవు కూడా చాలా బలవంతుడువు కదా.
1: అవును, అందుకేగా అందరూ నన్ను చూసి భయపడుతూ ఉంటారు. ఇదిగా నా మెడలో ఏలాడే 999 ఏళ్ళ హారం చూడు. ఏ, చూసావా చూసావా, నీతో 1,000 మందిని చంపినోడు నవ్వుతాను. నా గురుగారి కోరిక నెరవేరుతుంది.
0: సరే నాయన, ముందు నా కోరిక తీరుస్తావా?
1: ఏటి సన్నాసివి సన్నాసివి, నీ కూడి కోరికలు ఉంటాయేటి?
0: అవును, నా కోరిక తీర్చలేనిది కాదు. అందున ధమ్మ సమ్మతమైంది కూడాను.
1: అయితే సరే కోరిక.
0: అదిగో చూడు, ఆ చెట్టు కొమ్మను నీ కత్తితో వేరు చెయ్యాలి.
1: ఓస్, ఇంతేనా? ఏటి, ఇదో పెద్ద పనేనా?
0: సభాష్, అంగుళిమాల సభాష్. ఇప్పుడు చూడు, ఆ కొమ్మను తిరిగి యథాస్థానంలో పెట్టగలవా?
1: ఓ సన్నాసే, నన్ను పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? నరికిన చెట్టు కొమ్మను అతికించి అదే స్థానంలో, ఏంటి ఆ నరికిన స్థానంలో ఎవరైనా పెట్టగలరా? పెట్టగలది అసాధ్యం.
0: అదే నాయన సృష్టి రహస్యం. బ్రతికించే శక్తి లేనప్పుడు చంపే హక్కు నీకెక్కడిది? నీవు నీ కిరాతక చర్యల్ని ఆపి నా ఈ చిన్న కోరికను తీర్చగలవా మిత్రమా?
1: ఏటి, నన్ను మిత్రుడని పిలడమా? ఇన్నాళ్ళకి శమనుడు నన్ను నిలదీసి నాలో ఆలోచనలు రేకెత్తేస్తున్నాడేటి.
0: ఏమిటి ఆలోచిస్తున్నావు? అహింసక అంగుళీమాల.
1: ఆశ్చర్యం, అద్భుతం, నా అసలు పేరు ఇతనికి ఎలా తెలిసింది? మీరు మామూలు సన్యాసులు కారు, తమరు ఎవరు స్వామి?
0: నేను తథాగతుణ్ణి, సంబోధిని, జ్ఞానబుద్ధుడను. నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి శ్రావస్తిలోని జాతవనం నుంచి వచ్చాను మిత్రమా.
1: హే భగవాన్, మీ సత్యవక్కులు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గురుదక్షిణ నెపంతో నా గురువు నన్ను వంచి అకృత్యాలకు పాల్పడేలా చేశాడు. ఎంతోమందిని చిచ్చిచ్చి ఇంచించి దొక్కకారకుండాయ్యాను. ఎంతకాలం ఎంతో గర్వంగా ధరించిన ఈ అంగుళీమాల ఇప్పుడు వదిలేస్తాను. భగవాన్ భగవాన్, నన్ను మీ శిష్యునిగా అంగీకరించి నా జీవితానికి ఒక్క దారి చూపించండి బుద్ధదేవ.
0: అట్లే అహింసక, బౌద్ధ భిక్కువై సన్యసించి బౌద్ధ ధర్మాన్ని ఆచరించి భిక్కు సంఘంలో చేరి మానవ సేవ చేయడానికి నా వెంట బయలుదేరే రానాయన.
1: అలాగే స్వామి, బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి.
0: సాధు సాధు సాధు.

0: బుద్ధ భగవానుడు తాను స్థాపించిన బౌద్ధ ధర్మాన్ని రాజులకు, ధనికులకు, పేదలకే కాదు సమస్త జనులకు బోధిస్తూ కపిలవస్తు నగరానికి చేరుకున్నాడు.
1: వినండి, యావన్ మంది పురజనులకు తెలియజేయనదేమనగా, రాజాదిరాజు, సూర్యవంశపురాజు, కపిలవస్తు పురరాజు,

0: 7 ఏళ్ల తర్వాత ఈరోజు నా కుమారుడు సిద్ధార్థుడు కపిలవస్తుపురానికి వస్తున్నాడు. నేను ఎంత అదృష్టవంతుణ్ణి. ఏమిటి, నా చిరంజీవి సిద్ధార్థుని రూపురేఖలు పూర్తిగా మారిపోయాయేమిటి? ఆ తేజస్సు ఏమిటి? నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నదే.
1: బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి.
0: వచ్చావా కుమారా, వచ్చావా.
2: పితృదేవులకు వందనం.
0: సిద్ధార్థ, ఇన్నాళ్లకు నిన్ను కళ్ళారా చూసుకునే భాగ్యం నీ తండ్రికి కలిగించావు నాయన. నీ పునరాగమను నన్నెంతో ఆనందపరుస్తోంది. ఈ కపిలవస్తు రాజ్యానికి వారసుడవు. ఇప్పుడే నా సమస్త రాజ్యాన్ని నీకిచ్చి పట్టాభిషక్తుని చేస్తాను.
2: నాన్నగారు, మీ కుమారునిపై గల ప్రేమాతిశయం, మమకారం ఈ విధంగా అనిపించడం సహజం. నా ఎడబాటు కారణంగా మీకు ఎంతో ఆవేదనను, దుఃఖాన్ని కలిగించి ఉంటానని నాకు తెలుసు.
0: అవునాయన, నీవు లేని కారణంగా నా హృదయం ఎంతో క్షోభించింది.
2: రాజ్యపాలకులైన మీ హృదయమెంతో ప్రేమపూరితమైనది. మీ కుమారుని పట్ల మీకెంత వాత్సల్యమున్నదో, మీ రాజ్య ప్రజల పట్ల అంతటి వాత్సల్యం చూపగలిగితే మీ కుమారుడు మీ వద్ద ఉన్న ఆనందం కంటే ఎంతో ఎక్కువ సంతోషాన్ని పొందుతారు తండ్రి.
0: ఆహా, నీ ప్రేమతత్వం అద్భుతం నాయన, అద్భుతం.
2: సంబుద్ధుడైన మీ కుమారుని చెంత ఉన్నట్లే ప్రశాంతత ఏర్పడి మీ జీవితం నిర్వాణమవుతుంది.
0: ఆహా కుమారా, ఎంత మార్పు, ఎంత మార్పు! అద్భుతం, అత్యద్భుతం. నా కుమారుడిప్పుడు సిద్ధార్థుడు కాడు, బుద్ధ భగవానుడే. ఇంతకాలం దుఃఖభారంతో బరువెక్కిన నా హృదయం ఎంతో తేలికపడింది. మీ బోధన వల్ల సమస్త జనులు మీరు కనుగొన్న కొత్త మార్గంలో పయనించి తరించి నిర్వాణం చెందగలరని ఆశిస్తున్నాను. ఎవరక్కడ మహామంత్రి, మహాసేనాని, మన కపిలవస్తు నగరాన్ని కన్నుల పండుగ చేయండి. అంతఃపుర వీధుల్ని వేడుకలతో నింపండి. జ్ఞానబుద్ధునికి జేజేలు పలకండి.
2: తండ్రి, నన్ను మన్నించండి. ఆడంబరమైన ఆహ్వానాలు అందుకోవడం నా బౌద్ధ ధర్మానికి విరుద్ధం. భిక్షాపాత్ర చేతబట్టి భిక్షుగణంతో ఇంటింటికి తిరిగి తెచ్చుకున్న ఆ ఆహారాన్నే భుజించడం మా భిక్కు జీవన విధానం.
0: అలాగే నాయన, మీ ధమ్మ మార్గానికి ఏ ఆటంకమూ కలిగించను. అయితే మీ భిక్కుగణంతో మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా వేడుకుంటున్నాను.
2: తదాస్తు, తదాస్తు. సాధు, సాధు, సాధు. మరి యశోధర ఎక్కడ?
0: ఏమని చెప్పను, ఆమె భర్త మహాభినిష్క్రమణతో వేదన చెందుచున్నది. సిద్ధార్థుడు శిరోముండనం గావించుకున్నాడన్న వార్త విని తాను కూడా ఆ విధంగా చేసుకున్నది. తన భర్త సమస్త ఆభరణాలను, సకల సుఖాలను విస్మరించాడని తెలుసుకొని ఆ విధంగా చేసింది. తన భర్త రోజుకొకసారి ఆహారం తీసుకుంటున్నాడని తెలుసుకొని ఆ విధంగానే మట్టి పాత్రలో భుజిస్తుంది.
2: అది యశోధర ప్రేమాతిశయం మాత్రమే. ఆనాడు నేను పరివ్రాజకుడనయ్యేందుకు సంసిద్ధుడనైనప్పుడు యశోధర ఎంతో ధైర్యం చూపింది. నేను బోధిసత్తుడనై జ్ఞానోదయం పొందేందుకు ఎంతో పరిశ్రమించగలిగానంటే అది ఆమె చూపిన ధైర్యస్థైర్యాలు, అపారమైన ఏకాగ్రత, స్వచ్ఛతలే కారణం. ఆమె తన కర్తవ్యం నిర్వహించగలిగింది కనుకనే నేను సంబుద్ధుడనయ్యాను.
0: అందుకే యశోధర తాను అర్హత గలదాన్నైతే తనను చూచుటకు బుద్ధ భగవానుడే వస్తాడనుకుని తన మందిరంలో ఎదురు చూస్తోంది. అందువల్ల ఆ మహాసాధ్వి తన భర్తను ఆహ్వానించుటకు రాలేదు.

0: అవును, దీర్ఘకాల వియోగభారంతో యశోధర పరితపించిపోవడం సహజమే. తనలోని దుఃఖమంతా సమసిపోయేంత వరకు ఆమె హృదయం నాకై తహతహలాడిపోతున్నది. సంబుద్ధుడైన నా పాదాలు తాకుటకు పరితపిస్తుంది. కానీ నేనిప్పుడు అన్ని వ్యామోహాలకు అతీతుణ్ణి. అయితే నేను యశోధర మందిరానికి వెళ్ళి ఆమె దుఃఖాన్ని వారించవలసిన ఆవశ్యకత ఉంది. భిక్కులారా, మీరు కూడా నా వెంట రండి.
1: అటులనే గురుదేవా.

0: భిక్కులారా, ఆగండి. ఇదే యశోధర అంతఃపురమందిరము. ఆమె దుఃఖభారంతో నా ఆగమనానికి ఎదురుచూస్తుంది. ఆమెను వారించడానికి లోనికి వెళ్ళి వచ్చే వరకు ఈ ప్రాంగణంలో వేచి ఉండండి.
1: అటులనే గురుదేవా.
2: స్వామి, ఎంతకాలానికి మీ పాదారవిందాలు చూసే భాగ్యం కలిగింది నాకు.
0: దుఃఖించకు యశోధర, దుఃఖించకు. లేమ్ము.
2: మన్నించండి ప్రభు, గతించిన దినాలు యుగాలు కాగా దుఃఖభారంతో గుండెరాయి చేసుకుని మీ పునరాగమనానికి నిరీక్షించాను.
0: అది సహజమే యశోధర. నీవానాడు చూపిన ప్రేమానురాగాలు, ధైర్యవచనాలు నా సత్యాన్వేషణకు ఎంతగానో తోడ్పడ్డాయి.
2: అది నా మహాభాగ్యం స్వామి.
0: యశోధర, నేను కనుగొన్న నూతన ధమ్మ మార్గంలో సమస్త మానవాళికి సుఖసంతోషాలు కలుగుతాయి, నిర్వాణ మార్గం లభిస్తుంది.
2: నేనెంత ధన్యురాలను స్వామి. ఇక నుంచి మీ అడుగుజాడల్లోనే నా జీవితం చరితార్థమవుతుంది.
0: యశోధర, మహిళలకు భిక్కు సంఘంలో స్థానం కల్పించుట బహు కష్టం.
2: సరే స్వామి, అదే మీ సంకల్పమైతే మన కుమారుడు రాహులునికి మీ వారసత్వ సంపదను ప్రసాదించండి.
0: యశోధర, నా వద్ద సిరి సంపదలు కాని రాజవైభవాలు కాని ఏమీ లేవు. నేను ఇప్పుడు కేవలం బౌద్ధ భిక్షువుని.
2: స్వామి, మీ వద్దనున్న అపార జ్ఞాన సంపదే మాకు ఐశ్వర్యం.
0: అయితే మన కుమారుడు రాహులునికి ధమ్మదీక్షనిచ్చి భిక్కు సంఘంలో చేర్చుకుంటాను.
2: ధన్యురాలను స్వామి, ధన్యురాలను.
0: ఇక వెళ్ళి వస్తాను.
2: అటులనే స్వామి.
0: సాధు, సాధు, సాధు. శిష్యులారా, కపిలవస్తు పుర ప్రజలు ధమ్మదీక్ష కొరకు వేచియున్నారు. పదండి.
1: అటులనే గురుదేవా.
0: బుద్ధం శరణం గచ్చామి.
3: బుద్ధం శరణం గచ్చామి.
0: ధమ్మం శరణం గచ్చామి.
3: ధమ్మం శరణం గచ్చామి.
0: సంఘం శరణం గచ్చామి.

బుద్ధ భగవానుడు తన ధమ్మసూత్రాలను కపిలవస్తు పురప్రజలందరికీ బోధించాడు. తన తండ్రి శుద్ధోదన మహారాజుని, పినతల్లి గౌతముని, తన భార్య యశోధరను, తనయుడైన రాహులుని, శాక్యవంశస్థులైన బంధుమిత్రాదులను బౌద్ధ ధర్మం వైపుకు మరలించాడు. బుద్ధ భగవానుని పునరాగమనంతో కపిలవస్తు ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లారు.

కాంస్యపుడు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, మహానాముడు శ్రీ ఎం వెంకటరమణ, భద్రకుడు శ్రీ ఆట్ల చంద్రశేఖర్, బుద్ధుడు శ్రీ బేత రామసూర్య ప్రకాశరావు, అంగుళీమాలుడు శ్రీ రాంభట్ల నృసింహశర్మ, శుద్ధోదనుడు శ్రీ కె శేషగిరిరావు, యశోధర శ్రీమతి పివిఎల్ రత్నమాల, ఇంకా శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, డాక్టర్ బండి సత్యనారాయణ పాల్గొన్నారు. ఎఫెక్ట్స్ శ్రీ బిఆర్ కిరణ్ కుమార్. ఈ నాటిక ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.

మీరింతవరకు పునరాగమనం నాటిక విన్నారు. రచన శ్రీ రొక్కాల గణపతిరావు, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశ్రావు, సహకారం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. ఇందులో కౌండిన్యుడు శ్రీ కండ్రాతి సాంబశివరావు, అశ్వజిత్తు శ్రీ కె. శివరామప్రసాద్,

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ చలనచిత్ర గీతాలు.
1: తోటరాముడు చిత్రంలోని ఓ బంగారు రంగుల చిలక పాట 5 దశాబ్దాల తర్వాత కూడా సంగీత అభిమానుల హృదయాల్లో నిలిచి ఉంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గాత్రమాధుర్యం, దాశరథి సంగీతం, సత్యం సంగీతం,

కలిసి ఉంటే కలదు సుఖం చిత్రంలోని ఈ పాటకు ముద్దబంతి పూలు పెట్టి పాటకు కోసరాజు సాహిత్యాన్ని అందించగా మాస్టర్ వేణు స్వరపరిచారు. ఘంటసాల పి సుశీల మధుర గాత్రాలు ఈ పాటకు మరింత అందాన్ని చేకూర్చాయి. ఇప్పుడు ఆ మధురమైన పాటను వింటారు.

శ్రీవారికి ప్రేమలేఖ చిత్రంలోని అత్యంత ప్రజాదరణ పొందిన పాటల్లో తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు పాట ఒకటి. ఈ మధురమైన గీతానికి వేటూరి సుందర రామమూర్తి సాహిత్యాన్ని అందించగా రమేష్ నాయుడు స్వరపరిచారు. ఎస్ జానకి గాత్రమాధుర్యంలో ఈ పాటను మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది. ఆ పాట మీకోసం.

మనసులోని మౌన భావాలను మధురమైన స్వరాలతో పలికించిన అపూర్వ గీతం ఏ తీగ పోవును మరో చరిత్ర చిత్రంలోని ఈ పాటకు ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని అందించగా ఎంఎస్ విశ్వనాథన్ స్వరపరిచారు. పి సుశీల గాత్ర మాధుర్యం ఈ గీతానికి మరింత సౌందర్యాన్ని చేకూర్చింది. ఈ మధుర గీతాన్ని వినేద్దాం.

అభినందన చిత్రంలోని రంగులలో కలవు పాట తెలుగు సినీ సంగీతంలో ఒక మెలోడీగా నిలిచింది. ఆచార్య ఆత్రేయ సాహిత్యానికి ఇళయరాజా స్వరాలు జతకాగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గాత్ర మాధుర్యం ఈ గీతానికి మరింత అందాన్ని చేకూర్చాయి. ఇప్పుడు ఆ మధుర గీతాన్ని వినేద్దాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో జాతీయ వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: take on arch rivals Pakistan in the semi-final of the men's Under-18 Asia Cup hockey tournament at Kakamigahara Hockey Stadium in Japan today. The match will start at 3:30 p.m. IST. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధు మంజరి తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా ఆర్య చిత్రంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మధుర గీతాల్లో ఏదో ఒక రాగం వింటున్న పాట ఒకటి. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని అందించారు. సాగర్ సుమంగళి గాత్ర మాధుర్యంలో వచ్చిన ఈ పాట విందాం.

సరే నోడు చిత్రంలోని తెలుసా తెలుసా పాటకు ఎస్ తమన్ సంగీతాన్ని అందించగా శ్రీమణి గారు సాహిత్యాన్ని రచించారు. జుబిన్ నోటియాల్, సమీరా భరద్వాజ్ ఆలపించిన ఈ మధుర గీతం ప్రేమ భావాలను అందంగా పలికిస్తుంది. ఇప్పుడు ఆ మధురమైన పాటను వినేద్దాం.

ఆర్పి పట్నాయక్ సంగీత మాధుర్యానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్య సౌందర్యం జతకలిసిన అపురూప గీతం చెప్పవే ప్రేమ. ఆర్పి పట్నాయక్, ఉషా మధుర గానం ఈ పాటను చిరస్మరణీయంగా నిలిపాయి. మనసంతా నువ్వే చిత్రంలోని ఈ మధుర గీతాన్ని ఇప్పుడు వినేద్దాం.

ఆది చిత్రంలోని నీ నవ్వుల తెల్లదనాన్ని పాటకు మణిశర్మ స్వరపరిచారు. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. మల్లికార్జున్ సునీత గాత్ర మాధుర్యం ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ గీతాన్ని ఇప్పుడు వినేద్దాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈవేళ కేరళ రా కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 1800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఆ పైన మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయలు విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీ ఉతాన్నిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఇది గుజరాత్, మహారాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నెంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో నిన్న ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు.
1: భారత సర్కార్ కి ఆయుష్ మంత్రాలయ నే యోగా 365 అభియాన్ శురూ కియా హై. మే ఇస్ వరల్డ్ యోగాసనా ఛాంపియన్షిప్ మే భాగ్ లేనే వాలే సభీ ఖిలాడియో సే భీ ఆగ్రహ కరుంగా, జబ్ ఆప్ అప్నే అప్నే దేశో మే లౌటే తో యోగ కే ఇస్ సందేశ్ కో భీ అప్నే సాథ్ లేకర్ జాయే. ఆప్ సభీ అప్నే అప్నే దేశో మే యోగా 365 కే అంబాసిడర్స్ బన్ సక్తే హై. ఆప్కా అనుభవ్ ఔర్ యోగ కే ప్రతి ఆప్కా విశ్వాస్ పూరే విశ్వ కో ఇస్ సందేశ్ సే జోడ్ సక్తా హై.
0: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రి మాట్లాడారు. ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రెపో రేట్ను 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
2: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से LAF के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ తన స్థూల జాతీయోత్పత్తి వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుంచి 6.6% తగ్గించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రపంచ సప్లై చైన్ అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరమైన వాతావరణం సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధానమైన ప్రతికూల అంశాలుగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పేర్కొన్నారు. తన ద్రవ్యోల్బణ అంచనాను కేంద్ర బ్యాంక్ 4.6% నుంచి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితి

తులనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ పెరుగుతున్న ఇంధనం ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలలో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. విదేశీ క్యాపిటల్ను ఆకర్షించేందుకు ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలు జారీ చేయనున్నట్లు కూడా ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందేశం ఇస్తూ, ఏక్ పేడ్ మాకే నామ్ వంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం దాదాపు 110,000 హెక్టర్ల అటవీ ప్రాంతాన్ని పెంచడంలో గణనీయమైన తోడ్పాటందించాయని చెప్పారు. ఈరోజు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణపై మక్కువ చూపే వారందరినీ ఆయన అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే స్థిరమైన వృద్ధిని పెంపొందించాలనే నిబద్ధతను పునరుద్ఘాటించేందుకు ఈరోజు ఉపయోగపడుతుందన్నారు. గత దశాబ్ద కాలంలో హరిత పరిధిని విస్తరించడానికి, అనేక జంతు జాతుల జనాభాను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి వరుస సోషల్ మీడియా పోస్టులో వివరించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే సూత్రంతో నడుస్తూ మిషన్ లైఫ్ స్ఫూర్తితో భారత్ మరింత పరిశుభ్రమైన, పచ్చని, స్థిరమైన భూగ్రహం కోసం కృషిని కొనసాగిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సామూహిక ప్రయత్నాలు, పటిష్టమైన విధానాలు, సైన్స్ ఆవిష్కరణలపై నమ్మకం పర్యావరణాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయో దేశ ప్రజలు ఇప్పటికే నిరూపించారని మోదీ పేర్కొన్నారు. ప్రత్యేక జంతుజాతుల పునరుద్ధరణలో సాధించిన విశేషమైన పురోగతిని వివరిస్తూ, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, మంచు చిరుతలు, ఎలుగుబంట్లు, చిరుతపుల్ల పరిరక్షణ ప్రయత్నాలు, స్థిరమైన నిబద్ధత వన్యప్రాణులను, పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి సహాయపడ్డాయని మోదీ చెప్పారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన జీవనం, జీవ వైవిధ్య రక్షణ పట్ల తమ నిబద్ధతను మరింతగా బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకృతితో మమేకమై జీవించడాన్ని భారత నాగరికత, సంస్కృతి ఎప్పటినుంచో తమ పౌరులకు నేర్పుతున్నాయని ఆయన అన్నారు. తమిళ సాహిత్యంలో తిరుక్కురళ్లో ఒక సందేశాన్ని ఉపరాష్ట్రపతి సందర్భంగా ఉటంకించారు. స్థిరత్వం అన్ని రకాల జీవుల పట్ల కరుణ కలిగి ఉండడం ప్రాథమిక విధి అని ఇది మనకు గుర్తు చేస్తోందని ఆయన అన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణంలో మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 12 ఏళ్లలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ గొప్ప పురోగతిని సాధించిందన్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సమర్పించిన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆమోదించారు. అన్నామలై ఇటీవల తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడికి సమర్పించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రగతి కోసం యోగి ఆదిత్యనాథ్ చేసిన కృషి ఎంతో గమనార్హమైందన్నారు. ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, సర్వతోముఖాభివృద్దిపైనే దృష్టి పెట్టారని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరగనున్న 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు బహుకరిస్తారు. గత నెలలో జరిగిన మొదటి ప్రధానోత్సవంలో రాష్ట్రపతి 66 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేశారు. ఈ ఏడాది 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి అంతకుముందు ఆమోదం తెలియజేశారు. ఇరాన్తో చర్చలు జరపడంలో అమెరికా ఇంకా నిమగ్నమై ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా శాశ్వతంగా నిరోధించేలాగా ఏ ఒప్పందమైనా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. అణు విస్తరణ నిరోధమే తమ ప్రభుత్వ విధానం ప్రధాన లక్ష్యమని ట్రంప్ వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందం ప్రకారం కూడా ఇరాన్ అణు ఆయుధాన్ని పొందేలాగా వీలు లేకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మాహే, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు ప్రకటించిన ద్రవ్య విధానంలో కీలక వడ్డీ రేట్లలో మార్పు లేకుండా యథాతథంగా కొనసాగిస్తోంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న

0: కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు హిందీ సినిమా పాటలు వింటారు. ముందుగా సూరజ్ చిత్రం నుండి మహమ్మద్ రఫీ పాడిన పాట వింటారు.

करे शोर। अरे बाबा शोर नहीं, शोर शोर शोर। हाँ जिया।

ఇంతవరకు హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలను ప్రారంభించిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి. ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.

0: అని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, విత్తన బంతుల ద్వారా విస్తృతంగా మొక్కల పెంపకానికి చర్యలు చేపడుతున్నామన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు. వార్తల వివరాలు. విశాఖపట్నంలో 2 రోజుల జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాల ఈరోజు ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, చిరాగ్ పాస్వాన్, కింజారపు రామ్మోహన్ నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యశాలలో రొయ్యల సాగు, ఆక్వాకల్చర్ రంగ అభివృద్ధి, పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చలు జరుగుతున్నాయి. అలాగే మార్కెట్ విస్తరణ, ఉత్పత్తి వ్యయాల తగ్గింపు, విద్యుత్ ఖర్చులు, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై వివిధ రాష్ట్రాల ప్రతినిధుల నుంచి సూచనలు స్వీకరిస్తున్నారు. అనంతరం సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుమలలో నిర్వహించిన ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు దోహదపడుతుందని అన్నారు. తిరుమలలో తల్లి పేరిట మొక్కను నాటడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తూ,
1: Prime Minister Narendra Modi has encouraged us to plant one tree in the name of our mother, Ek Ped Maa Ke Naam. It is truly a divine blessing for me that I could plant a tree in my mother name in the Tirumala Balaji Hills, and I am indeed sure that across the country the awareness of environment, awareness of importance of greenery.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వవిద్యాలయానికి అవసరమైన విద్యుత్తును 100% క్యాంపస్లోనే ఉత్పత్తి చేసుకునేలా చర్యలు చేపట్టామని సూచించారు. వ్యర్థాల నిర్వహణ, బయోగ్యాస్ ఉత్పత్తి, మురుగునీటి శుద్ధి, నీటి పునర్వినియోగం వంటి చర్యలను అమలు చేసి నెట్ జీరో క్యాంపస్గా తీర్చిదిద్దామని సూచించారు. మొక్కలు నాటిన అనంతరం జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో పాల్గొనేందుకు సైకిల్పై వెళ్లారు. విత్తన బంతుల ద్వారా మొక్కలను సులభంగా నాటవచ్చునని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడులోని బటర్ఫ్లై పార్కులో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులతో కలిసి విత్తన బంతులను తయారు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల విత్తన బంతులు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీరాల్లో వీటిని చల్లుతామని ఉప ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్, విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి సేంద్రియ పద్ధతిలో, ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ సీడ్ బాల్స్ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం.
0: అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైట్ టు సైట్ సొసైటీ పాలక మండలి సమావేశంలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న పాల్గొన్నారు. పారామెడికల్, ఆప్థాల్మిక్ అసిస్టెంట్ కోర్సుల నిర్వహణ, రిజిస్ట్రేషన్ అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పారామెడికల్, ఆప్థాల్మిక్ సిబ్బంది ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అలాగే జాతీయ అంధత్వ నియంత్రణ, దృష్టిలోపాల నివారణ కార్యక్రమాల అమలు పురోగతిని మంత్రి సమీక్షించారు. ప్రజలకు మరింత మెరుగైన నేత్ర వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో పలు జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు, మొక్కలు నాటడం, సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా మంగినిపూడి బీచ్లో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్

0: స్వచ్ఛ మంగినిపొడి కార్యక్రమం నిర్వహించారు. అనంతపురంలో నిర్వహించిన పర్యావరణ అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్ సూచించారు. విజయవాడలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొని సైకిళ్లు, విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి, తిరుపతి జిల్లాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, సామాజిక బాధ్యతని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన గాలి నాణ్యత పర్యవేక్షణ డిజిటల్ బోర్డును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పునర్వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సహకరించాలని తెలియజేస్తూ,
1: పర్యావరణాన్ని భవిష్యత్తు తరాలకి కూడా మనం ఇదే రకంగా అందించాలి, ఇంకా మెరుగుపరచాలి, దాన్ని కాపాడుకోవాలి, చెట్లు నాటే కార్యక్రమం కూడా విస్తృతంగా చేయాలని ప్రధానమంత్రి గారు కూడా ఒక పిలుపునిచ్చారు. ముఖ్యంగా 15,000 చెట్లు ఈ రోజు నాటాలనే ఆలోచనతో జిల్లా యంత్రాంగం గానీ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గానీ కలెక్టరేట్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన స్కూల్స్ ని నెట్ జీరో చేయాలని ఈ రోజు మన జిల్లాలో సుమారు 59 స్కూల్స్ ని మనం ఎంచుకొని అక్కడ సోలార్ పెట్టించడం, మొక్కలు నాటించడం, అలాగే పిల్లల్ని కూడా మోటివేట్ చేసి కార్యక్రమం వైపు ముందుకు అడుగులు వేసే విధంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
0: రానున్న గోదావరి పుష్కరాలను మహాకుంభమేళా తరహాలో వైభవంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పుష్కరాల ఏర్పాటుపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని 6 జిల్లాల్లో పుష్కర ఘాట్లు అభివృద్ధి, ఆలయాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతం చేయాలని సూచించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి, రవాణా వంటి సౌకర్యాలను ముందస్తుగా సిద్ధం చేయాలని ఆదేశించారు. 2 తెలుగు రాష్ట్రాల సమన్వయంతో గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కృష్ణాజిల్లా మచిలీపట్నంలో అవగాహన శిక్షణ కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొని ఓటర్ల వివరాలను పరిశీలించాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించడం అవసరమని అన్నారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో ఆకాశవాణి వాకథాన్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఆకాశవాణి కార్యాలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్ సోమేశ్వరరావు మాట్లాడుతూ, ఆకాశవాణి ప్రజాప్రసార సేవల 90 ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నంలో జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలను ప్రారంభించిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి. ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. విత్తన బంతుల ద్వారా విస్తృతంగా మొక్కలు పెంచడానికి చర్యలు చేపడుతున్నామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా?

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: మహిళావాణి కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకృతితోనే మన భవిష్యత్తు అంశంపై సంభాషణ వింటారు. పాల్గొన్నవారు శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి.
1: సంజయ్, సంజయ్ ఒక్క మాటరా, ఇగో నేను చెప్తుంది విను. ఇదిగో కథ మొదలు పెడుతున్నాను, మరి ఆ కథ వింటూ నువ్వు భోజనం చేసేయాలి, ఓకేనా? నీ వీడియో ఆగిపోతుంది నాన్న, సిగ్నల్ ఉన్న ఏరియాలో కూర్చో. ఇప్పుడు విను, నా మాట వినిపిస్తుంది కదా, మరి వినేసి నేను ఒక కథ చెప్పేస్తాను. అనగనగనగా
2: హలో హలో మానస, ఆగాగాగు.
1: అయ్యో శ్రీదేవి, నువ్వెప్పుడొచ్చావు? ఏంటా కంగారు,
2: నువ్వేదో కథ చెప్తాను అని మీ చెల్లెలి వాళ్ళ అబ్బాయికి చెప్తున్నట్టున్నావుగా. కథలంటే నాకు కూడా చాలా ఇష్టం మానస, అందుకే కథ ఎక్కడ మిస్ అయిపోతానో అని నీకు మధ్యలో ఆపేసాను. ఏమనుకోకే, ఇప్పుడు ప్రారంభించు.
1: బాగానే ఉంది. సరే అయితే నువ్వు కూర్చో, వాడితో పాటు నీకు కలిపి చెప్తాను. ఇది మహాభారతంలోని ఒక కథ అని విన్నాను. అయితే కథ చాలా బాగుంటుంది విను. ఒక పెద్ద అడవి ఉందంట, ఆ అడవిలో మహావృక్షం ఉంది. ఆ అడవికి రోజు ఒక వేటగాడు వస్తూ ఉంటాడు. ఆ వేటగాడు ఏదో బాధలో ఉన్నాడో అయోమయంలో ఉన్నాడో తెలియదు కానీ, ఒకరోజు ఆయన వేస్తున్న బాణాలన్నీ కూడా గురి తప్పుతూనే ఉన్నాయి. అలా గురి తప్పుతూ తప్పుతూ ఆ బాణం ఒక మహావృక్షం అన్నానే ఇందాక, దానికి తగిలింది. అయితే ఆ వేటగాడు తన బాణాలన్నీ కూడా ఒక రసాయనంలో ముంచి తీసుకొచ్చారనమాట. ఈ బాణం తగలగానే ఆ చెట్టు నెమ్మది నెమ్మదిగా నశించిపోవడం మొదలుపెట్టింది. అయితే ఈ వృక్షంలో ఒక చిన్న తొర్ర ఉంది, ఆ తొర్రలో ఒక చిన్ని చిలుకుంది. మరి ఆ చిలుకకి చిన్నప్పటి నుంచి కూడా తల్లి తండ్రి అన్నీ ఆ చెట్టే అయి వచ్చాయన్నమాట. అందులోనే పడుకుంటుంది, అందులోనే ఆడుకుంటుంది, ఆ చెట్టు మీద ఉన్న కాయలే తింటూ ఉంటుంది, ఆ చెట్టు చుట్టూనే తిరుగుతూ ఉంటుందన్నమాట. ఆ చెట్టే దానికి ప్రపంచం. అలా గడుస్తున్న ఆ చిలుకకి ఈ బాణం తగిలిన చెట్టు నశించిపోవడం చూసి చాలా బాధ అనిపించిందట. అయినా కూడా ఆ చెట్టును వదలలేదు. అయితే ఇది చూసిన ఇంద్రదేవుడు ప్రత్యక్షమయ్యి, చిలుక చిలుక, ఇది మహా అడవి కదా, నీకు ఈ ఒక్క చెట్టే దొరికిందా? ఇంకా బోల్డ్ చెట్లున్నాయి కదా, అక్కడికి వెళ్ళి ఉండొచ్చు కదా అని అడిగారట. అడిగితే, లేదు స్వామి, నేను ఇక్కడే పుట్టి పెరిగాను, నాకు తల్లి తండ్రి స్నేహితులు అన్నీ ఈ చెట్టే, కాబట్టి నేను ఇది నశించిపోతున్నా కూడా నేను దీని దగ్గరే ఉంటాను అనగా ఇంద్రుడు చాలా సంతోషించి, సరే అయితే నీ ప్రేమకి నీ బాధ్యతకి నేను చాలా సంతోషించాను, అయితే ఏదైనా వరం కావాలేమో కోరుకో అని చెప్పాడట. వెంటనే ఆ చిలుక, అవునా స్వామి, అలాగైతే ఈ మహావృక్షం ఇలా నాశనం అయిపోకుండా మళ్ళీ చిగురు పట్టి దాని పూర్వ వైభవం తిరిగి వచ్చేలా వరం ఇవ్వండి అన్నదట. అనగానే ఇంద్రుడు చాలా సంతోషించి, అబ్బా నీకోసం కాకుండా చెట్టు కోసం వరం అడిగేవే అన్నారట. అంటే అన్నదంట, చిన్నప్పటి నుంచి నేను ఇక్కడే పెరిగాను కదా, నన్ను ఇంత బాగా చూసుకున్న ఈ మహావృక్షం పాడైపోతే దానికి మళ్ళీ పూర్వ వైభవం తెచ్చే బాధ్యత నాదే కదా అన్నదట. చూడు, ఇంత చిన్ని చిలుకకే ఆ వృక్షం మీద అంత బాధ్యత ప్రేమ ఉన్నప్పుడు, పంచభూతాల్ని మనం వాడుతున్నాం కదా, మరి ఆ పంచభూతాల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మనుషులందరి మీద ఉంది కదా.
2: నిజమే, కరెక్ట్గా చెప్పావు మానస. చూడు, ఆ పిట్టకి ఆ చెట్టు మీద అంత మమకారం ఉన్నప్పుడు మరి ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ మనం వాడుతూనే ఉన్నాం. మరి మనుషులుగా మనకి ఎంత బాధ్యత ఉండాలి. అందుకే అంటారు చూడు, వృక్షాల గురించి చెప్పినప్పుడు, దశకూప సమావాపి దశవాపి సమోహ్రద దశహ్రద సమాపుత్రో దశపుత్ర సమోద్ర.

0: రుమ అంటే దీని అర్థం ఏంటో తెలుసా? 10 బావులకు సమానం ఒక చెరువు, మరి 10 చెరువులకు సమానం ఒక సరస్సు, 10 సరస్సులకు సమానం ఒక కుమారుడు, 10 కుమారులకు సమానం ఒక వృక్షం. అందుకే చూడు, చాలామంది వృక్షాలు నాటుతూ ఉంటారు. నేను ఈ మధ్యనే చదివాను, తన తల్లి చనిపోయిన జ్ఞాపకార్థంగా తల్లి ఎంత వెయిట్ ఉండేదో తను చనిపోయినప్పుడు, అంత వెయిట్ మొక్కలు, అంటే తను 1,00,000 మొక్కలు నాటాడట. ఇప్పుడు అదొక పెద్ద వనంగా కూడా మారింది.
1: అద్భుతం కదా ఆ ఆలోచన. మన ప్రకృతి రాను రాను నశించిపోతూ ఉంది, అది కూడా మన వల్లే అనుకో. కానీ దాన్ని తిరిగి బాగు చేయాల్సిన బాధ్యత కూడా మనదేగా. మరి ఇలాంటి అడుగులు అందరూ వేస్తే మన ప్రకృతి కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది.
0: నిజమే, భావితరాలకు కూడా మంచి ప్రకృతిని ఇవ్వగలుగుతాం. మాన్సా, ఒక పాట విన్నాక మరిన్ని కబుర్లు చెప్పుకుందామా?
1: తప్పకుండా శ్రీదేవి.

0: పర్యావరణం అంటే ఒక్క వృక్షాలే కాదు, మనకి గాలి ఉండాలి, నీళ్లు బాగుండాలి. అంటే చూడు, చాలా చోట్ల చూస్తూ ఉంటాం బావులు కానీ చెరువులు సముద్రాలు కూడా చాలా కలుషితం అయిపోతున్నాయి. చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ వేసేస్తుంటారు. చూడు, ఒక నది స్నానం సముద్ర స్నానం చాలా మంచిదంటారు, ఎందుకు ఎన్నో ఔషధ విలువలు కలిగిన నీళ్లు ఉంటుందని. కానీ ఇప్పుడు చూడు, ఎక్కడ చూస్తే ఆ నీటిలో అడుగు పెట్టాలంటే కూడా కంపరంగా అనిపిస్తూ ఉంటుంది.
1: నిజం శ్రీదేవి, మనకి ఏంటంటే గాలి, నీరు, నేల, చెట్లు, జంతువులు ఇవన్నీ కూడా ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన సంపదలు. మనం వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకనుకున్నాం, ఈ ప్రకృతితోనే మన భవిష్యత్తు ఉంటుంది. మన భవిష్యత్తే కాదు, మన భావి తరాల భవిష్యత్తు కూడా దీనిలోనే ఉంది. చూడు, మనం పీల్చే గాలి కలుషితమైపోతుంది కదా, మరి మన భావి తరాలు ఎటువంటి గాలిని పీల్చి బ్రతుకుతారంటావు?
0: మరి గాలి శుద్ధి కావాలంటే వృక్షాలు నాటాలి కదా. ఇప్పుడు పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ వల్ల ఎన్నో వృక్షాలను నరికేస్తూ ఉన్నారు. అసలు ఒక చెట్టు పెరగాలంటే ఎంత సమయం పడుతుంది? నరకడానికి ఒక్క క్షణం చాలు.
1: అంతేగా, చూడు ఒక్క ఉదాహరణ చెప్తాను. బయటికి వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లో సిగ్నల్ పడింది అనుకో, చాలా మందిని చూస్తున్నాను శ్రీదేవి, ఎక్కడ మొక్కలుంటే ఆ చాటుకు వెళ్ళి, దూరంగా ఉన్నా పర్లేదు సిగ్నల్ కి, అక్కడ ఆగిపోతున్నారు. సిగ్నల్ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తున్నారు ముందుకి. అంటే ఈ వేసవి కాలంలో చెట్లు విలువ ఏంటి అనేది ఆలోచించుకోవాలి కదా.
0: నిజమే. చూడు, చెట్టు నీడన నడుస్తుంటే ఎంత హాయిగా ఉంటుంది కదా. బయట ఎంత ఎండున్నా దాని తీవ్రత తెలీదు.
1: అంతేగా, ఇంట్లో పెంచే మొక్కలే అనుకో, ఆకుపచ్చని రంగులో చూస్తూ ఉంటే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఇంటికి ఎంత అందం వస్తుంది, అలాగే మనకి కూడా ఎంత ఆరోగ్యం వస్తుంది. కాబట్టి చెట్లు అనేవి నాటడం చాలా అవసరం.
0: చూడు, అంటారు ఉదయాన్నే లేవగానే పచ్చని చెట్లు చూడాలని, కంటికి కూడా మంచిదని. అందుకే బయటెక్కడికో వెళ్ళలేకపోయినా ఇంట్లో చిన్న చిన్న కుండీల్లో పచ్చదనం పెంచినా మన కంటికి మంచిదే, ఆరోగ్యానికి కూడా మంచిదే. అందుకు ఎప్పుడు పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా మన చేతలు ఉండాలి, మన ఆలోచనలు కూడా ఉండాలి.
1: చూడు, మనం తినే రోజు ఆహారం, ఈ ఆహారం కూడా ప్రకృతి నుంచి వచ్చేదే. ఈ వ్యవసాయం అనేది కూడా ప్రకృతిపైనే ఆధారపడి ఉంటుంది కదా. మనం కలుషితం చేసే కొద్దీ ఆ వ్యవసాయం కూడా కలుషితమైపోతుంది, అంటే దాని నుంచి వచ్చే ఆహారం కూడా కలుషితమైపోతుంది. దానివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల్ని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఎన్నో చెట్లను నరికేస్తున్నాం. శ్రీదేవి, పూర్వకాలంలో చూసావా, ఆసుపత్రులు లేని సమయంలో ఎవరికైనా ఏదైనా చిన్న దెబ్బ తగిలిందనుకో, వెంటనే అడవిలోకి వెళ్ళి 4 ఆకులు తీసుకొని వచ్చి వాటిని రుబ్బి వాటిని లేపనంగా పెట్టేవారు. కొంతమందికి నోట్లో పసరుగా వేసేవారు. అంటే దాన్ని బట్టి చూడు, ఔషధాల్లో కూడా ఈ మొక్కలు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. అంతే కదా.
0: మరి అంతెందుకు, ఇప్పుడు మనం కషాయాలవి తాగట్లేదా? చూడు, మనకి కోవిడ్ టైంలో మనం అంతా మందుల కన్నా ఎక్కువ ఈ కషాయాలకే ఇంపార్టెన్స్ ఇచ్చాం కదా. అంటే ఏదైనా మనం ప్రకృతిలో నివసిస్తున్నాం కాబట్టి వచ్చే ప్రతి సమస్యకి సమాధానం కూడా ప్రకృతిలోనే ఉంటుంది. మానస, మనకి చూడు, భోజనం తర్వాత తమలపాకు వేసుకుంటారు. ఎందుకు? తాంబూల సేవనం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అలాగే దంత సమస్య ఉన్నా తగ్గుతుందట. ఇప్పుడు ఎక్కడ వేసుకుంటున్నారు చెప్పు? చాలా తగ్గిపోయింది. పెళ్ళిళ్ళు ఫంక్షన్కి తప్పించి తాంబూలం అన్నది వాడడమే తగ్గిపోయింది.
1: నిజమే శ్రీదేవి. ఏదైనా ఇప్పుడు ప్రకృతి ఎదుర్కొంటున్న సవాళ్ళు అనుకోవాలి అంటే అడవులను నరికేయడం, మనకి గాలి నీరు అన్నిటినీ కాలుష్యంగా మార్చేయడం, ప్లాస్టిక్ వ్యర్థాలు, అలాగే ఇవన్నిటి వల్ల వాతావరణంలో మార్పులు కూడా వచ్చేసాయి.
0: చూడు, అసలు అన్నిటికన్నా వేప చెట్టు గాలి చాలా మంచిదంటారు కదా. ఆ ఆకులు కూడా నీకు గుర్తుందో లేదో, చంటి పిల్లలకి స్నానం పెట్టినప్పుడు వడనీళ్ళని నీళ్లలో ఈ వేపాకులు పసుపు వేసి ఎండలో పెట్టేవారు. సాయంత్రం ఆ ఆకులు అన్నీ తీసి పిల్లలకి స్నానం పెట్టేవారు. దీంతో ఏమవుతుందో తెలుసా? చర్మ సంబంధమైన ఎటువంటి సమస్యలు రావు, దోమలు ఇలాంటివి కూడా కొట్టవు తెలుసా. ఇవన్నీ న్యాచురల్, ఇవన్నీ వదిలేసి ఇప్పుడు మనం దోమల మందులు అంటాము, క్రీమ్లు అంటాం, అవి ఎక్కడ పనిచేస్తున్నాయి చెప్పు.
1: అంతెందుకు, ఇప్పుడు నువ్వు క్రీమ్లు అంటే గుర్తొచ్చింది, చక్కగా ఇంట్లో దొరికే కలబంద ఉంటుందే, ఆ కలబంద గుజ్జు రాసుకున్న కాంతివంతంగా తయారవుతుంది చర్మం. అలాగే మనకేమైనా పండగలు అలాంటివి ఏమైనా వచ్చాయి అనుకో, మామిడాకులు కడతాం ఇంటికి. పండగలు అనేసరికి ఇంట్లో జనాభా ఎక్కువ ఉంటారు, దాని వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గుతూ ఉంటాయన్న ఉద్దేశంతో మనకి ఇంటి గుమ్మానికి చక్కగా మామిడాకులు కట్టమనేవారు. వాటి వల్ల ఆక్సిజన్ అనేది మన అందరికీ కూడా పుష్కలంగా అందుతుంది అని. మరి అంతెందుకు మామిడి చెట్టుని రావి చెట్టుని దేవతా వృక్షాలుగా కూడా కొంతమంది కొలుస్తూ ఉంటారు.
0: చాలా రాష్ట్రాల్లో వాటికి బొట్లు పెట్టి నీళ్లు పోసి ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటారు చెట్లకి కదా. అందుకే చూడు, చెట్టు పొట్ట అన్నిటినీ పూజించే సంస్కృతి మనది. అంటే పూజించడం అంటే వాటిని పరిరక్షించుకునే బాధ్యత మనందరిది కదా.
1: మనకి ఇంత చిన్న సాయం చేస్తేనే అంత జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని, అయ్యో మనకింత సహాయం చేశారే ఈ మనిషి అని మనం వాళ్ళకి రుణం తీర్చుకోవాలి అనుకుంటాం. కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ప్రకృతి మనకి ఇంత సహాయం చేస్తున్నప్పుడు, మన జీవనానికి ఆధారంగా నిలిచినప్పుడు, మరి ఆ ప్రకృతికి కూడా మనం ఎంతో కొంత చేయాలి కదా.
0: తప్పకుండా చేయాలి. అందుకే ప్రతి మానవులు తన జీవితంలో ఒక్కసారైనా

0: ప్రతి ఏడు ఎండలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఒక్కొక్కసారి అధిక వర్షపాతం, అంటే ప్రకృతిలో విపరీతమైన మార్పు కనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకంటావు? పర్యావరణం సమతౌల్యత కాపాడలేకపోతున్నామనంత కదా, అందుకే ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి.
1: నిజం శ్రీదేవి, నీకు విషయం చెప్పినా, మనం ప్రకృతి ఇంత ఇస్తుంది, ఇన్ని సంపదలు ఇస్తుంది అని చెప్తున్నాం కదా, వీటితో పాటు కొన్ని విలువలు కూడా నేర్పిస్తుంది. ఓర్పు, ప్రేమ, ఈ రెండింటినీ కూడా భూమి నేర్పిస్తే, సమానత అనేది ఆకాశం నేర్పిస్తుందట, కదలికని గాలి నేర్పిస్తే, స్వచ్ఛతని నీరు నేర్పిస్తుందంట. ఇక సాహసం, వెలుగు అనగానే గుర్తొస్తుందిగా అగ్ని. మరి ఈ పంచభూతాలు కూడా వీటన్నింటినీ ప్రజలకి తెలియజేస్తున్నాయి. ఒక ఆకు రాలుతో చెప్పిందంట జీవితం శాశ్వతం కాదని, ఒక పువ్వు వికసిస్తూ చెప్పిందట జీవించేది ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని, మేఘం వర్షిస్తూ చెప్పిందట చేదును గ్రహిస్తూ మంచిని పంచమని, ఒక మెరుపు మెరుస్తూ చెప్పిందట ఉండేది ఒక్క క్షణమైనా ఉజ్వలంగా ఉండమని, ఒక వృక్షం చల్లగా చెప్పిందట తను కష్టాల్లో ఉన్నా ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని, ఒక ఏరు జలజలా పారుతూ చెప్పిందంట తనలాగే కష్టం

0: కష్టసుఖాల్లో చలించకుండా సాగమని. చూసావా, ప్రకృతిలోని ప్రతి ఒక్కటి కూడా మనకి గురువే.
1: నిజమే, నేర్చుకోవాలి, మంచి గ్రహించాలే, కానీ ప్రతి దాని నుంచి కూడా మనం గ్రహించవచ్చు. చాలా బాగా చెప్పావు మానస. మరి ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కదా మానస, ఈ రోజుకి అంటే 2026 గాను ఇతివృత్తం ఏంటో తెలుసా? ప్రకృతి స్ఫూర్తితో వాతావరణం కోసం, మన భవిష్యత్తు కోసం అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నారు. దీని అర్థం ఏంటంటే చూడు, వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో అలాగే పర్యావరణ వ్యవస్థను పోషించే కీలక పాత్రను ప్రముఖంగా తెలియజేస్తుందన్నమాట. అందుకే ప్రకృతిని కాపాడాలి. నేను ఈ మధ్యన టూర్కి వెళ్ళానని చెప్పానే, అక్కడ వాళ్ళు ఎంత చక్కగా పర్యావరణాన్ని కాపాడుతున్నారంటే, ఇతర రాష్ట్రాల్లోని ఈ పశుపక్షాదులకి మట్టిగోలాలు, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు, అది అటవీ ప్రాంతమైనా కూడా వాటి కోసం పెద్ద పెద్ద గోలాల్లో నీళ్లు నింపి పెడుతున్నారు తెలుసా. అసలు ఈ ఎండల్లో అడవన్నది చాలా మటుకు ఎండిపోయి కనిపిస్తుందా? అక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ పక్షులకైతే మట్టి కుండల్లాంటివి కట్టి చిన్న గోలాల్లాగా వెడల్పుగా ఎంత బాగుందో తెలుసా. అటవీ ప్రాంతంలో కూడా నీళ్లుంది అంటే చూడు, ఆ నదులన్నవి, చిన్న చిన్న సరస్సులు ఇటువంటివి ఎండిపోతుందా? అంటే మారుమూల ప్రాంతంలో కూడా నీకు నీళ్లు కనిపిస్తుంది. ఎవరు వెళ్ళి అక్కడ పెడుతున్నారో తెలీదు, ఎవరికి చూసినా వాళ్ళకి చేతనైన సాయం చేస్తున్నారు, చిన్న హాని కలగనివ్వట్లేదు. వీధిలో తిరిగే కుక్కైనా కావచ్చు, ఒక ఆవైనా కావచ్చు, ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో తెలుసా.
0: ఇలాంటివి విన్నప్పుడు మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది శ్రీదేవి. ఎంతో బాధ్యతగా చక్కగా వీటన్నిటినీ కాపాడుతూ వస్తే మన భావితరాలు కూడా బాగుంటాయి కదా.
1: నిజమే కదా. మరి మన పర్యావరణాన్ని మనం ప్రేమించి కాపాడుకుంటేనే మన ఈ తరం కావచ్చు, రాబోయే తరాలు కూడా చల్లగా హాయిగా మనగలుగుతాయి కదా.
0: అందుకే మన అత్యాస కోసం వాటిని ఇబ్బంది పెట్టకూడదు. మనం ఈరోజు ప్రకృతిని కాపాడితేనే రేపటి తరాలకు సురక్షితమైన భవిష్యత్తును అందించగలుగుతాం.
1: మరైతే మనం కూడా మనవంతుగా మొక్కల్ని నాటాలి. పిల్లల్ని కూడా ఇప్పటి నుంచి వాళ్ళ పుట్టినరోజులు కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ బర్త్డేలకు వెళ్ళినప్పుడు కూడా మనం వాళ్ళకు మొక్కల్నే ఇద్దాం మానస.
0: తప్పకుండా, ఈ ఆలోచన చాలా బాగుంది.
1: మరి విన్నారుగా ఈనాటి అంశం. వచ్చే వారం మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నారు మీ శ్రీదేవి,
0: మీ మానసా.

వినబోతున్నది రామస్వామి శివన్ రచన. సరసాంగి రాగంలో నీకేల దయరాదు, తాళం ఖండచాపు.

చివరిగా తంబుర మీటదవ పురందరదాసు దేవరనామ రాగం సింధు భైరవి ఆది త్రిశ్యనడ తాళం.

మీరింతవరకు శ్రీ బోనాల శంకర ప్రకాష్ వీణా వాదనం విన్నారు. మృదంగం శ్రీ వంకాయల నరసింహం, కర్ణాటక సంగీత కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3:26. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 5 గంటలకు 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్ తరువాత ప్రసారం ప్రారంభమవుతుంది. 102 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 323.6 మీటర్లు అనగా 925 కిలోహెర్ట్స్ మీడియం వేపై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయమైన సమయం 5 గంటలు దాటి సరిగ్గా 22 సెకండ్లు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యువజనుల కార్యక్రమం.

ఈనాటి యువవాణి కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఏమిటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం అంటే, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడుకునేందుకు ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని 1972 నుంచి ప్రతి ఏటా ఇదే రోజు సమావేశమై చర్చించి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. పర్యావరణ దినోత్సవం ముఖ్య ఉద్దేశం తెలుసుకునే ముందు ఒక పాటను విందాం.

భారతీయుడు చిత్రం నుండి కేజే యేసుదాస్ పాడిన పాట విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్. మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. ఎలాంటి అవగాహన అంటే కాలుష్యానికి సంబంధించింది, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్ వంటివి. ఇప్పుడు ఒక పాట వింటారు.

జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటున్నారు. యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. సరే, పొల్యూషన్ అంటున్నాం కదా, మరి అందులో ప్రధానమైంది ఎయిర్ పొల్యూషన్. అంటే ప్లాస్టిక్ వస్తువులు కాల్చినప్పుడు ఫ్యాక్టరీస్ ద్వారా వచ్చే గాలి వంటివి, పంట వ్యర్థాలు తగలెట్టడం వల్ల వచ్చే గాలి, అడవులు తగలబడినప్పుడు వచ్చే గాలి వంటివి, వీటి వల్ల శ్వాస సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు, పెద్దవాళ్ళు ఈ సమస్యను బాగా ఎదుర్కొంటున్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక పాటను విందాం.

ఇంకా అదేవిధంగా వాటర్ పొల్యూషన్, నదులు, చెరువులు, కాలువలు ఇటీవల్ల బాగా కలుషితం అవ్వడం మనం వింటున్నాం. అలా అవ్వడానికి మనమే కారణం. ఎలా అంటారు, వ్యర్థాలను శుద్ధిపరచకుండా నేరుగా వాటర్లోకే వదిలేస్తున్నాం. అంటే ప్లాస్టిక్ కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి, తర్వాత మురుకు నీరు కానివ్వండి, నేరుగా వదిలేయడం వల్ల అందులో ఉన్న జీవజాతి ముప్పును ఎదుర్కొంటున్నాయి. వాటి మీద ఆధారపడిన వారికి జీవన ఉపాధి తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక పాట వింటారు.

0: చిత్రగీతం వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

తర్వాత లాహిరి లాహిరి చిత్రం నుండి కేఎస్ చిత్ర ఉదిత్ నారాయణ్ పాడిన పాట వింటారు.

0: యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. పర్యావరణం బాగుంటేనే కదా జీవజాతి బాగుంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగం కావాలి. అందరూ తన తల్లి పేరున ఒక మొక్కను నాటాలి అని దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు. ఈరోజు ప్రకృతిని మనం కాపాడితేనే కదా రేపు అది మనల్ని కాపాడుతుంది. యువవాణి యువజనుల కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం గురించి విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు, చిత్రగీతాలు వింటారు. ముందుగా ఒకే ఒక్కడు చిత్రం నుండి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట వింటారు.

0: సంధ్యా రాగాలు వింటున్నారు. తరువాత పాట వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

సంధ్యారాగాలు వింటున్నారు. తరువాత ముత్తు చిత్రం నుండి మనో సుజాత మోహన్ పాడిన పాట వింటారు. సంగీతం ఏఆర్ రెహమాన్.

0: చిత్రగీతం విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: సంధ్యారాగాల్లో ఇప్పుడు వినబోతున్న పాట తొలిప్రేమ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సంగీతం దేవా.

తరువాత చిరునవ్వుతో చిత్రం నుండి శంకర్ మహదేవన్, కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ.

0: సంధ్యారాగాలు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: కావాలంటున్నాడు
2: అన్ని ఖర్చు
3: మీ పిల్లల చదువు విషయంలో

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు వింటారు. చదువుతున్నవారు జి పద్మ.
1: ఉద్యోగ వార్తలు. భారత ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని మినీరత్న పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అయిన కోల్కతాలోని బామర్ లారీ అండ్ కో లిమిటెడ్ సంబంధిత విభాగాల్లో 62 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు 9వ తేదీ వరకు దరఖాస్తులను చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ట్రైనీ మెకానికల్ 9 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ కెమికల్ 6 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫుడ్ టెక్నాలజీ 1 పోస్టు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీ 6 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ లెదర్ టెక్నాలజీ 1 పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. ఇక తర్వాత విభాగమైన ఎంబీఏ తత్సమాన మేనేజ్మెంట్ పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ సేల్స్ మరియు మార్కెటింగ్ 16 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఆపరేషన్స్ 11 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీ మేనేజ్మెంట్ 2 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ సప్లై చైన్ మేనేజ్మెంట్ 5 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ హెచ్ఆర్ 1 పోస్టు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ లాజిస్టిక్ ట్రాన్స్పోర్టేషన్ 3 పోస్టులు, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఐటీ ఫైనాన్స్ 1 పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత అభ్యర్థులు సంబంధిత విభాగాలలో బిఈ బీటెక్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత అయి ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం నెలకు 40,000 రూపాయల నుండి 140,000 రూపాయల వరకు ఉంటుంది. వయస్సు ఇంజనీరింగ్ పోస్టులకు 25 సంవత్సరాలు, మేనేజ్మెంట్ పోస్టులకు 27 సంవత్సరాలు మించకూడదు. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన, గ్రూప్ డిస్కషన్ తదితరాల ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్మెన్ ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.bamarlorry.com. దరఖాస్తు చివరి తేదీ 2026 జూన్ 9వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
0: ఇంతవరకు మీరు

ఈ ప్రసారంలో 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ మాదీనా ప్రసాదరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6 గంటలు, వాతావరణం. వాల్తర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.1 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.4 డిగ్రీల సెల్సియస్. పౌర విమానాశ్రయ కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే సూచన ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టేవారికి రాగల 5 రోజులు ప్రత్యేక వాతావరణ సూచన ఏమీ లేదు. ఆంధ్ర ఇతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో చేపలు పట్టేవారికి ప్రత్యేక వాతావరణ సూచన. దక్షిణ తమిళనాడు తీరం, ఉత్తర తమిళనాడు, దక్షిణ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. గాలి వేగం క్రమంగా 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చు. కాబట్టి మత్స్యకారులు ఈరోజు నుంచి రాగల 5 రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులకు వాతావరణ సూచన విన్నారు.

కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం. పెదరాయుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

0: చిత్ర గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు.
1: దిస్ ఈస్ ఆకాశవాణి. ది న్యూస్ రెడ్ బై అనుజా కుమార్.

0: Pakistan 5-3 in the semi-final of the Men's Under-18 Asia Cup 2026 in Kagamigahara, Japan today to set up a title clash against Japan. And that is the end.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గిరిజన విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని గుమ్మిడి సంధ్యారాణి తెలియజేశారు. వార్తల వివరాలు. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు సీఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్షాప్లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, కె రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సముద్ర ఆహార ఉత్పత్తులలో ఆంధ్రప్రదేశ్ 2వ అతిపెద్ద రాష్ట్రమని, రాష్ట్రంలో 197 లక్షల మెట్రిక్ టన్నుల సీఫుడ్ ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. ఆక్వా ఉత్పత్తులను మరింత పెంచేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న ఆయన, ఆక్వా రంగ అభివృద్ధికి కేంద్రం తీసుకునే చర్యలకు రాష్ట్రం తరపున పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఆక్వా రంగానికి భారతదేశం లైట్ హౌస్లా ఉండాలని, ఆ లైట్ హౌస్కు ఆంధ్రప్రదేశ్ కేంద్ర బిందువుగా వెలగాలని ఆకాంక్షించారు. ఆక్వా అభివృద్ధికి అవసరమైన పర్యావరణాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: బ్లూ ఎకానమీ, ఇట్ ఈస్ ఎ రియాలిటీ, ఫ్యూచర్ ఈస్ విత్ బ్లూ ఎకానమీ. ఇఫ్ యు సీ హియర్, వి ఆర్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిష్ అండ్ సీ ఫుడ్. ఎవ్రీబడి టోల్డ్ 197 లాక్ మెట్రిక్ టన్స్ వి ఆర్ ప్రొడ్యూసింగ్ అండర్ ది సేమ్ టైమ్ లాస్ట్ ఇయర్ రికార్డ్ exports that is nearly 19.3 lakh metric tons, $8.28 billion.
0: కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72.42 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మత్స్య పాడి పరిశ్రమ పంచాయతీరాజ్ శాఖల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. విశాఖపట్నంలో సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్య భూమిక పోషిస్తోందని చెప్పారు. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో 50 లక్షల టన్నుల 40% వాటాతో దేశంలో ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉందని తెలిపారు. ఈ ఎగుమతులను మరింత ప్రోత్సహించేందుకు త్వరలో ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ప్రాంతీయ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
2: And National Fishery Development Board will have a regional office in Andhra Pradesh to promote the exports and fish productions. The second thing, ki Kakinada is a harbor and very old harbor. So we have sanctioned 72.42 crores rupees to convert it and modernize it in a smart harbor.
0: పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనంపై అవగాహన పెంచడానికి నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు విజయవాడలోని లోక్ భవన్ ఆవరణలో ఎర్ర జామ మొక్కను నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ దిశగా చర్యలను వేగవంతం చేయడంపై దృష్టి సారించాలన్నారు. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రకృతి స్ఫూర్తితో, వాతావరణం కోసం, మన భవిష్యత్ కోసం అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నామని అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి దానిని సంరక్షించాలి.

0: చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె. పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా మూలపాడు బటర్ఫ్లై పార్క్లో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏక్ పేడ్ మాకే నామ్ థీమ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరిట కనీసం ఒక మొక్క నాటాలన్నారు. మనం నాటే ప్రతి మొక్క మహావృక్షం కావాలని, ప్రతి చెట్టు వాతావరణ మార్పులపై రక్షణ కవచంగా నిలుస్తుందని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడంలో రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఒక భాగస్వామి కావాలని, ఆరోగ్యకరమైన వాతావరణ మార్పులను తట్టుకోగల ఆంధ్రప్రదేశ్ను నిర్మిద్దామని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రెండు అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని, దీనితోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సిడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సిడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం.
0: గిరిజన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆకాంక్షించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన గిరిజన పాఠశాలల విద్యార్థులను, ఉపాధ్యాయులను విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాశాలలో ఈరోజు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ప్రభుత్వం గిరిజన విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతి విద్యార్థిపై దాదాపు 1 లక్ష రూపాయల వరకు ఖర్చు చేస్తున్నామని, నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి సూచించారు. రష్యా పర్యటనలో భాగంగా రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్రాన్స్ మ్యాష్ హోల్డింగ్ జేఎస్సీ నిర్వాహకులతో సెయింట్ పీటర్స్బర్గ్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ తిరుపతి జిల్లా శ్రీ సిటీలోని ఆల్స్ట్రామ్ మెట్రో రోలింగ్ స్టాక్ సదుపాయానికి ఆనుకుని ఒక ప్రధాన రైలు విడిభాగాల అసెంబ్లీ ప్లాంట్ను స్థాపించాలని వారిని ఆహ్వానించారు. అలాగే దక్షిణాసియా అంతటా భారీ పారిశ్రామిక రైలు ప్రాజెక్టులకు సరఫరా చేసేందుకు అధిక సామర్థ్యం గల సరుకు రవాణా లోకోమోటివ్ బోగీ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. కాగా ట్రాన్స్ మ్యాష్ హోల్డింగ్స్ జేఎస్సీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో చెట్ల పెంపకం కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ఆమె ఈరోజు విజయవాడ రామవరప్పాడు నుండి ఆటోనగర్లోని ఫైర్ స్టేషన్ కార్యాలయం వరకు సైకిల్పై ప్రయాణించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్రజలు ప్రతి శుక్రవారం నో వెహికల్ డే పాటిస్తూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడటమే భావితరాలకు మనం అందించే గొప్ప ఆస్తి అని వ్యాఖ్యానించారు. సైకిల్ వినియోగం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయని హోంమంత్రి పేర్కొన్నారు. రానున్న 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అమ్మ పేరుతో ఒక మొక్క ఒక సాధారణ పర్యావరణ కార్యక్రమం మాత్రమే కాదని, పవిత్రమైన ప్రజా ఉద్యమాన్ని సృష్టించిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ కార్యాలయం ఆవరణలో ఆయన ఈరోజు తన మాతృమూర్తి జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్లూ ఎకానమీ ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ హార్బర్ ఆధునికీకరణకు 72 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. గిరిజన విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

0: इदम् अपरतः महिलानाम् अंडर 18 एशिया कप प्रतियोगितायाः उपांत्य स्पर्धायां चीनदेशेन भारतीय दलं पराजितम् इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट्टनम केंद्रम सायं समीरम कार्यक्रमानिकि स्वागतम। इवाल मन कार्यक्रमंलो लय विन्यासम आ तर्वात विकासम अनंतरम 90 एळ्ळ आकाशवाणी शीर्षिकन एक्स मेजर सुबेदर रचयित श्री मेडा मस्तान रेड्डी आकाशवाणी तो वारी अनुबंधान्नि पंचुकुंटारु। मुंदुगा लय विन्यासंलो
2: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: సాయం సమీరం వింటున్నారు. ఇప్పుడు లయ విన్యాసం. శ్రీ సవరపు నాగకొండలరావు డోలు వాద్య లయ విన్యాసం వింటారు. ఆదితాళం

0: మీరు ఇంతవరకు శ్రీ సవరపు నాగకొండలరావు డోలు వాద్యలయ విన్యాసం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సాయం సమీరం వింటున్నారు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

సాయం సమీరం వింటున్నారు. ఇప్పుడు వికాసం. ఇందులో నషాముక్త్ భారత్ అభియాన్. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా యువతలో అవగాహన కల్పించేందుకు భారత ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం 2020 ఆగస్టు 15 నుండి దేశవ్యాప్తంగా విజయవంతమవుతూ వస్తుంది. ఎన్ఎంబీఏ యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులు, యువత మరియు మహిళల్లో మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించడం. మత్తుకు బానిసైన వారికి కౌన్సిలింగ్, ఇంకా డి అడిక్షన్ కేంద్రాల ద్వారా వైద్య సహాయం అందించడం. వికాసం విన్నారు.

0: సాయం సమీరంలో ఇప్పుడు 90 ఏళ్ళ ఆకాశవాణి శీర్షికన ఎక్స్ మేజర్ సుబేదర్ రచయిత శ్రీ మేడా మస్తాన్ రెడ్డి ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు.
1: నాకు రేడియోకి 60 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉంది. నేను ఇప్పటికీ దీన్ని రేడియో అనే అంటాను తప్ప ఆల్ ఇండియా రేడియో అనో ఆకాశవాణి అనో అనలేను, ఎందుకంటే అది నా బాల్యమిత్ర కాబట్టి. 1966 సంవత్సరంలో అనుకుంటాను మా ఊరిలోని మా ఇంటికి కరెంటు వచ్చింది. ఆ వెంటనే కరెంటు రేడియో కూడా వచ్చింది. దానికి తోకల ఒక లోహపు ఏరియల్ కూడా ఉండేది. ఇప్పటికీ నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, ఇంటి కుక్కలకు సైకిళ్లకు అప్పట్లో లైసెన్సులు ఉన్నట్లు కరెంటు రేడియోలకు కూడా లైసెన్స్ ఉండేది. ఆ లైసెన్సు మా నాన్న కట్టేవాడు కాదు. తనిఖీ అధికారులు వస్తున్నారన్న సమాచారాన్ని మా పల్లె పోస్ట్మ్యాన్ ద్వారా గ్రహించిన మా నాన్న

0: వీధిలోనికి కనబడే ఏరియల్ అనే తోకను నా చేత మడతబెట్టించి ఎవరికీ కనబడకుండా దాచేసేవాడు. రేడియో మీద మడతబెట్టిన కంబలు వేసేసేవాడు. ఇది నా తొలి రేడియో అనుబంధం. ఇక నా ఆర్మీ ఉద్యోగరీత్యా అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్లో 4 ఏళ్ళు పనిచేస్తున్నప్పుడు అక్కడ ఉన్న తెలుగు ఉపాధ్యాయులతోనూ ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగులతోనూ పరిచయాలు పెంచుకుని ఆంధ్ర అసోసియేషన్లో వాళ్లతో కలిసి నాటకాలు వేస్తూ రేడియో ప్రోగ్రామ్స్ ఇస్తుండేవాడిని. కొన్నాళ్లకు రేడియో వాళ్ళ ద్వారా అందిన 150 రూపాయల పారితోషికం సొమ్ముతో నేను ఒక చిన్న ట్రాన్సిస్టర్ కొనుక్కున్నాను. మా బృందానికి అందరికీ మిఠాయిలు పంచిపెట్టాను. నేను దేశ సరిహద్దుల్లో బినాకా గీతమాలలో వచ్చే హిందీ పాటలను, సిలోన్ స్టేషన్లో అప్పుడప్పుడు వచ్చే తెలుగు పాటలను విని తెగ ఆనందించేవాణ్ణి. ఆ తర్వాత టేప్ రికార్డర్, 2-in-1 టీవీ, సెల్ ఫోన్, హోమ్ థియేటర్, సోషల్ మీడియా అన్నీ వచ్చాయి. కాలం మారింది, కాలంతో పాటు అన్నీ మారాయి. కానీ నా నేస్తం రేడియో మారలేదు, దాని సిగ్నేచర్ టోను మారలేదు, మా స్నేహం చెక్కు చెదరలేదు, చెదరదు కూడా. రేయి పగలు కూడా రేడియోను వినుచు దానికి ఇప్పుడు నేను దాసుడైతి పాట మాటలందు పలు రీతులను తెచ్చి కళ్ళలాడబోదు బుల్లి పెట్టే. రేడియో 90 ఏళ్ల సంబరాలకు జేజేలు, నూకలుంటే 100 ఏళ్ల పండుగకు అభినందనలు అందించడానికి ఉవ్విళ్ళూరుతున్నాను. జై ఆకాశవాణి. మీ మేడా మస్తాన్ రెడ్డి, పూర్వ సుబేదార్ మేజర్, ఇండియన్ ఆర్మీ.
1: మీరు ఇంతవరకు 90 ఏళ్ల ఆకాశవాణి ఎక్స్ మేజర్ సుబేదర్ రచయిత శ్రీ మేడా మస్తాన్ రెడ్డి ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకున్నారు. సాయం సమీరంలో ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: ఒక్కడు చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ సుజాత పాడిన పాట విన్నారు. ఈనాటి సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఈరోజు రేపు ప్రసార కార్యక్రమాల్లో వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ మాదీనా ప్రసాద్ రావు గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు. అనంతరం జీడి తోటల్లో యాజమాన్య పద్ధతులు, పునరుద్ధరణ వల్ల అధిక దిగుబడులు పొందుట అన్న అంశంపై సీతంపేట ఉద్యాన అధికారిని పి జయశ్రీ గారి ప్రసంగం వింటారు. తరువాత జానపద గేయం. కార్యక్రమంలో చివరిగా వ్యవసాయ సమాచారంలో భాగంగా విశాఖపట్నం FSI అందించిన తీరంలోని మత్స్య వనరుల వివరాలు శ్రీ జీవీఏ ప్రసాద్ అందించగా ఏ బృందాకుమారి గారు అనుసంధానం చేశారు. 7:45 వికసిత్ భారత్, 8:00 స్వరమాలిక, 8:45 తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు. ఇందులో శ్రీమతి ముట్నూరి జలజాక్షి గారి గానం, వీరికి వయోలిన్పై సహకరిస్తున్నది శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి, మృదంగంపై శ్రీ ధన్వాడ ధర్మారావు. 10:45 ఆ పాత మధురాలు వింటారు. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. ఇంకా రేపటి ప్రసారాల్లో 6:00 దేశభక్తి గీతం, అందులో ఓ ఘన చరిత్ర గల భారతీయుడ బృందగానం వింటారు. 6:10 భక్తి రంజని, 6:35 పొలం పనులు కార్యక్రమంలో పశువులు, టీకాలు అవగాహన అన్న అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో ముందుగా నేటి మాట, అనంతరం 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన శ్రోత రచయిత శ్రీ బిఎల్ నర్సయ్య ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు. కార్యక్రమంలో చివరిగా లలిత సంగీతంలో 90 వసంతాల ఆకాశవాణి జాతీయోత్సవాల్లో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం ఆధ్వర్యంలో 15వ తేదీన స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారి సంగీత నిర్వహణలో జరిగిన అలనాటి మధుర భావ గీతాల కార్యక్రమం నుంచి కొన్ని గీతాలు వింటారు. 8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖ వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు. 9:00 పాటల పల్లకి, తిరిగి మళ్ళీ 10:15 ప్రసారం అవుతుంది. 10:30 90 ఏళ్ళ ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమంలో జంపజమ వెండి పండు అనే నాటిక వింటారు. 11:00 మధురిమ, పాత తెలుగు సినిమా పాటలు. 12:10 మధుమంజరి. 1:33 మహిళావాణి, మహిళల కార్యక్రమం వింటారు. 2:31 సైనిక్ మాధురి. ఇక సాయిత్ర ప్రసారాల్లో 5:00 యువవాణి, 5:30 సంధ్యారాగాలు, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ వికాసం, 90 ఏళ్ళ ఆకాశవాణి శీర్షికన శ్రోత రచయిత శ్రీ జండ్యాల శరత్బాబు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం జానపద గేయం వింటారు. వ్యవసాయ సమాచారం వింటారు. 7:45 స్వరమాలిక, తిరిగి మళ్ళీ 9:30 ప్రసారం అవుతుంది. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం వింటారు. శ్రీ హృషికేష్ గగుర్దేవ్ వారి వోకల్. ఇవి రేపటి ప్రసారాల్లో కొన్ని ప్రధాన అంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని

0: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ మోదీ, ఈ కార్యక్రమాలు వృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశంలోని అత్యంత శుభ్రమైన నగరాల్లో ఒకటైన సూరత్లో ఉండడం తనకు సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచం క్రమంగా పచ్చదనంతో కూడిన భవిష్యత్తు వైపు సాగుతోందని, ఈ మార్పులో భారత్ కూడా చురుగ్గా భాగస్వామ్యం పొందుతోందని ఆయన అన్నారు.
1: దునియా అబ్ హరిత్ యుగ్ కీ తరఫ్, గ్రీన్ ఫ్యూచర్ కీ తరఫ్ బహుత్ హీ సావధాన్ హో చుకీ హై. భారత్ భీ గ్రీన్ గ్రోత్ పర్ బహుత్ అధిక్ కామ్ కర్ రహా హై, ఔర్ ఇస్మే భీ గుజరాత్ రాజ్య హై జిస్నే ఇస్ శతాబ్ది కే ప్రారంభ మే హీ సర్కార్ మే క్లైమేట్ చేంజ్ కా అలగ్ డిపార్ట్మెంట్ బనాయా థా, ఔర్ గుజరాత్ కే చారణ్ కా గావ్ మే భారత్ కా పహలా సోలర్ పార్క్ భీ బనాయా గయా థా.
0: ఈ సాయంత్రం మోదీ దామన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఆరోగ్యరంగం, విమానయాన మౌలిక సదుపాయాలకు సంబంధించినవి ఉన్నాయి. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనే పరిష్కారాలు స్థిరమైనవి, వ్యయపరంగా సమర్థవంతమైనవి, దీర్ఘకాలిక పర్యావరణ ప్రయోజనాలను అందించగలిగేవి సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయన అధికార నివాసంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద ఒక మొక్కను నాటారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వాహక అధికారి గౌరవ్ ద్వివేది ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ మురుగన్, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. నీటిని సంరక్షించడం, చెట్లు నాటడం, వాటిని కాపాడడం, పరిరక్షించడం అత్యంత అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.
2: మా కా నామ్ సే ఏక్ పేడ్ లగానే కే లియే మన ప్రధాన మంత్రి జీ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ అండ్ హీ కాల్ టు ద నేషన్ వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే, సో వీఆర్ ఆల్ అబ్జర్వింగ్ దిస్ డే ఎస్ అండ్ మా కా నామ్ సే ఏక్ పేడ్ లగాయింగే.
0: భారతదేశంలో వాహనాల మార్కెట్ మే నెలలో సుమారు 4.4 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి గత ఏడాదితో పోలిస్తే 23% వృద్ధిని సాధించింది. ఆటోమొబైల్ రంగం పనితీరును ప్రస్తావిస్తూ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ విశేష వృద్ధి వినియోగదారుల డిమాండ్ను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. భారత్లో తయారైన వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దేశంలోని తయారీ రంగం అభివృద్ధి చెందుతోంది అనడానికి నిదర్శనమని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణాన్ని ఆవిష్కరణలు, పారిశ్రామిక స్ఫూర్తి, 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు ముందుకు నడిపిస్తున్నాయని గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. గత నెలలో రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి పౌర పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఈ సంవత్సరం రాష్ట్రపతి 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి ఆమోదం తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్

0: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండవ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రేపో రేటును 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
1: After a detailed assessment,
2: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से LAF के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: स्टैंडिंग डिपॉजिट फैसिलिटी रेटु 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు బ్యాంకు రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ జీడిపి వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుండి 6.6% తగ్గించింది. అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత, వాతావరణం సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధాన ప్రతికూల అంశాలుగా గవర్నర్ పేర్కొన్నారు. కేంద్ర బ్యాంక్ తన ద్రవ్యాల్బడ అంచనాలను కూడా 4.6% నుండి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితిలోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ తెలియజేస్తోంది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలను జారీ చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, నైరుతి బంగాళాఖాతంలోని మిగతా ప్రాంతాలకు కూడా నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లేప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో జరిగిన ఈ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలా ప్రోత్సహించడానికి, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఈ పోటీల్లో 60కి పైగా దేశాల నుండి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4 నుండి 8 వరకు జరుగుతున్న ఈ ఈవెంట్ యోగాసనాలను ఒక క్రమబద్ధమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ధి చేయడానికి ఒక మైలురాయి లాంటి ప్రయత్నంగా పరిగణించబడుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. ముందుగా
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు, వినండి 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన. పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ మదీనా ప్రసాద్ రావు గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు.
5: నా పేరు డాక్టర్ మదీనా ప్రసాద్ రావు. పశు సంవర్ధక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. పుట్టి పెరిగింది శ్రీకాకుళం జిల్లాలోని రైతు కుటుంబంలో, ఒక మారుమూల కుగ్రామంలో. చిన్నప్పటి నుంచి ఆకాశవాణి పాటలు, వార్తలు వింటూ పెరిగిన తరం మాది. ఇప్పుడైతే టీవీలు, మొబైల్ ఫోన్లు వచ్చాయి. కానీ మా చిన్నప్పుడు 1970-80 కాలంలో కాలక్షేపానికైనా, వార్తలకైనా, ముఖ్యంగా క్రికెట్ కామెంటరీ కోసం ఖచ్చితంగా రేడియోల్ని వాడేవాళ్ళం. పోర్టబుల్ రేడియో ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఉండేది. ముఖ్యంగా చెప్పాలంటే ఒక రేడియో ఆ కాలంలో ఉందంటే అది ఒక స్టేటస్ సింబల్ అని కూడా అనుకునేవాళ్ళం. అదేవిధంగా ఈ ఆకాశవాణిలోంచి వచ్చిన పాటలు, అదేవిధంగా వార్తలు కూడా ప్రతి ఒక్కరూ ఆరు బయట వినేవాళ్ళు. పార్కుల్లో కూడా ఇవి ఆ లౌడ్ స్పీకర్ల ద్వారా వినిపించేవాళ్ళు. ఇప్పుడు కూడా చెప్పాలంటే కారు ప్రయాణాల్లో ఆకాశవాణి పాటలు వింటూనే ప్రయాణం అనేది కొనసాగిస్తున్నాం. అదే అంతేకాకుండా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు హెచ్చరికల కోసం అయితే ఆకాశవాణి తప్ప దీనికి ఇంకొక ప్రత్యామ్నాయం ఈనాటికి లేదు అనేది గర్వంగా చెప్పగలం. అంతగా ఆకాశవాణి సేవలు ప్రతి ఇంటికి, ప్రతి ప్రజలకు కూడా ఈ సేవలు అనేవి, ముఖ్యంగా తుఫాన్లు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు ఈ హెచ్చరికల్ని చేరవేస్తూ ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా సేవా కార్యక్రమాలు అనేవి ఆల్ ఇండియా రేడియో చేస్తుంది. ఇదే కాకుండా ఈ కాలక్షేపం అయినప్పుడు, ముఖ్యంగా ఈ ప్రయాణాలప్పుడు కానీ, లేదా పేదలు, ఈ టీవీలు లేని వాళ్ళు ఇప్పటికి కూడా ఆల్ ఇండియా రేడియో మీదే ఆధారపడుతున్నారు. అందులో ఎటువంటి సందేహం కూడా లేదు. మరి ఇంతగా ప్రజలకు చేరువై, ప్రజా జీవితంలో ఒక భాగమై 90 వసంతాలు పూర్తి చేసుకున్న ఆకాశవాణి మరింతగా ప్రజలకు చేరువవ్వాలని, ప్రజాసేవలో ఇంకా మమేకమవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ శుభాభివందనాలను తెలియజేసుకుంటున్నాను.
0: మీరు ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ మదీనా ప్రసాద్ రావు గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకున్నారు. ఇప్పుడు జీడి తోటల్లో యాజమాన్య పద్ధతులు, పునరుద్ధరణ వల్ల అధిక దిగుబడులు పొందుట అన్న అంశంపై సీతంపేట ఉద్యానాధికారిని పి జయశ్రీ గారి ప్రసంగం వింటారు.
6: ఈరోజు రైతులకు జీడి తోటల్లో యాజమాన్య పద్ధతులు మరియు జీడిలో పునరుద్ధరణ వల్ల అధిక దిగుబడులు పొందుట గురించి చెప్పబోతున్నాను. దీనిలో భాగంగా రైతులు యాజమాన్య పద్ధతులు ఏ విధంగా చేసుకోవాలి. మొదటిగా తోట స్థాపన మరియు నాటుకోవడం.

దీనిలో భాగంగా రైతులు రకాల ఎంపిక చేసుకోవడం, మీ ప్రాంత వాతావరణానికి సరిపోయే BPP-4, BPP-6, BPP-8 లేదా ఉల్లాల్, వెన్గుర్లా వంటి అధిక దిగుబడినిచ్చే అంటు రకాలను ఎంచుకుంటే జీడి తోటలకు బాగుంటుంది. నేలలు, నీరు నిలవని ఎర్ర నేలలు, ఇసుకతో కూడిన లేటరైట్ నేలలు జీడి మామిడికి చాలా అనుకూలంగా ఉంటుంది. చౌడు నేలలు జీడి మామిడి పండించడానికి పనికిరాదు. గుంతల పరిమాణం, మే నుంచి జూన్ నెలల్లో 50 నుంచి 50 సెంటీమీటర్ల పరిమాణంలో గుంతలను తవ్వుకోవాలి. సమదూరం ఎంత పాటించాలి? సాధారణ పద్ధతిలో చెట్టుకు చెట్టుకు మధ్య 7x7 మీటర్లు లేదా 8x8 మీటర్ల దూరం పాటించుకోవాలి. సాంద్ర పద్ధతి ద్వారా జీడి మామిడిని ఎలా పెంచుకోవాలి? తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి కోసం 4x4 మీటర్ల దూరంలో హెక్టార్కు 400 మొక్కలను పాటించి జీడి మామిడిని సాగు చేసుకోవచ్చు. గుంతలు నింపుకోవడం, పై మట్టితో పాటు 10 నుంచి 15 కిలోల పశువుల ఎరువు, 1 కిలో ఫాస్ఫేట్ మరియు వేపపిండి కలిపి గుంతలను నింపుకోవాలి. నాటే సమయం, ఋతుపవనాలు ప్రారంభమైన జూలై నుండి సెప్టెంబర్ లోపు అంటు మొక్కలను నాటుకోవాలి. అంటుకట్టును ఎప్పుడు తొలగించుకోవాలి? మొక్క నాటిన తర్వాత అంటుకట్టిన భాగం పైనున్న ప్లాస్టిక్ పట్టీని జాగ్రత్తగా బ్లేడుతో కోసి తొలగించుకోవాలి. దానికి ఆసరా ఇవ్వడం ఏ విధంగా ఇవ్వాలి? గాలికి మొక్కలు విరిగిపోకుండా కర్రపాతి గట్టిగా కట్టుకోవాలి. అంతర్కృషి మరియు నీటి యాజమాన్యం జీడి మామిడిలో చేసుకునే విధానం. జీడి మామిడిలో రైతులు సాధారణంగా అంతర పంటలు, మొదటి తోట నాటిన 4 నుంచి 5 సంవత్సరాల వరకు ఖాళీ స్థలంలో వేరుశనగ, అలసందలు, పెసలు, పసుపు, పైనాపిల్, అల్లం లేదా కూరగాయలను అంతర పంటలుగా పండించుకోవచ్చు. దీనిలో కలుపు నివారణ, వర్షాకాలంలో చెట్ల చుట్టూ కలుపు లేకుండా పాదులను శుభ్రంగా చేసుకోవాలి. నీటిని యాజమాన్యం, జీడి మామిడి సాధారణంగా వర్షాధారంలో పండే పంట అయినప్పటికీ రైతులు నాటిన మొదటి 2-3 ఏళ్ళు ఎండాకాలంలో వారానికి ఒకసారైనా నీరును జీడి మామిడి తోటలకు ఇవ్వాలి. అలాగే పూత మరియు కాపు దశలో జనవరి నుంచి ఏప్రిల్ డ్రిప్ ద్వారా నీరు అందిస్తే దిగుబడి 30% నుంచి 40% వరకు పెరుగుతుంది. ఈ ఎండాకాలంలో తేమ ఆరిపోకుండా చెట్టు పొదల్లో ఎండిన ఆకులు లేదా గడ్డితో మల్చింగ్ విధంగా కప్పుకోవాలి. కత్తిరింపులు మరియు చెట్టు ఆకృతి, జీడి మామిడి తోటలో చెట్టు ఆకృతి నేల నుండి 1 మీటర్ ఎత్తు వరకు ప్రధాన కాండం మీద ఎటువంటి కొమ్మలు రాకుండా చూసుకోవాలి. అలాగే ప్రతి ఏటా ఆగస్ట్ నుండి సెప్టెంబర్ నెలల్లో ఎండిపోయిన, వ్యాధిగ్రస్తమైన మరియు ఒకదానికొకటి అల్లుకుపోయిన కొమ్మలను తొలగించుకోవాలి. తొలగించిన వాటికి బోర్డో పేస్ట్ పూత పూసుకోవాలి. ఈ బోర్డో పేస్ట్ పూతను కొమ్మలు కత్తిరించిన భాగాలకు శిలీంధ్రాలు ఆశించకుండా 10% బోర్డో పేస్ట్ పూసుకోవాలి. ఎరువుల యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సమయ పాలన, ఎరువులను వర్షాకాలంలో ఆగస్ట్ నుండి సెప్టెంబర్ నెలలో తగినంత తేమ ఉన్నప్పుడు చేసుకోవాలి. మొదటి సంవత్సరం మోతాదులో భాగంగా చెట్టుకు 10 కిలోల పశువుల ఎరువుతో పాటు 250 గ్రాముల యూరియా, 350 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ మరియు 120 గ్రాముల MOPని వేసుకోవాలి. పూర్తిస్థాయి మోతాదులో భాగంగా అంటే 5వ సంవత్సరం నుంచి ప్రతి చెట్టుకు 50 కిలోల పశువుల ఎరువు, 1 కిలో యూరియా, 1.25 కిలోల సూపర్ ఫాస్ఫేట్, అలాగే 400 గ్రాముల పొటాష్ ఎరువులను వేసుకోవాలి. ఎరువులు ఏ విధంగా వేసుకోవాలి అంటే, చెట్టు మొదలకు 1.5 మీటర్ల దూరంలో గుండ్రంగా పాదు చేసి ఎరువులను వేసి మట్టితో కప్పుకొని సాగు చేసుకోవాలి. వాలుగా కోయడం, వర్షపు నీరు కాండంపై నిలవకుండా ఉండడానికి పదునైన రంపంతో కొద్దిగా వాలుగా కత్తిరించుకోవాలి. పనిముట్ల శుభ్రత చేసుకోవాలి. ఈ పనిముట్లను వ్యాధులు వ్యాపించకుండా కత్తిరింపుకు వాడే రంపాలను తగిన క్రిమిసంహారాలతో శుభ్రం చేసుకోవాలి. కత్తిరింపుల తర్వాత యాజమాన్యం జీడి మామిడిలో ఏ విధంగా చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గాయాలకు మొదటిగా చికిత్స చేసుకోవాలి. కత్తిరించిన వెంటనే ఆ భాగంపై 10% బోర్డో పేస్ట్ను లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ను పూసుకోవాలి. ఇలా పూసుకోవడం వలన మనకి పురుగు

నుంచి సంరక్షణ కలుగుతుంది. ఏ విధంగా అంటే, మనకి జీడి తోటలో కాండం తొలిచే పురుగు గుడ్లు పెట్టకుండా కాండానికి లీటర్ నీటికి 5 గ్రాముల కార్బరిల్ పొడి కలిపి పూసుకోవాలి. కొత్త చిగుళ్ళు దీనివల్ల మనకి ఏ విధంగా వస్తుంది? కత్తిరించిన 30 నుండి 40 రోజుల్లో కాండం నుంచి అనేక కొత్త చిగుళ్ళు వస్తాయి. కొమ్మలు ఎంపిక చేసుకునే విధానం, వచ్చిన చిగుళ్ళలో ఆరోగ్యంగా ఉన్న 3 నుంచి 4 బలమైన కొమ్మలను 4 వైపులా పెరిగేలా ఉంచుకొని మిగిలిన వాటిని తీసివేయాలి. ఆకృతిని ఏ విధంగా ఇవ్వాలి? ఎంపిక చేసిన కొమ్మలను నిలువుగా కాకుండా పక్కలను విస్తరించేలా శిక్షణ ఇవ్వాలి. ఎరువులను యాజమాన్యం చేసుకోవడం ఏ విధంగా చేయాలి? కొత్త కొమ్మలు బలంగా పెరగడానికి ప్రతి చెట్టుకు సిఫార్సు చేసిన మోతాదులో పశువుల ఎరువు, నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను వేసుకోవాలి. కలుపు నివారణ కూడా, మనం చెట్ల చుట్టూ లేకుండా పాదాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే అంతర పంటలు, మొదటి ఏడాది ఖాళీ స్థలంలో వేరుశనగ లేదా కూరగాయలు వేసుకొని అదనపు ఆదాయం పొందుకోవచ్చు. వేగవంతమైన దిగుబడి కూడా మనకి. కొత్త మొక్కలు నాటితే కాపు రావడానికి 5 ఏళ్ళు పడుతుంది, కానీ పునరుద్ధరించిన చెట్ల నుంచి 2వ సంవత్సరం నుంచే వాణిజ్య దిగుబడిని మనకి వస్తుంది. బలమైన వేరు వ్యవస్థ మన జీడి తోటలకి ఏ విధంగా వస్తుంది? పాత చెట్టు వేర్లు భూమిలో బలంగా విస్తరించి ఉండడం వలన పోషకాలను వేగంగా గ్రహించి కొత్త కొమ్మలు త్వరగా కాపుకు వస్తాయి. ఆడపూల సంఖ్య కూడా ఈ జీడి పునరుద్ధరణ చేసుకోవడం వలన పెరుగుతుంది. కత్తిరింపుల వలన చెట్లలో హార్మోన్ల సమతుల్యత ఏర్పడి ఆడపూల శాతం గణనీయంగా పెరుగుతుంది. అలాగే కొత్తగా పునరుద్ధరించిన కొమ్మలకు కాసే జీడి గింజలు పాత వాటి కంటే లావుగా బరువుగా కూడా ఉంటాయి. దీనివల్ల రైతులకు నాణ్యత లభించి గింజల నాణ్యత పెరగడం వలన, పరిమాణం పెరగడం వలన మార్కెట్లో వ్యాపారుల నుంచి మంచి ధర కూడా వస్తుంది. సూర్యరశ్మి మరియు సస్యరక్షణ ప్రయోజనాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. వెలుతురు ప్రసవరణ, చెట్టు పరిమాణం తగ్గడం వలన లోపలి భాగాల వరకు సూర్యరశ్మి గాలి బాగా తగిలి పూత ఎండకుండా ఉంటుంది. దీనివల్ల తేయాకు దోమ నివారణను చేసుకోవాలి. చెట్లు తక్కువ ఎత్తులో ఉండడం వలన అత్యంత ప్రమాదకరమైన తేయాకు దోమ నివారణకు మందులు పిచికారీ చేయడం సులువుగా ఉంటుంది. పిచికారీ చేయడం వల్ల మనకి ఖర్చు కూడా తగ్గుతుంది. ఏ విధంగా అంటే, మనం జీడి పునరుద్ధరణ చేయడం వల్ల మందులు వృధా తగ్గి తక్కువ శ్రమతో సమర్థవంతంగా సస్యరక్షణ చర్యలను చేపట్టవచ్చు. అలాగే జీడి పునరుద్ధరణ వల్ల కాండం తొలిచే పురుగు కూడా అదుపులో ఉంటుంది. దెబ్బతిన్న పాత కొమ్మలను తొలగించడం వల్ల తోటలో కాండం తొలిచే పురుగు ఉధృతి తగ్గుతుంది. జీడి పునరుద్ధరణ వల్ల మనకి పెరిగే ఆర్థిక ప్రయోజనాలు మరియు ఉత్పాదకత, దిగుబడి పెరుగుదల శాతం దాదాపుగా 30 నుంచి 40% వరకు లభిస్తుంది. 3వ సంవత్సరం నుంచి ఎకరాకు సాధారణ పాత తోట కంటే 30 నుంచి 40% దిగుబడి లభిస్తుంది. కోత కోయడం కూడా రైతులకు సులభంగా ఉంటుంది. ఎందువలన అంటే, చెట్లు చిన్నగా ఉండడం వలన జీడి పిక్కలను సేకరించడం మరియు పర్యవేక్షించడం సులువుగా ఉంటుంది. అలాగే రైతులకు ఖర్చు ఆదా కూడా తగ్గుతుంది. తోటను పూర్తిగా నరికి కొత్తగా నాటడానికి అయ్యే ఖర్చు సమయం మరియు శ్రమ చాలా వరకు ఆదా అవుతుంది. తోట ఆయుష్ కూడా పెరుగుతుంది. ఏ విధంగా అంటే, జీడి పునరుద్ధరణ వల్ల పాత తోట ఉత్పాదకతను మరో 10 నుండి 12 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. స్థిరమైన ఆదాయం కూడా ఈ జీడి పునరుద్ధరణ వల్ల లభిస్తుంది. పాత తోటల్లో వచ్చే నష్టాల నుండి రైతులు గట్టెక్కి ప్రతి ఏటా స్థిరమైన నికర లాభాలను ఆర్జించవచ్చు. భూమి వినియోగం కూడా ఉంటుంది. తక్కువ విస్తీర్ణంలోనే గరిష్ట దిగుబడిని సాధించి భూమి యొక్క ఉత్పాదక సామర్థ్యాన్ని పూర్తిగా వాడుకోవచ్చు. జీడి మామిడిలో మనం పునరుద్ధరణ చేసే భాగంగా మనం మొదటిగా రైతు సస్యరక్షణ చర్యలను చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సస్యరక్షణ చర్యల్లో జీడి మామిడిలో చేయడం వల్ల అధిక దిగుబడులు సాధించడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. జీడి మామిడి మన భారతదేశంలో మరియు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక ముఖ్యమైన వాణిజ్య తోట పంట. తక్కువ సారవంతమైన నేలల్లో కూడా ఇది తట్టుకొని పెరుగుతుంది.

సరైన సస్యరక్షణను చేపట్టకపోతే దాదాపుగా 30% నుండి 50% వరకు దిగుబడి నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. సస్యరక్షణ ఆవశ్యకత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. నాణ్యమైన దిగుబడి రైతులకు లభిస్తుంది. ఎందువల్ల అంటే పురుగులు మరియు తెగుళ్ళు ఉధృతి తగ్గితేనే నాణ్యమైన జీడిపప్పు మరియు జీడి యాపిల్ లభిస్తాయి. ఆర్థిక లాభాలు కూడా రైతులకు సమగ్ర యాజమాన్యం ద్వారా ఖర్చు తగ్గి నికర ఆదాయం పెరుగుతుంది. చెట్ల ఆయుర్దాయం, ముఖ్యంగా కాండం తొలచు పురుగు వంటి ప్రమాదకరమైన కీటకాల నుండి వృక్షాలను రక్షించుకోవడం ద్వారా తోట ఆయుర్దాయం పెరుగుతుంది. జీడి మామిడిలో ప్రధానంగా ఆశించే చీడపీడల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జీడి మామిడిలో ప్రధానంగా ఆశించే పురుగులు తేయాకు దోమ, కాండం తొలచు పురుగు, అలాగే ప్రధాన తెగుళ్ళు కొమ్మకుళ్ళు, బూడిద తెగులు, పూత మరియు కాయకుళ్ళు తెగులు. ఇప్పుడు మనం జీడి మామిడిలో ప్రధానంగా వచ్చే పురుగుల గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిగా తేయాకు దోమ. ఈ తేయాకు దోమ ఉధృత కాలం అక్టోబర్ నుంచి మార్చి వరకు ముఖ్యంగా పూత మరియు పిండ దశలో ఎక్కువగా ఉంటుంది. దీని లక్షణాలు మరియు నివారణ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పురుగు యొక్క పిల్ల మరియు పెద్ద పురుగులు లేత కొమ్మలు, ఆకులు, పూత కొమ్మలు మరియు ఎదుగుతున్న పిందెల నుండి రసాన్ని పీల్చుకుంటాయి. రసాన్ని పీల్చిన చోట చాలా విషపూరితమైన లాలజలాన్ని వదలడం వలన ఆ భాగంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. కాలక్రమేణా పూత మొత్తం మాడిపోయి కాలిపోయినట్లుగా కనిపిస్తుంది. దీనివల్ల కాయలు కూడా ఏర్పడకుండా రాలిపోతాయి. దీని నివారణ గురించి, రసాయన యాజమాన్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని నివారణకు పూత దశ ఆధారంగా 3 విడతల కింద మనం పిచికారీ విధాన్ని పాటించాలి. అందులో భాగంగా మొదటి విడత కొత్త చిగురు దశ, అంటే అక్టోబర్ నుంచి నవంబర్లో లాంబ్డా సైహలోత్రిన్ లీటర్కు 0.6 ml కలిపి పిచికారీ చేసుకోవాలి. 2వ విడతలో భాగంగా, అంటే మనకి పూత దశ డిసెంబర్ నుంచి జనవరిలో మొదలవుతుంది కాబట్టి, క్లోరోఫైరిఫాస్ లీటర్కు 20 ml కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. 3వ విడతలో భాగంగా, అంటే కాయ మరియు పింద దశ, ఇది జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో మొదలవుతుంది కాబట్టి దీనికి ఇమిడాక్లోప్రిడ్ లీటర్కు 0.6 ml లేదా ప్రొఫినోఫాస్ లీటర్కు 1.5 ml చొప్పున కలిపి చెట్టు మొత్తం పిచికారీ చేసుకోవాలి. తేయాకు దోమ గాయపరిచిన కొమ్మలపై ఈ శిలీంధ్రం సులభంగా ఆశిస్తుంది. అలాగే దీని నివారణను రైతులు ఏ విధంగా చేపట్టాలంటే తేయాకు దోమ నివారణతో పాటు దీన్ని సమగ్రంగా నియంత్రించాలి. లీటరు నీటికి కార్బన్ డైజిన్ 12% మరియు మ్యాంకోజెట్ 63%, దీన్ని సాఫ్ అని కూడా అంటారు. అది 2 గ్రాములు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. బూడిద తెగులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బూడిద తెగుళ్ళు జీడి తోటల్లో ఆశించినప్పుడు వీటి యొక్క లక్షణాలు ఏ విధంగా కనబడతాయంటే పూత కాడలు లేదా ఆకులు మరియు పిందెలపై తెల్లటి బూడిద వంటి పొడి లాంటి శిలీంధ్ర వృద్ధి కనిపిస్తుంది. దీనివల్ల పూత రాలిపోయి మరియు పిందెలు కరుకుగా మారి ఎదగకుండా ఆగిపోతుంది. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉండే డిసెంబర్ జనవరి నెలల్లో ఇది ఎక్కువగా వస్తుంది. దీని యొక్క నివారణను రైతులు ఏ విధంగా చేపట్టాలంటే తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే లీటర్ నీటికి కరిగే గంధకం, అంటే వెట్టబుల్ సల్ఫర్ను 3 గ్రాములు కలిపి పిచికారీ చేసుకోవాలి. పింక్ తెగులు, దీన్నే కొమ్మకుళ్ళు తెగుళ్ళు అని కూడా అంటారు. వీటి యొక్క లక్షణాలు జీడి మామిడిలో వ్యాపించినప్పుడు ఏ విధంగా కనబడతాయంటే వర్షాకాలంలో పెద్ద కొమ్మలు కతుకుల వద్ద గులాబీ రంగు శిలీంధ్ర పొర ఏర్పడుతుంది. ఆ కొమ్మల పైభాగంలోని ఆకులు ఎండిపోయి కొమ్మలు చనిపోతాయి. దీని యొక్క నివారణను ఏ విధంగా చేపట్టాలంటే ఎండిన కొమ్మలను కత్తిరించిన భాగాలకు బోర్డో మిశ్రమం 1% పేస్ట్లా పూసుకోవాలి. ఇప్పుడు రైతులకు జీడి మామిడిలో సమగ్ర సస్యరక్షణ మరియు వాటి యొక్క క్యాలెండర్ గురించి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. విడివిడిగా మందులు కొట్టే కంటే తోటల్లో ఒక క్రమ పద్ధతిలో సమగ్ర సస్యరక్షణ పాటించడం వల్ల ఖర్చు బాగా తగ్గి ఫలితం బాగుంటుంది. ఈ సమగ్ర సస్యరక్షణలో భాగంగా రైతులు తెలుసుకోవాల్సిన సూత్రాలు ఏమిటంటే, మొదటిగా సాగు పద్ధతులు.

0: రైతులు తోటని ఎల్లప్పుడూ కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అంతర పంటలు వేసుకోవడం వలన మిత్ర పురుగులను ప్రోత్సహించవచ్చు. అలాగే యాంత్రిక పద్ధతులను కూడా రైతులు జీడి తోటలు సాగు చేసేదానిలో వీటిని పాటించాలి. కాండం పురుగు ఆశించిన చెట్లను సకాలంలో గుర్తించి లార్వాలను తీసివేయాలి. అలాగే జీవ నియంత్రణ అంటే కాండం పురుగు నివారణకు బెవీరియా బెస్సియానా వంటి జీవ శిలీంద్ర నాశనాలను ఉపయోగించవచ్చు. తిరగబడుతున్న చీమలు తేయాకు దోమల గుడ్లను తింటాయి కాబట్టి వాటిని రక్షించాలి. మాసాల వారీగా సస్యరక్షణ క్యాలెండర్ ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పంట దశ అంటే కొత్త చిగురు లేదా వర్షాకాలం, ఇది జూన్ నుంచి జూలై నెలల్లో జరుగుతుంది. దీనిలో భాగంగా రైతులు చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు ఏమిటంటే తోటను బాగా దున్నుకొని ఎండిన కొమ్మల్ని కత్తిరించుకొని బోర్డో మిశ్రమాన్ని పూసుకోవాలి. ఎదుగుదల దశ, ఇది ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ నెలల్లో మొదలవుతుంది. దీనిలో భాగంగా రైతులు చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు కాండం తొలచు పురుగు మరియు వాటి యొక్క నివారణ చర్యలు ఇందులో చేసుకోవాలి. అలాగే కొత్త చిగుళ్ళ దశ, ఇది అక్టోబర్ నుంచి నవంబర్ నెలల్లో మొదలవుతుంది. దీనిలో మొదటి విడత పిచికారీ అనేది తేయాకు దోమ నివారణకు మరియు లీఫ్ మైనర్ నివారణకు చేయాలి. అలాగే పూత దశ, ఇది డిసెంబర్ నుంచి జనవరి మాసాల్లో మొదలవుతుంది కాబట్టి దీనిలో భాగంగా రైతులు రెండో విడత పిచికారీని సస్యరక్షణ చర్యల కింద చేసుకోవాలి. ఇందులో తేయాకు దోమ మరియు బూడిద తెగులు నివారణకు చేపట్టాలి. అలాగే పిందె మరియు కాయ దశ, ఇది ఫిబ్రవరి నుంచి మార్చి నెలల్లో మొదలవుతుంది కాబట్టి రైతులు మూడో విడత పిచికారీని కాయకుళ్ళు తెగుళ్ళు మరియు రసం పీల్చే పురుగు నివారణ కోసం సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగుల మందులు పిచికారీలో జాగ్రత్తలు. పిచికారీ సమయంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎప్పుడు కూడా పిచికారీ ఉదయం వేళల్లో 7 గంటల నుండి 11 గంటల లోపు చేసుకోవాలి, లేదా సాయంత్రం వేళల్లో చేయాలి. మధ్యాహ్నం వేళల్లో పిచికారీ చేయరాదు. మిత్ర పురుగుల రక్షణను చేసుకోవాలి. ఈ జీడిమామిడిలో పాలినేషన్ ఎక్కువగా తేనెటీగలు మరియు ఇతర కీటకాల ద్వారా జరుగుతుంది కాబట్టి పూత పూర్తిగా విచ్చుకున్న సమయంలో తీవ్రమైన రసాయన మందుల్ని పిచికారీ తగ్గించుకొని లేదా సాయంత్రం పూట పిచికారీ అనేది చేసుకోవాలి. అలాగే పంట మార్పిడి విధానం, ఒకే రకమైన రసాయనాన్ని ప్రతి విడతల్లో వాడకూడదు. పురుగులకు నిరోధక శక్తి రాకుండా ఉండడానికి మందులను మారుస్తూ ఉండాలి. అయితే ఈ జీడి మామిడి సాగులో సాంప్రదాయ పద్ధతులను స్వస్తి చెప్పి ఆధునిక యాజమాన్య పద్ధతులను మరియు పునరుద్ధరణ చర్యలను చేపట్టడం ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులను సాధించవచ్చని స్పష్టమవుతోంది. రైతులు కేవలం తోటలను నాటడంతోనే కాకుండా నిరంతర నిఘా మరియు శాస్త్రీయ పద్ధతులను పాటిస్తే జీడి మామిడి సాగు అత్యంత లాభదాయకరమైన వాణిజ్య పంటగా మారుతుంది. ప్రభుత్వం మరియు శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన యాజమాన్య పద్ధతులను అవలంబించడం ద్వారా దేశీయ అవసరాలనే కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన జీడిపప్పును ఉత్పత్తి చేసి రైతులు ఆర్థికంగా బలోపేతం కావచ్చు.
1: మీరు ఇంతవరకు జీడి తోటల్లో యాజమాన్య పద్ధతులు, పునరుద్ధరణ వల్ల అధిక దిగుబడులు పొందుట అన్న అంశంపై సీతంపేట ఉద్యానాధికారిని పి జయశ్రీ గారి ప్రసంగం విన్నారు. పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారం.
2: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో భవిష్యత్ తరాల కోసం సముద్ర చేపల వేట నిషేధం, ఈ అంశం గురించిన వివరాలను శ్రీ జీవీఏ ప్రసాద్ అందించగా వింటారు.
3: విశాఖపట్నం క్షేత్రీయ భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ ద్వారా గుర్తించబడిన ఆంధ్రప్రదేశ్ తీరంలోని వివిధ మత్స్య వనరుల అండోత్పత్తి మరియు సంతానోత్పత్తి ప్రక్రియకు సంబంధించిన వివరాలు. భారత ప్రభుత్వము మత్స్య శాఖ విభాగము అనేక సముద్ర మత్స్యజాతుల అండోత్పత్తి మరియు సంతానోత్పత్తి కాలాన్ని పరిగణనలోకి తీసుకొని మత్స్య వనరుల పరిరక్షణ, సమర్థవంతమైన నిర్వహణ మరియు సముద్ర భద్రత కోసం భారతదేశపు ప్రత్యేక ఆర్థిక మండలి ఈఈజెడ్ నందు తూర్పు తీరం వెంబడి 15 నుండి జూన్ 14 వరకు అంటే 61 రోజుల పాటు

0: చేపల వేటపై ఏకరీతి నిషేధాన్ని రూపొందించింది. ఈ కాలంలో మెకనైజ్డ్ మరియు మోటరైజ్డ్ బోట్లు వేటకు అనుమతించబడవు. మత్స్య వనరుల అండోత్పత్తి మరియు సంతానోత్పత్తి కాలంపై వివరణాత్మక సమాచారాన్ని సేకరించడం కోసం భారతీయ మత్స్య పరిశోధనా సంస్థకు చెందిన మత్స్య దర్శిని నౌక మే 2026 మాసంలో భారతదేశపు ఎగువ తూర్పు తీరంలోని ఉత్తరాంశం 17 డిగ్రీలు అలాగే ఉత్తరాంశం 18 డిగ్రీల నడుమ అడుగుబాగుపు మత్స్య వనరుల పరిశోధనలు మరియు అనుశ్రవణం గావించుటకు వినియోగించడమైనది. మత్స్య దర్శిని నౌక సముద్రంలో 10 రోజులు గడిపి 8 రోజులు చొప్పున చేపల వేట కొనసాగించి 31.5 గంటల కాలాన్ని వెచ్చించి సమిష్టిగా 1634 కిలోల చేపలు పట్టుబడ్డాయి. చేపల వేట నిషేధ కాలంలో ఉత్తరాంశం 17 డిగ్రీలు అలాగే ఉత్తరాంశము 18 డిగ్రీలు అనగా విశాఖపట్నం నుండి బావనపాడు వరకు అనేక మత్స్య జాతుల అధునాతన పరిపక్వ దశలో నమోదు చేయబడ్డాయి. ఇది వాటి యొక్క సంతానోత్పత్తి కాలాన్ని సూచిస్తుంది. బయలాజికల్ పారామీటర్లతో పాటు సర్వే సమయంలో కళింగపట్నం మరియు బావనపాడు అధిక మత్స్య సంపద కలిగినటువంటి ప్రాంతములుగా గుర్తించబడ్డాయి. ఒకే వలలో అత్యధిక దిగుబడి 173 కిలోలుగా ఉత్తరాంశము 18 డిగ్రీల 31.4 నిమిషాలు రేఖాంశము 84 డిగ్రీల 26.9 నిమిషాలు భావనపాడు వద్ద 44 మీటర్ల లోతు మండలంలో కారలు, నామాల గులివిందలు, గొరకలు, నల్ల చందువాలు మరియు టేకులు అధిక శాతంలో లభించాయి. ఒకే వలలో అత్యధిక దిగుబడి 122 కిలోలుగా ఉత్తరాంశము 18 డిగ్రీల 19.9 నిమిషాలు రేఖాంశము 84 డిగ్రీల 26.7 నిమిషాలు కళింగపట్నం వద్ద క్షేత్రమునందు 68 మీటర్ల లోతు మండలంలో కారలు, నామాల గులివిందలు, నల్ల చందువాలు మరియు కలివిందలు ముఖ్య జాతులుగా నమోదయ్యాయి. మత్స్య దర్శిని నౌక మే 2026 మాసంలో భారతదేశపు ఎగువ తూర్పు తీరంలోని ఉత్తరాంశం 17 డిగ్రీలు అలాగే ఉత్తరాంశం 19 డిగ్రీలు మరియు రేఖాంశము 83 డిగ్రీలు అలాగే రేఖాంశము 88 డిగ్రీల నడుమ అడుగుబాగుపు మత్స్య వనరుల పరిశోధనలతో పాటు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా సముద్ర క్షీరదాల సర్వే కూడా కొనసాగించడమైనది. ఇది లైన్ ట్రాన్సెక్ట్ పద్ధతి ద్వారా 10 రోజులు సముద్రంలో గడిపి 8 రోజులు సర్వేను కొనసాగించి 77 గంటల కాలాన్ని వెచ్చించి 34 నుండి 2300 మీటర్ల లోతు మండలంలో సుమారు 1018 డాల్ఫిన్లు వీక్షించడం జరిగినది. ఇందులో స్పిన్నర్ డాల్ఫిన్ల సంఖ్య అధికముగా ఉండటంతో పాటు బాటిల్ నోస్ డాల్ఫిన్.
1: వ్యవసాయ సమాచారం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
5: సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంశం గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి.
6: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మాధవనేని రఘునందన్ రావు గారు. వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వృత్తిరీత్యా న్యాయవాది, సెంట్రల్ యూనివర్సిటీలో మానవ హక్కుల్లో పీజీ డిప్లొమా చేశారు, ప్రముఖ పత్రికలో న్యూస్ కాంట్రిబ్యూటర్గా పనిచేస్తారు.

0: చేశారు. మాధవనేని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్యా గారు ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, వాటి వివరాలు తెలియజేయండి.
1: సో చాలామంది చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్నటువంటి తరుణంలో ఈ దేశ అవసరాలు, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావాల్సినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభించినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి సూర్య గారు ముఫ్తి బిజిలీ యోజన. సో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, లేకపోతే ఈ షాప్ అయితే ఫ్రీ వస్తుంది, ఆ కులములకు అయితే ఫ్రీ ఇస్తామని ఇట్లా కొన్ని ఉచిత పథకాలని ప్రవేశపెట్టినారు. దాని బదులు పిల్లలకి ఉచితాలని అలవాటు చేసే బదులు, ఉదాహరణకు ఒక చిన్న సామెత, నేను టీచర్గా పనిచేసినప్పుడు చెప్పేవాడిని, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి చేపలు బాగా వండి దాన్ని ఒలిసి ములు లేకుండా అన్నీ చేసి తిను తిను బిడ్డ అని పెట్టడం నేర్పిస్తూ ఉన్నారు. రేపు పొరపాటున పేరెంట్స్కి ఏమైనా అయింది అనుకోండి, ఆ పిల్లడికి చేప ఎట్లా పట్టాలి, చేప ఎట్లా ఒలవాలనేది తెలియదు. కాబట్టి మేము అట్లా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇల్లు తన ఇంటిపైన ఉన్నటువంటి ఆర్సీసీ స్లాబ్ పైన కానీ, లేదా పెంకుటిల్లు అయితే ఇంటి అనుకున్నటువంటి ఓపెన్ స్పేస్లో కానీ సోలార్ పల్కల్ని బిగించుకొని ఆ ఇంటి అవసరాలు తీర్చుకునేటందుకు సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించడం, దీన్ని జనాలలోకి తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు పల్లెటూర్లలో ప్రజలు ముందుకొస్తూ ఉన్నారు. 1 కిలోవాట్ వరకు అయితే సుమారు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వరకు అయితే మాక్సిమంగా 78,000 రూపాయలని సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకులు ప్రోగ్రామింగ్ చేసి బ్యాంక్ లోన్ రూపం లోపల కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఎవరో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే బదులు మనము ప్రకృతి నుంచి వస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఎనర్జీగా మార్చుకొని వాడుకోవడం వల్ల రేపు పొల్యూషన్ తగ్గుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ ఇప్పుడు బొగ్గు గనులు పెట్టి సింగరేణి పేరిట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద కిలోమీటర్లు తవ్వి బొగ్గు తీసి ఆ బొగ్గులోంచి కరెంటు తయారు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయకుండ్రి, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు లేదా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంటిపైన మీ ఇంటి అవసరాలకు సరిపడేన్ని సోలార్ విద్యుత్ పలకల్ని బిగించుకుంటే మీరు వద్దన్నా, మీ కష్టమున్నా ఇష్టమున్నా పొద్దున 6 గంటలకు వస్తాడు సూర్య భగవానుడు, రాత్రి 6 ఇంటి దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంట్ రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది. కాబట్టి యుల్ గెట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యు ఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు, బట్ పల్లెటూళ్ళలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తూ ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు కుప్పకూలిపోతా ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంత 150 కోట్ల మంది ప్రజలుండి కూడా నిలబడగలుగుతూ ఉంది. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేకపోయినప్పటికీ వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఒక్క మాట సోలార్ కార్ల వైపు లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మనం మూవ్ కావాలని నరేంద్ర మోడీ గారు ఒక థాట్ ప్రాసెస్ని దేశ ప్రజల ముందు ఉంచితే ఈరోజు ఇంటికి ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. 2026 డిసెంబర్ 31 వరకు నేను ఓపెన్గా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నా, ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ వాహనం వచ్చేటువంటి పరిస్థితికి ప్రజలు మారుతూ ఉన్నారు. కరోనా వస్తే భారతదేశం వాళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకి ఏం తెలియదు అన్న కాడి నుంచి అరే మేమే అన్ని చేసుకోగలుగుతాం, మేమే నిలబడగలుగుతాం, మేమే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పుకోవడానికి సూర్య గారు ముఫ్తి బిజిలీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని ముందు చూపుతో చేస్తారు, ఆలోచించి చేస్తారు. పర్యావరణ హితం ఉంది, దానివల్ల బొగ్గు బావుల తవ్వకం తగ్గుతుంది, ఓపెన్ మైనింగ్ తగ్గుతుంది, రకరకాలైనటువంటి అంశాల పట్ల మనకు లాభం జరుగుతుంది అని ఆలోచించారు. కాబట్టి ప్రజలు ఈ పథకం లోపల కొంత తమ ఇంట్లోంచి పెట్టుకొని ఈ పథకం వైపు ప్రజలు మూవ్ అవుతారు.
0: ఎంపీ గారు, ఈ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
1: 2024 ఫిబ్రవరి లోపల నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినారు. 2027 వరకు 1 కోటి గృహాల మీద ఈ సోలార్ పలకలు పెట్టి వాళ్ళంతల వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి దిశగా ప్రజల్ని మార్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వారి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మోడీ గారు ఎంత గొప్పగా అయితే ఈ స్కీమ్ గురించి ఆలోచించినారు, ఎంత గొప్పగా అయితే డిజైన్ చేసినారు, అంతే గొప్పగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది.
0: ఈ యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది?
1: రిన్యూవబుల్ ఎనర్జీ అని, మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని, పునరుత్పాదక శక్తి అని. మనం ఇంతకుముందు నీళ్ళ నుంచి కరెంటు తయారు చేసేటోళ్ళం, బొగ్గు నుంచి కరెంటు తయారు చేసేటోళ్ళం, కానీ ఇప్పుడు విండ్, మామూలుగా గాలిలోంచి విద్యుత్ని తయారు చేసుకోవడానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే రకంగా సోలార్ నుంచి ఎట్లా తయారు చేసుకోవాలి, దీస్ ఆర్ కాల్డ్ రిన్యూవబుల్ ఎనర్జీస్. ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని ఇంకొక రూపంలోకి మార్చి దాన్ని కరెంటుగా మార్చుకొని మన నిత్యావసరాలకి మార్చుకుంటా ఉన్నాం. దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని ఒక కొత్త శాఖను పెట్టి వారి ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు.
0: ప్రధానమంత్రి

0: సూర్య గారు, ముఫ్తీ బిజిలీ యోజన యొక్క మొత్తం ఖర్చు ఎంత అండి?
1: సుమారు బడ్జెట్ లోపల కేటాయించింది 75,000 కోట్ల రూపాయలని మొన్న బడ్జెట్ లోపల భారత ప్రభుత్వం కేటాయించింది. అంటే మీరు ఆలోచించాలి, దాదాపు 1/4 ఆఫ్ ద అమౌంట్ని బడ్జెట్ అమౌంట్ లోపల 1/4 ఆఫ్ ద అమౌంట్ని మినిస్ట్రీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీకి మంజూరు చేసింది భారత ప్రభుత్వం. అంటేనే భవిష్యత్తులో భారతదేశ ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఏసీ లేని ఇల్లు లేకుండా మారుతుంది, కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేనటువంటి పరిస్థితుల్లోకి వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నీళ్లు బొగ్గు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఉపయోగించుకుంటూనే ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు బాధపడకుండా ఉండడానికి రిన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంటు ఉత్పత్తి చేయడం, మీరు వేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ పల్కలు పెట్టుకుంటున్నారు, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయనే 5 లక్షలు ఖర్చు పెట్టుకొని సోలార్ ప్లేట్లు పెట్టుకోలేడా? తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2,000 పెన్షన్, 1,000 రూపాయల పెన్షన్ కంటే ఇంటెనక పెరడు ఉందనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిరనుకోండి, ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ హౌ వీ షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగారు ముఫ్తీ బిజిలీ యోజన. ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఓట్ల కోసం అడుగుతలేం మేము. ఇది పర్యావరణ హితం, దేశ హితం, ఆ కుటుంబ హితాన్ని కోరుకొని తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి ప్రజలు వాలంటరీగా ఈ పథకం లోపల ముందుకొచ్చి జాయిన్ అవుతాం.
0: ఎంపీ గారు, లాభాలపై సబ్సిడీ ఎంత ఇస్తున్నారు?
1: సి ఇన్స్టాలేషన్ అప్పుడు మేము ఇస్తుంది 1 కిలోవాట్కి 30,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, ఇందాకే చెప్పినట్టు 2 కిలోవాట్లు అయితే 60,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మాక్సిమంగా ఒక కుటుంబం 3 పెట్టినా 4 కిలోవాట్లు పెట్టుకున్నా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పర్ హౌజ్ ఒక హౌజ్ హోల్డ్కి 78,000 రూపాయలని సబ్సిడీ రూపంలో ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తా ఉన్నాం. ప్రజలు ముందుకొచ్చి ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ ఆదరించి ముందుకు పోతే అవసరాలని బట్టి ఆ రోజున్న పరిస్థితులను బట్టి అవసరమైతే సబ్సిడీని పెంచడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
0: ఈ పథకం యొక్క వర్ధమాన ప్రయోజనాలు ఏమిటి?
1: సరే, నేను ఇందాకే చెప్పినాను, నేను 200 యూనిట్లు హెయిర్ కటింగ్ సెలూన్కి ఫ్రీగా ఇస్తా, నేను 200 యూనిట్లు డ్రై క్లీనింగ్ షాప్కి ఫ్రీ ఇస్తా అని ఓట్లు అడుక్కునే స్థితిలోంచి ప్రజలని సెల్ఫ్ సస్టైనబిలిటీ వైపు మీ కాళ్ళ మీద మీరే నిలబడి ఎవరో నాకు భిక్షిచ్చేదేంది, నా ఇంటి మీద నేను 4 సోలార్ పలకలు పెట్టుకొని నేను 300 యూనిట్ల వరకు కరెంటుని తయారు చేసుకుంటే వాళ్ళు ఇచ్చే 200 యూనిట్లు నాకెందుకు అని సెల్ఫ్ సస్టైనబిలిటీ ఆత్మ గౌరవంతో బతకడానికి ఒక కుటుంబానికి అవసరమైనటువంటి ఒక వేని చూపించడంతో పాటు మీకు కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు, పర్యావరణ హితం ఉంటుంది. బేసికల్గా కావాల్సింది భారతదేశానికి టెంపరేచర్ ఇప్పుడు 46, 48, 50కి వస్తుంది అని చెప్తా ఉన్నాం. ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది కొత్త మార్గం అవుతుంది. అటువైపు ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
0: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజనకు ఎవరు అర్హులు?
1: సి అందరు అర్హులు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దానికి అర్హుడు. ఎందుకని చెప్తానో, భారతీయుడు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానికి అర్హుడు. పక్క దేశంకి వెళ్ళిచ్చి ఇల్లీగల్గా ఇమిగ్రెంట్ అయ్యి ఇప్పుడే ఏదో దొంగ రేషన్ కార్డు తీసుకొని ఇది చేసుకుంటామంటే కుదరదు. దానికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేకపోతే ఇంటి వెనకాల ఇంత ఓపెన్ స్థలం ఉండాలి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇది పూర్తిగా ఈ దేశం కోసం 2047 వికసిత భారత్ అనే లక్ష్యంలో భాగంగా ఎవరు కరెంట్ ఇచ్చినా, ఎవరు పెట్రోల్ ఇచ్చినా, ఎవరు డీజిల్ ఇచ్చకున్నా ఈ దేశంలో మేము మా కాళ్ళ మీద మేమే నిలబెడతామనేటువంటి ఒక గొప్ప స్థాయికి దేశ ప్రజలు మౌల్డ్ అవ్వడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ఎక్కువ కిలోవాట్లు ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేస్తే మీకు నెలవారు ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఎండకపోకుండానే మీరు ఇంట్లో పైసలు సంపాదించుకోవడానికి అవకాశం.
0: ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
1: సి జాతీయ పోర్టల్, దీనికి ఒక పోర్టల్ ఉంది సార్. ఏ స్టేట్ కా స్టేట్ ఒక డిస్కమ్ ఏర్పాటు చేసినారు. దాని ద్వారా మీరు ఎక్కడికక్కడ అప్లికేషన్స్ని ఆన్లైన్లో పెట్టవచ్చు, లేదా మీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము మా ఇంటి మీద సోలార్ పలకలు పెట్టుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ కూడా దీన్ని గైడ్ చేస్తాడు. అట్లా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లోకల్గా ఉండేటువంటి బ్యాంకులు కూడా వచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా దరఖాస్తు ఫామ్లు నింపిపోవడానికి అని చెప్పి ముందుకు వస్తూ ఉన్నాం.
0: ప్రస్తుతం ఈ పథకం కింద ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?
1: దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటికే దీన్ని ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా వీఆర్ ఎంకరేజింగ్, నేను ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయినా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, గ్రామాల లోపల ఉండేటువంటి పబ్లిక్ని అందరినీ ఇచ్చేస్తూ ఉన్నాం. 26.38 లక్షల అప్లికేషన్లు నేషనల్ పోర్టల్ కింద ఎన్రోల్ అయి ఉన్నాయి ఇప్పటివరకు.
0: మాధవనేని రఘునందన్ రావు గారు, సూర్యమిత్ర శిక్షణ అంటే ఏమిటి?
1: అంటే ఇప్పుడు సోలార్ కరెంట్ ఎట్లా వస్తుంది అంటే ఆ సోలార్ ప్యానల్ని ఫిట్ చేయాలి. సోలార్ ప్యానల్ని తయారు చేయడం ఒక ఎత్తు, తీసుకొచ్చి బిల్డింగ్ మీద ఫిట్ చేయడం ఒక ఎత్తు, దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, దాన్ని ఎట్లా వాడుకోవాలనేది ఇంకొకటి. వీటికి అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడానికి స్కిల్ ఇండియా కింద కొత్తగా కార్మికులని తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళకే సూర్యమిత్ర శిక్షణ పేరిట వాళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం లోపల యువకులు నిరుద్యోగులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. దేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నిరుద్యోగులకి సోలార్ ప్యానల్స్

0: తయారు, బిగింపు, ఇంట్లలో దాన్ని ఎట్లా వాడటం నేర్పించాలనే దానికోసం అని చెప్పి దాదాపు 30,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుగా అడుగులు పడ్డాయి.
1: ఈ యోజన యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి?
0: అంటే ఇంటికి వచ్చేటువంటి కరెంటు బిల్ని తగ్గించడం, ఎన్విరాన్మెంట్ని కాపాడడం, సూర్యుడి నుంచి ఫ్రీగా వస్తున్నటువంటి సూర్యకిరణాలని ఒడిసిపట్టి వాతావరణం లోపల పెరుగుతున్నటువంటి అల్ట్రావైలెట్ రేస్ని తగ్గించి సోలార్ ద్వారా విద్యుత్ రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: ఇంతవరకు మీరు పీఎం సూర్యఘర్ ముఫ్తి బిజిల్ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం.

0: నీ స్నేహం చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట విన్నారు. సంగీతం ఆర్పి పట్నాయక్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. స్వరమాలిక. చిత్రగీతాలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్ని అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: కార్యక్రమంలో ముందుగా ఒంటరి చిత్రం నుండి ఎస్పీ చరణ్ కల్పన పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: స్వరమాలిక చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత సంతోషం చిత్రం నుండి రాజేష్, ఉషా పాడిన పాట వింటారు. సంగీతం ఆర్పి పట్నాయక్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఆటా చిత్రం నుండి కార్తిక్, కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

స్వరమాలికలో చివరిగా వినండి. కలేజా చిత్రం నుండి హేమచంద్ర, శ్వేతామోహన్ పాడిన పాట వింటారు. సంగీతం మణిశర్మ.

ఇంతవరకు మీరు స్వరమాలిక చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రపంచం హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోందని, ఈ పరివర్తనకు భారతదేశం కీలకంగా దోహదపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే దేశ భద్రత అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. మత్స్య జల వనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను

0: ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, రహదారి, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన ఈ కార్యక్రమాలు అభివృద్ధిని వేగవంతం చేస్తాయని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయని అన్నారు. పర్యావరణ దినోత్సవం రోజున దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటైన సూరత్లో ఉండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచం క్రమంగా హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోంది అన్న ప్రధానమంత్రి, ఈ పరివర్తనకు భారతదేశం చురుకుగా దోహదపడుతోందని పేర్కొంటూ,
1: आज भारत की रिन्यूएबल कैपेसिटी 250 गीगावाट है. हमारे देश में कभी मेगावाट से आगे सोचा ही नहीं जाता था. आज गीगावाट की चर्चा हो रही और इसमें 50 गीगावाट का योगदान अकेले गुजरात का है. यानी देश की ग्रीन एनर्जी का पांचवा हिस्सा अकेला गुजरात प्रोड्यूस करता है.
0: సంపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే ముందుగా దేశాన్ని సురక్షితంగా, భద్రంగా ఉంచడం అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. త్రిపురలోని భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న లంకమురా బోర్డర్ అవుట్పోస్ట్ వద్ద జరిగిన ప్రహరి సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు, పశువుల స్మగ్లింగ్, మానవ అక్రమ రవాణా వంటి ముప్పులను పూర్తిగా నిర్మూలించాల్సి ఉందని స్పష్టం చేశారు. నకిలీ కరెన్సీ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే అన్ని ప్రయత్నాలను అడ్డుకోవడం కూడా కీలకమని వ్యాఖ్యానించారు. సరిహద్దు స్మగ్లింగ్, చొరబాట్లను ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ఖరారు చేస్తోందని అమిత్ షా వెల్లడిస్తూ,
2: ऐसी स्मार्ट सुरक्षा ग्रिड बनाने का काम अब भारत सरकार ने हाथ में लिया है. मैं स्मार्ट बॉर्डर की परिकल्पना जब रखता हूं तब मवेशी तस्करी से लेकर हर प्रकार की तस्करी स्मार्ट बॉर्डर को परिकल्पना में समाहित होती है. ये सभी चीजों से देश को सुरक्षित करना चाहिए और मैं मानता हूं कि हम सब की साझी जिम्मेदारी है.
0: భారతీయ రిజర్వు బ్యాంక్ ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండోసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రెండవ ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ఈరోజు ప్రకటిస్తూ, స్వల్పకాలిక రెపో రేట్ను 5.25% వద్ద కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను ఆర్బీఐ 6.9% నుండి 6.6% తగ్గించింది. అదేవిధంగా సిపిఐ ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని కూడా 4.6% నుంచి 5.1% పెంచింది. కాగా రెపో రేట్ను 5.25% యథాతథంగా ఉంచాలన్న ఆర్బీఐ నిర్ణయం వృద్ధిని, వ్యాపార సెంటిమెంట్లను బలోపేతం చేస్తుందని పారిశ్రామిక సంస్థ అసోచామ్ పేర్కొంది. పాకిస్తాన్ ఆక్రమిత భూభాగాల్లోని గిల్గిట్ బాల్టిస్తాన్ అసెంబ్లీకి సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలన్న ఆ దేశ ప్రణాళికలపై భారత్ తీవ్ర నిరసన తెలిపింది. గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంతో సహా జమ్మూకాశ్మీర్, లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలన్నీ భారతదేశంలో అంతర్భాగమని భారత్ తన వైఖరిని పునరుద్ఘాటించింది. పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగాల్లో నెలకొన్న మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేత, ఆర్థిక దోపిడీ వంటి సమస్యలను ఇటువంటి ప్రయత్నాల ద్వారా ఆ దేశం కప్పిపుచ్చలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. మత్స్య జల వనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగిన సీఫుడ్ ఎక్స్పోర్ట్స్ జాతీయ సెమినార్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాస్వాన్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆక్వా రంగంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాల్సిన అవసరముందన్నారు. ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన సీఫుడ్ బ్రాండ్గా భారతదేశాన్ని నిలబెట్టాలని పేర్కొంటూ,
3: Prime Minister Narendra Modi's vision of Viksit Bharat 2047 being actually implemented with the whole of the government approach, breaking down silos or departments with the state, the fisheries ministry, commerce ministry, food processing ministry, aviation ministry,

0: all working as one team with one goal, and that goal is to make our fishermen, our farmers, our exporters reach the world, reach the skies, and achieve, make India the envy of the entire world.
1: పర్యావరణ పరిరక్షణ చర్యలలో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాతో కలిసి నగర వ్యాప్తంగా 18 నమో ఆక్సిజన్ పార్కులను ప్రారంభించారు. అలాగే ఏక్ పేడ్ మా కే నామ్ ప్రచారంలో భాగంగా పలు పర్యావరణ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, వాతావరణ మార్పు, జీవ వైవిధ్య నష్టం, భూక్షయం అనే మూడు ప్రధాన పర్యావరణ సవాళ్లను నేడు మానవాళి ఎదుర్కొంటోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ సౌర విద్యుత్ సామర్థ్య పెంపులో ప్రపంచంలో అగ్రగామి దేశాలలో ఒకటిగా నిలవడం, పీఎం సూర్యఘర్ యోజనను అమలు చేయడం, అంతర్జాతీయ సౌర కూటమిని స్థాపించడం వంటి మైలురాళ్లను సాధించిందని కేంద్ర మంత్రి వివరించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధతను మరింత బలోపేతం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమం పోస్టులో, ప్రకృతితో సామరస్యంగా జీవించాలని మన దేశ నాగరికత విజ్ఞానం బోధిస్తోందని పేర్కొన్నారు. వనరులను వివేకవంతంగా పంచుకోవాలని, సకల జీవులను రక్షించాలని తమిళ సాహిత్య గ్రంథం తిరక్కురళ్ సూచిస్తోందని, సుస్థిరత అన్ని జీవరాశుల పట్ల కరుణ అనేవి ప్రాథమిక విధులని ఇది మనకు గుర్తు చేస్తుందని ఆయన అన్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ జమ్మూలోని కన్వెన్షన్ సెంటర్లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆర్ఎంసీని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఈ కొత్త ఆర్ఎంసీ జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్లకు వాతావరణ సూచన సేవలను బలోపేతం చేస్తుందన్నారు. వాతావరణ అంచనా, పర్యవేక్షణ, విపత్తుల సంసిద్ధతను మెరుగుపరిచేలా ఈ కేంద్రం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయబడిందని పేర్కొన్నారు. ఉత్తర్ప్రదేశ్లోని బలియాలో జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం సుర్హాతాల్ను దేశపు 100వ రామ్సర్ సైట్గా ప్రకటించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. సహజ పరిసరాలను, ప్రత్యేకించి చిత్తడి నేలలను పరిరక్షించడంలో భారతదేశ నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని స్పష్టం చేశారు. ఈ చిత్తడి నేల వైవిధ్య భరితమైన పక్షి జాతులతో సమృద్ధిగా ఉంటూ అనేక వలస పక్షులకు, స్థానిక పక్షులకు నెలవుగా నిలుస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అవగాహన కార్యక్రమాల ద్వారా చిత్తడి నేలల పరిరక్షణ, పునరుజ్జీవన ప్రయత్నాలు దేశంలో గణనీయంగా పెరిగాయన్నారు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు రానున్న తరాలకు పచ్చని భవిష్యత్తును అందించడంలో ఈ ప్రయత్నాలు కీలక పాత్ర పోషిస్తాయని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచం హరిత భవిష్యత్ దిశగా పురోగమిస్తోందని, ఈ పరివర్తనకు భారతదేశం కీలకంగా దోహదపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే దేశ భద్రత అత్యంత ఆవశ్యకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోందని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. మత్స్య జలవనరుల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి నూతన ఆవిష్కరణలను స్వీకరించవలసి ఉందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చిత్రగీతం వింటారు. ఆంధ్రుడు చిత్రం నుండి శ్రేయా ఘోషల్ పాడిన పాట వింటారు. సంగీతం కళ్యాణి మాలిక్.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. హిందీ ఆంగ్ల భాషల్లో వార్తా ప్రసారాలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం వింటున్నారు. తర్వాత వినండి మోహనరామ, మోహనరాగం, ఆదితాళం, శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి ముట్నూరి జలజాక్షి గానం విన్నారు. వయోలిన్ శ్రీ ముట్నూరి శ్రీనివాస నరసింహమూర్తి, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10:48. ఆపాద మధురాలు, అలనాటి మధుర గీతాలు వింటారు. ముందుగా గులేబా కావలి చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

చివరిగా వినండి, గుడిగంటలు చిత్రం నుండి పిబి శ్రీనివాస్, పి సుశీల పాడిన పాట. సంగీతం నారాయణరెడ్డి.

మీరు ఇంతవరకు ఆ పాత మధురాలు, అలనాటి మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజని, 6:35 పొలం పనులు కార్యక్రమంలో పశువులు, టీకాలు అన్న అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం వింటారు. ఏడు గంటల 15 నిమిషాలకు ఉదయ సమీరాలు కార్యక్రమంలో ముందుగా నేటి మాట, అనంతరం 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన శ్రోత రచయిత శ్రీ బిఎల్ నర్సయ్య ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు. కార్యక్రమంలో చివరిగా లలిత సంగీతంలో 90 వసంతాల ఆకాశవాణి జాతీయోత్సవాల్లో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం ఆధ్వర్యంలో మే 15వ తేదీన స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు గారి సంగీత నిర్వహణలో జరిగిన అలనాటి మధురభావ గీతాల కార్యక్రమం నుంచి కొన్ని గీతాలు వింటారు.

8:30 కాకినాడ జిల్లా సమాచార లేఖను వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో శ్రీ కేవీ నారాయణ స్వామి మరియు శ్రీమతి పద్మనారాయణ స్వామివారి గానం వింటారు. 9:00 పాటల పల్లకి. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమంలో జంపజమ్మ వెండి పండు అనే నాటిక వింటారు. 1:33 మహిళావాణి మహిళల కార్యక్రమం. 2:31 సైనిక్ మాధురి. ఇక సాయంత్ర ప్రసారాల్లో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు. 5:30 సంధ్యారాగాలు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో గుంజన్ వికాసం. 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన రచయిత శ్రోత శ్రీ జండియాల శరత్ బాబు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు. 7:45 స్వరమాలిక తిరిగి మళ్ళీ 9:30 వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం వింటారు. శ్రీ హృషికేష్ గగుర్దేవ్ వారి వోకల్. ప్రసార విశేషాలు విన్నారు.

వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు రాత్రి 11 గంటలకు అందించిన వాతావరణ వివరాలు. వాల్తర్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.4 డిగ్రీల సెల్సియస్. పౌర విమానాశ్రయ కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 38.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్. రాగల 24 గంటలకు విశాఖపట్నం, దాని పరిసర ప్రాంతాల వాసులకి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై అక్కడక్కడ తేలికపాటు నుండి ఒక మోస్తరు వర్షం లేదా

ఉరుములతో కూడిన జల్లులు పడే సూచన ఉంది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 39.0 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకి ప్రత్యేక వాతావరణ సూచన ఏమీ జారీ కాలేదు. ఆంధ్ర ఇతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో చేపలు పట్టేవారికి ప్రత్యేక వాతావరణ సూచన. దక్షిణ తమిళనాడు తీరం, ఉత్తర తమిళనాడు, దక్షిణ బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలో కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. గాలి వేగం క్రమంగా 60 కిలోమీటర్ల వరకు చేరవచ్చు. కాబట్టి మత్స్యకారులు ఈరోజు నుంచి రాగల 5 రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:15 దాటి 20 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్జెస్ మీడియం వేవ్ ఎఫ్ఎం 102 మెగాహెడ్జెస్ పై ప్రభాత ప్రసారం 5:55 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.